ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజమాసం 7వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 29వ తేదీ మంగళవారం శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 6:05. అర్చన క్షేత్రదర్శినితో కూడిన భక్తి గీతాల కార్యక్రమం.

జీవితంలో ఎన్నో సమస్యలు, ఆటంకాలు, వీటన్నింటి మధ్య మనసుకు ఒక ప్రశాంతమైన వాతావరణం దొరికితే ఎంత బాగుంటుందో కదా. ఇవాల్టి అర్చన కార్యక్రమంలోని క్షేత్రదర్శినిలో మనం మాట్లాడుకోబోతున్నాం తెలుగు నేలపైన వెలసిన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా రాహుకేతు పూజలకు, నాగసర్ప దోష నివారణకు సంతాన భాగ్యాన్ని ప్రసాదించే పేరుగాంచిన క్షేత్రం ఇది. కృష్ణాతీరంలో కొలువైన మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయం. అసలు ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఆలయ ప్రత్యేకతలు, విశేషాలను తెలుసుకుందాం. ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి

ఆకాశవాణి వివిద్ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 6:15 అర్చన కార్యక్రమంలోని క్షేత్రదర్శిని వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది పచ్చటి పంట పొలాలతో కలకలలాడే అందమైన దివిసీమ. పడమటి కనుమల్లో పుట్టిన కృష్ణమ్మ 100 మైళ్ళు ప్రవహించి సముద్రంలో కలిసే ముందు దివిసీమ ప్రాంతంలో 2 పాయలుగా చెల్లుతుంది. అలా సాగర సంగమానికి చేరువలో కొబ్బరి తోటలు, కృష్ణమ్మ చల్లని గాలుల నడుమ వెలసిన అందమైన ఊరు ఈ మోపిదేవి. చుట్టూ ప్రశాంతమైన పల్లె వాతావరణం, స్వచ్ఛమైన గాలి, ఆలయం నుంచి వచ్చే ఘంటానాదం. ఇక్కడ అడుగు పెట్టగానే మనసుకు ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. అయితే ఈ గ్రామానికి మోపిదేవి అనే పేరు ఎందుకు వచ్చింది, అసలు ఇక్కడ చరిత్ర ఏంటో తెలుసుకుందాం ఈ గీతం తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, అర్చన క్షేత్రదర్శిని మీ FM 102.8.

పురాణాల ప్రకారం పూర్వం ఈ ప్రాంతం ఆధ్యాత్మిక ప్రశాంతతతో, ప్రకృతి అందాలతో ఇక్కడికి వచ్చే భక్తులు మునులను అమితంగా ఆకర్షించేది. మోహిని అంటే మంత్రముగ్ధులను చేసేది, ఆకర్షించేది అని అర్థం. భక్తుల మనస్సులను ఆకట్టుకునే పవిత్ర ప్రాంతం కావడం వల్ల దీనికి మోహినీపురం అనే పేరు వచ్చింది. అయితే కాలక్రమేణా మోహనదేవిగా, ఆ తర్వాత మోపిదేవిగా స్థిరపడింది. మరో విశేషం ఏంటంటే, అగస్త్య మహాముని దక్షిణ భారతదేశ యాత్ర చేస్తూ వింధ్య పర్వత గర్వాన్ని అణిచిన తర్వాత ఈ ప్రాంతానికి వచ్చారట. ఇక్కడే ఆయనకు ఒక అపూర్వమైన దివ్య దర్శనం లభించింది. అదే సుబ్రహ్మణ్యస్వామి సర్పరూపం అని స్థల పురాణం ద్వారా తెలుస్తోంది. అసలు దేవసేనాధిపతి అయిన కుమారస్వామి సర్పరూపాన్ని ఎందుకు ధరించవలసి వచ్చింది? ఆ పురాణ గాథ ఏమిటో తెలుసుకుందాం ఈ గీతం తర్వాత.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 6:25. అర్చన కార్యక్రమంలోని క్షేత్ర దర్శిని వింటున్నారు. మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయాన్ని తెలుసుకుంటున్నాం కదా. ఈ క్షేత్ర పురాణగాథ వింటే మనకు ఖచ్చితంగా ఆశ్చర్యం కలుగుతుంది. ఒకసారి కైలాసంలో శివపార్వతులను దర్శించుకోవటానికి వచ్చిన కొంతమంది దేవర్షుల పట్ల బాలసుబ్రహ్మణ్యుడు తప్పుగా ప్రవర్తిస్తాడట. అప్పుడు తల్లి పార్వతీదేవి కుమారుణ్ణి మందలిస్తుంది. జ్ఞానం ఎంత ఉన్నా వినయం లేకపోతే అది అహంకారమవుతుంది అని హెచ్చరిస్తుంది. తల్లి మాటలతో కుమారస్వామిలో పశ్చాత్తాపం మొదలవుతుంది. కఠోర తపస్సు చేయాలని స్వామివారు నిశ్చయించుకుంటారు. ఎవరూ తనను గుర్తించకుండా ఉండేందుకు నరరూపాన్ని వదిలి సర్పాకృతిని ధరించి భూలోకానికి వస్తారు. అలా దివిసుమ్మలోని పుట్టలో ప్రవేశించి ఘోర తపస్సు ప్రారంభిస్తారు. మరి కన్నబిడ్డ అయిన కుమారస్వామి ఆ పుట్టలో తపస్సు చేస్తుంటే కైలాసంలో ఉన్న తల్లిదండ్రులు చూస్తూ ఉండలేరు కదా. మరి ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం. ట్యూన్ చేసి ఉంచండి అర్చన క్షేత్రదర్శిని మీ FM 102.8 లో.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లక్లో సమయం 6:30. అర్చన కార్యక్రమంలోని క్షేత్రదర్శినిలో మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయ విశేషాలను తెలుసుకుంటున్నాం కదా. కుమారుడి తపస్సుకు కరిగిపోయిన పరమేశ్వరుడు కైలాసం నుంచి స్వయంగా భూమికి దిగి వచ్చాడు. కొడుకు తపస్సుకు భంగం కాకుండా ఆయనకు రక్షణగా ఉండాలని సంకల్పించి కుమారస్వామి ఉన్న ఆ పుట్టపైనే లింగరూపంలో ఆవిర్భవించాడు. కింద పుట్టలో సర్పరూపంలో కుమారుడైన సుబ్రహ్మణ్యుడు తపస్సు చేస్తుంటే పైన పానవట్టంపై తండ్రి పరమేశ్వరుడు లింగాకారంలో రక్షణగా నిలిచాడు. తండ్రి కొడుకులు ఇద్దరూ ఒకే పీఠంపై ఒకే సన్నిధిలో కొలువు తీరిన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇది. అందుకే మోపిదేవిని సుబ్రహ్మణ్య క్షేత్రమని, కుమార కైలాస ధామమని పిలుస్తారు. మరి అంతటి పవిత్ర స్థలానికి సంబంధించిన మరిన్ని విశేషాలు చెప్తాను. ట్యూన్ చేసి ఉంచండి FM 102.8 అర్చన క్షేత్రదర్శిని.

మీరు వింటున్నారు క్షేత్రదర్శిని, ఆకాశవాణి వివిధ భారతిలో. ఇవాల్టి క్షేత్రదర్శినిలో మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ విశేషాలు తెలుసుకుంటున్నాం కదా. ఈ క్షేత్ర చరిత్రకు సంబంధించి కొన్ని వందల ఏళ్ల క్రితం ఈ ప్రాంతమంతా దట్టమైన అడవిగా భారీ పుట్టలతో నిండిపోయింది. ఎవరికి అక్కడ ఆలయం ఉన్న సంగతి కూడా తెలియదు. క్రీస్తు శకం 1783 సంవత్సరంలో ఆ ఊరిలో ఉండే ఒక శివభక్తుడికి రాత్రి కలలో సాక్షాత్తు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు ప్రత్యక్షమయ్యారు. భక్త, నేను ఫలానా ప్రదేశంలో ఉన్నాను, పుట్టలో కొలువై ఉన్నాను, నన్ను వెలికి తీసి లోకానికి దర్శన భాగ్యం కల్పించు అని ఆజ్ఞాపించారట. ఉదయాన్నే ఆ శివభక్తుడు గ్రామస్తులతో కలిసి ఆ ప్రాంతానికి వెళ్ళి స్వామివారు ఉన్న చీమల పుట్టను వెతకడం మొదలుపెట్టాడు. పుట్టను కొంత లోతు తవ్వగా అక్కడి నుంచి దివ్యకాంతి బయటకు వచ్చింది. అప్పుడు వారికి స్వయంభూగా వెలిసిన లింగాకృతి దర్శనమిచ్చింది. ఆశ్చర్యంతో గ్రామస్తులు ఆ పుట్టను అలాగే ఉంచి దానిపైన అద్భుత ఆలయాన్ని నిర్మించారు. ఆ తర్వాత కొంతమంది జమీందారులు ఈ ఆలయానికి రాజగోపురాలు, ప్రాకారాలు, నిత్యం ధూపదీప నైవేద్యాలకు ఏర్పాట్లు చేశారు. మరి ఇంతటి మహత్యమున్న గర్భగుడి నిర్మాణం, ఇంకా ఆలయంలో జరిగే పూజా విశేషాలను కూడా తెలుసుకుందాం. మీరైతే ట్యూన్ చేసి ఉంచండి క్షేత్రదర్శిని.

మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ విశేషాలను తెలుసుకుంటున్నాం కదా. గర్భాలయంలో స్వామివారి లింగ పానవట్టం కింద ఒక చిన్న సొరంగం లాంటి రంధ్రం ఉంటుంది. అర్చకులు అభిషేకం చేసిన పాలు ఆ రంధ్రం ద్వారా నేరుగా కింద ఉన్న పుట్టలోకి ఇంకిపోతాయి. ఆలయ ప్రాంగణంలో ఉన్న బయట పుట్ట నుంచి గర్భగుడి లోపలికి ఒక రహస్య మార్గం ఉందని, ఆ మార్గం గుండా దేవతా సర్పం వస్తూ ఉంటుందని భక్తులు విశ్వసిస్తారు. ఇక ఆలయ ప్రాంగణంలో కుమారస్వామికి కుడివైపు వల్లి అమ్మవారు, ఎడమవైపున దేవసేన అమ్మవారు దర్శనమిస్తారు. ఆలయ ప్రాంగణంలో ఒక పెద్ద నాగవృక్షం కూడా ఉంది. పక్కనే విఘ్నాలు తొలగించే సర్వసిద్ధి ప్రదాత గణపతి దర్శనమిస్తారు. ఇక ప్రత్యేక రోజుల్లో ఈ ఆలయానికి భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంటుంది. మోపిదేవి క్షేత్ర దర్శనం సమస్త గ్రహ దోషాలను తొలగించి కోరికలను నెరవేరుస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనది, ముల్లోకాలను రక్షించటానికి కుమారస్వామి తారకాసురుడనే రాక్షసుని సంహరించిన రోజును స్కందషష్ఠిగాను, తరువాత దేవతలకు సర్వసేనాధిపతిగా బాధ్యతలు తీసుకున్న ప్రత్యేక రోజును మార్గశిర శుద్ధ షష్ఠి, దాన్ని మనం

సుబ్రహ్మణ్య షష్ఠి అని పిలుస్తుంటాం. ఆ రాత్రి జరిగే రథోత్సవం, స్వామివారి కళ్యాణోత్సవం చూడటానికి ఎంతోమంది భక్తులు ఈ ఆలయానికి తరలివస్తారు. నాగుల చవితి, నాగపంచమి, ఇంకా ప్రతి నెల స్వామివారి కృత్తికా జన్మ నక్షత్ర రోజున విశేష పూజలు, అభిషేకాలు, చండీ రుద్ర హోమాలు కూడా నిర్వహిస్తారు. మరిన్ని విశేషాలు ఈ గీతం అనంతరం.

విబుధలోక పరికాళిత వినత శోక ముఖ వీచిత చంద్ర నిఖిల గుణమందిర భానుకోటి సదృశ రూప భానుకోప భయద చాప పితృమనోహారీ మంతహాస రిపుశిరోదారీ చంద్రహాస శృతికళిత మణికుండల రుచివీచిత రవిమండల భుజవర విజితసాల భజన

0: పరిపూజిత నాగవాసి నికర సేవిత విద్రత విద్యాధర విద్రమ హృద్యాధర దళిత దనుజ వేదండ విబుద వరద కోదండ పరిపాళిత భూసుర మణిభూషణ భాసుర అతిరమ్య స్వభావ శృతిగమ్య ప్రభావ లీలా విశేష తోషిత శంకర హేళా విశేష కళిత శంకర సుమ సమరదన శశధర వదన సుబ్రహ్మణ్య విజయీ భవ విజయీ భవ.
1: మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయ దర్శన వేళలు ఇప్పుడు చూద్దాం. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు దర్శనం, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. తిరిగి సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు ఆలయం తెరిచి ఉంటుంది. సాయంత్రం వేళ ప్రదోష పూజలు, రాత్రి ఏకాంత సేవతో స్వామివారి కార్యక్రమాలు పూర్తవుతాయి. ఆలయానికి ఎలా చేరుకోవాలి అనే విశేషాలు కూడా తెలుసుకుందాం. హైదరాబాద్ నుండి విజయవాడ వరకు చాలా బస్సులు, రైళ్లు అందుబాటులో ఉంటాయి. విజయవాడ బస్టాండ్ నుండి దాదాపు 65 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ క్షేత్రం. విజయవాడ నుండి మచిలీపట్నం వెళ్లే ఆర్టీసీ బస్సులు మోపిదేవి మీదుగా వెళ్తాయి. ఒకవేళ మచిలీపట్నం నుండి వస్తే అక్కడి నుండి మోపిదేవికి కేవలం 35 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తుల కోసం వసతి సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. తండ్రి పరమేశ్వరుడు లింగాకృతిలో రక్షణగా నిలవగా తనయుడు స్కందుడు సర్పాకృతిలో నిరంతరం తపోదీక్షలో ఉండే ఈ మోపిదేవి క్షేత్రం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, మనలోని అహంకారాన్ని తొలగించి ప్రశాంతతను నింపే ఒక దివ్యధామం. జీవితంలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఒక్కసారి ఆ కృష్ణానది తీరాన వెలసిన మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శిస్తే చాలు, అన్ని సమస్యలు ఇట్టే తీరిపోతాయి. స్వామివారి కరుణా కటాక్షాలు మన అందరిపై ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. ఇది ఇవాల్టి క్షేత్రదర్శిని.
2: శబ్ద తరంగ

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 6:50. చింతనం. మహాభారతం శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు అందించిన సందేశమాలిక 6వ భాగం వింటారు. అందిస్తున్నవారు డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు.
1: మనం ఈరోజు మహాభారత ఇతివృత్తంలో శాంతి పర్వములో భీష్మ ధర్మజుల సంభాషణలో 6వ ప్రశ్నగా ధర్మజుడు అడిగిన ప్రశ్నకు భీష్ముడు ఎలా సమాధానం చెప్పారో, అద్భుతమైనటువంటి లోకనీతి సంబంధంగా ఏ విధంగా ఒక సందేశంగా మనకు తెలుస్తుందో అనే విషయంలో చాలా గొప్పనైనటువంటి ఈ శాంతి పర్వములో అంపశయ్యపై ఉన్నటువంటి భీష్ముడు ధర్మజునితో చెప్పిన సమాధానాలను ఇప్పటి వరకు మనం 5 ప్రశ్నలకు సమాధానం చెప్పుకున్నాం. ఈరోజు 6వ ప్రశ్నకు సమాధానంగా భీష్ముడిని ధర్మజుడు ఏమడిగాడు, భీష్ముల వారు ఎలా చెప్పారో ఇలా తెలుసుకుంటాం. ధర్మజుడు భీష్ముల వారిని చూసి, ఓ పితామహ, మనుష్యులలో కొంతమంది పైకి ఎంతో కోమలంగా ఎంతో ప్రశాంతంగా వ్యవహరిస్తారు, కానీ వారి మనస్సు కఠినమైనదిగా ఉంటుంది. మరికొందరేమో పైటికి కఠినంగా మాట్లాడతారు, కానీ వారి హృదయం నవనీతం అనగా వెన్నవలే అత్యంత కోమలమైనదిగా ఉంటుంది. ఇటువంటి మనుష్యులను గుర్తించే విధానం తెలుసుకోవాలనుంది, దయచేసి చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను అని భీష్ముల వారిని ధర్మజుడు అడిగారు. అప్పుడు భీష్ముడు ఇలా అంటున్నాడు, ఓ ధర్మనందన, ఈ విషయంలో పెద్దలు వ్యాఘ్ర గోమాయువాదము అని ఒక కథ చెప్తుంటారు. ఆ ప్రశ్న, నీవు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను విను. పూర్వకాలములో పౌరికుడు అనే ఒక రాజు ఉన్నాడు. మరణించిన తరువాత ఆ రాజు ఒక నక్కగా జన్మించాడు. పూర్వజన్మ స్మృతి ఉండటం వలన తన గత జన్మను చరిత్రను స్మరించుకొని పశ్చాత్తాపముతో ఆ నక్క మాంసాహారాన్ని వర్ణించి వ్రతనిష్టతో జీవించసాగింది. తోటి నక్కలు తాను తెచ్చి ఇస్తామని చెప్పినప్పటికీ మాంసము ముట్టకుండా దృఢనిశ్చయంతో ఉండసాగింది. నక్క పేరు అడవిలో ప్రాగిపోయింది. ఒక పులి ఈ సంగతి విని, ఇటువంటి వాడు తనకు మంత్రిగా ఉంటే బాగుంటుందని వచ్చి నక్కను ఒప్పించి తనకు మంత్రిగా నియమించుకున్నది. నక్కకు పులి వద్ద మంత్రిగా ఉండడం ఇష్టం లేదు, ఎందుకంటే పులి మాంసాహారి, తానేమో అహింసావాది. పులి దుష్టబుద్ధి, తానేమో సద్బుద్ధి, ఎలా సాగుతుంది? పైగా పులి వద్ద పనిచేసే ఇతర ఉద్యోగులంతా తన సదాచారాన్ని చూసి సహించగలరా? వారందరికీ తనను చూస్తే కన్నెర్రగా ఉండదా, అసూయగా ఉండదు? తత్కారణంగా మిత్రభేదం పెట్టే అవకాశం ఉండవచ్చు కదా. అందువల్ల నక్క ముందే చెప్పింది పులిరాజు గారికి, అయ్యా శార్ధూల సార్వభౌమ, నేను మంత్రిగా ఉంటాను, సరే చెప్పుడు మాటలు విని నాకు నీవు అపకారం కలబెడతావేమో, దానివల్ల ప్రమాదం. నా సలహాలను పాటిస్తానని మాట ఇస్తేనే నీ వద్ద ఉంటాను అని మనవి చేసుకున్నది. దానికి పులి కూడా సరే అన్నది. నక్క ఇప్పుడు మంత్రి. నక్క అంటే మామూలు నక్క కాదు, సదాచార సంపన్నుడైన నక్క ఉంటుందని ఎవరు ఊహిస్తారు? నక్క సచివుడుగా ఉండి పులికి మంత్రాంగంలో సహాయపడుతుంటే నిజంగా ఇతర మృగాలకు కన్నుగుట్టింది. ఈ నక్క ఏమిటి, కొత్తగా రావడమేమిటి, పులికి ఆంతరింగిక మిత్రుడేమిటి చూడలేదు.

0: లేకపోయినాయి. ఈ స్థితిలో అడవిలోని వృద్ధ జంబూకాలు, క్రుద్ధ గార్ధబాలు వగైరా జంతువులు అన్నీ కలిసి ఏమిటి ఉపాయమని ఆలోచించాయి. ఒక రోజున పులి కోసం ఉంచిన మాంసాహారాన్ని పులి నివాసములో నుంచి తెలియకుండా తీసుకుని వచ్చి నక్క నివసించే బొక్కలో పెట్టిపోయినాయి ఆ జంతువులు అన్నమాట. పులిరాజుగారి ఆహారము నిల్వలకు రక్షణ ఉండేది ఇక నక్క మంత్రే. నక్క వచ్చి చూస్తే మాయమవుతుంది, మాంసం మాయమైంది. పులికి వెంటనే ఈ విషయం తెలిసింది. దీన్ని గురించి చూడవలసిందిగా భృత్యులకు ఆలోచన చేయమని చెప్పింది. ఎవరు తీశారు ఈ మాంసాన్ని? మాకు తెలీదు, మాకు తెలియదు అని అందరూ సమాధానం చెప్పారు. పులికి అసలే ఆకలిగా ఉంది, ఏం చేస్తుంది? కించిత్తు క్రోధరేఖతో పులి కళ్ళలో కనిపించింది, అంతటా గాలించమని ఆజ్ఞాపించింది. ఇదే సందని జంతువులలో కొన్ని, అయ్యా రాజా ఇదిగో చూడండి, తమ బొక్కసంలో పెట్టుకుని తెచ్చావు నక్క పెట్టుకున్నది, ఆ మాంసం తినను అని వ్రతం నటించి నక్క చేస్తున్న నిర్వాకం చూశారా అని పువి చెవిలో వేశారు. పులికి కోపం వచ్చింది, పట్టుకొని నక్కను వధించండి అని జారీ చేసింది. ఆ పులికి ఒక తల్లి ఉంది, వృద్ధురాలు, అనుభవజ్ఞురాలు. ఇలా చెప్పింది, నాయనా నాకు చూడబోతే ఇందులో ఏదో మోసం ఉన్నది, ఈ నక్క మంచిదేరా, దీని సంగతి నేను కూడా గమనిస్తున్నాను కదా, తొందరపడవకండి. దీనిని సామాన్యపు నక్కని నేను అనుకోను, నక్క జాతిలో పుట్టి ఉండొచ్చుగాక, వాని ప్రవర్తన బట్టి చూస్తే నక్క లక్షణాలు లేవు. పరమ బుద్ధిమంతుడు, సజ్జనుడు, ప్రభుభక్తి పరాయణుడు. మనం వాళ్లను చూస్తే చెడ్డవాళ్లకు అసూయగా ఉంటుంది, అందగాళ్లను చూస్తే వికృతి రూపులకు కోపంగా ఉంటుంది, బలవంతులను చూస్తే బలహీనులకు భయంగా ఉంటుంది. అందువల్ల దుష్టులైన కుచ్చితప్పు పనులు చేస్తూ ఉంటారు, ఆలోచించి ఏ పనైనా చెయ్యి అని తల్లి పులికి చెప్పింది. పులికి ఆ మాటలు నచ్చాయి. నక్కకు కబురు చేసి కౌగిలించుకొని జరిగిన దానిని మర్చిపోవలసిందిగా చెప్పింది. కానీ నక్క, రాజా మొదట చెప్పుడు మాటలు విననని చెప్పావు, ఇప్పుడేమో చెప్పుడు మాటలు విని నన్ను అవమానించి అంతం చేయాలని చూశావు, చాలు ఇక నీ కొలువు చాలు అని చెప్పి అడవికి వెళ్ళి తన సాధనలో తాను నిమగ్నమైపోయింది. అందువలన చూశావా ధర్మజా, ఇట్లుంటుంది లోక పరిస్థితి అని భీష్ముడు చెప్పిన ఆడవ ప్రశ్నకు సమాధానంగా మనం ఇంతవరకు తెలుసుకున్నాం. స్వస్తి.
1: మీరింతవరకు మహాభారతం శాంతి పర్వంలో భీష్ముడు ధర్మరాజుకు అందించిన సందేశమాలిక ఆరవ భాగం విన్నారు. అందిస్తున్నవారు డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7:01.
1: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

0: ఈ ఉదయం 7:15 ఇది మన చట్టం కార్యక్రమం ప్రసారమవుతుంది. అలాగే 7:30 జనరంజనిలో మీరు కూడా మీకు నచ్చిన పాటలను వినాలనుకుంటే HELLOVIVIDHBHARATI HYD@gmail.com మీ వివరాలను అలాగే మీకు నచ్చిన పాట వివరాలను వాట్సాప్ సందేశాన్ని పంపించండి.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచన

0: శ్రోతలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7:05 కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. వస్తుసేవల ఎగుమతులు $1 ట్రిలియన్ చేర్చాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ కొత్త క్రిమినల్ చట్టాలతో న్యాయ వ్యవస్థ బలోపేతం చేస్తుందని కేంద్ర న్యాయశాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ 4 స్వర్ణాలు, 20 రజతాలు, 21 కాంస్యాలతో కలిపి మొత్తం 45 పతకాలతో పతక పట్టికలో 12వ స్థానంలో కొనసాగుతుంది. భారత్ వస్తుసేవల ఎగుమతులు $1 ట్రిలియన్ చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. ముంబైలో జరిగిన భారత్ యుఏఈ హైలెవెల్ జాయింట్ టాస్క్ ఫోర్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ 14వ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచ సవాళ్లు ఎదురైనప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు మొదటి 6 నెలల్లో వస్తువుల ఎగుమతులు 15% పైగా వృద్ధి చెందాయని తెలిపారు. భారత్ యుఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కింద ద్వైపాక్షిక వాణిజ్యం సుమారు $100 బిలియన్ రెట్టింపైందని 2032 నాటికి $200 బిలియన్ చేర్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా చెప్పారు.
1: The Comprehensive Economic Partnership Agreement is now 4 years old. We have doubled our bilateral trade to $100 billion and have set an ambitious target to double it to $200 billion by 2032. The UAE believes in India. They have already invested $25 billion and is the 7th largest FDI source. The ultimate objective of taking investments from UAE to $100 billion in the years to come.
0: భారత్లో యుఏఈ ఇప్పటికే సుమారు $25 బిలియన్ పెట్టుబడి పెట్టిందని, మరో $25 బిలియన్ పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిందని తెలిపారు. యుఏఈలో యూపీఐ వినియోగం వేగంగా పెరుగుతోందని, సైబర్ సెక్యూరిటీ, ఏఐ ఆధారిత ఆర్థిక సేవలపై సహకారం ఉంటుందని పేర్కొన్నారు. నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని హామీ ఇస్తూ, రాష్ట్రాలు సమన్వయ ప్రణాళిక, శాస్త్రీయ అంచనా, క్షేత్రస్థాయి పర్యవేక్షణతో రబీ సీజన్ ఏర్పాట్లు పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సు రబీ అభియాన్ 2026లో మాట్లాడుతూ, వాతావరణ మార్పుల నేపథ్యంలో సాంప్రదాయ పద్దతులకు బదులుగా డేటా ఆధారిత ప్రణాళిక, కేంద్ర రాష్ట సమన్వయం ఎంతో అవసరమన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు నెలకొన్న కరువు పరిస్థితులపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో దాదాపు 3/2 ప్రాంతం కరువు ప్రభావానికి గురైందని, రాష్ట్ర ప్రభుత్వం అక్కడ కరువు ప్రకటించిందని, అలాగే కర్ణాటక కరువు పరిస్థితి ఎదుర్కొంటుందని చౌహాన్ తెలిపారు. వచ్చే నెల 3వ తేదీన కేంద్ర బృందం కర్ణాటకలో క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతుందని, అదేవిధంగా మహారాష్ట్రకు ఒక కేంద్ర బృందం పంపుతామని మంత్రి చెప్పారు.
2: రాజ్య సర్కారోని మహారాష్ట్ర బడే హిస్సే పర్ కర్ణాటక మే బడే హిస్సే పర్ సూఖా ఘోషిత్ కియా హై. భారత్ సర్కార్ రాజ్యం కే సాథ్ డట్ కే ఖడీ రహేగి. కర్ణాటక మే బి 3 అక్టోబర్ కో టీమ్ బనా కే భేజ్ రహే హై వహాన్ కీ స్థితి కే ఆకలన్ కే లియే. మహారాష్ట్ర కే ముఖ్యమంత్రి జీ సే బాత్ హుయీ హై తో వహాన్ బి హమ్ టీమ్ కీ తయారీ కర్ రహే హై. మే స్వయం బి ఉన్ రాజ్యో మే జా కే స్థితి దేఖుంగా ఔర్ హమ్ అప్నే కిసానో కే సాథ్ రాజ్య సర్కారో కే సాథ్ పూరీ తాకత్ సే ఖడే రహేంగే ఇస్ పరిస్థితి కా ముకాబలా కర్.
0: వరి సాగు తర్వాత ఖాళీగా ఉండే భూముల్లో పప్పుధాన్యాలు, నూనె గింజల సాగు ప్రోత్సహించాలని కోరారు. మోతాదుకు మించి ఎరువులు వాడటం వల్ల ఖర్చులు పెరగడంతో పాటుగా నేల ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరించారు. పంటల పరిస్థితి, విత్తనాల వృద్ధి, తెగుళ్ల బెడద వంటి అంశాలపై ప్రతి రాష్ట్రంలో పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ కొత్త క్రిమినల్ చట్టాలతో న్యాయ వ్యవస్థ బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. యుఏఈలో అబుదాబిలో జరుగుతున్న 15వ ఐక్యరాజ్య సమితి నేర నివారణ క్రిమినల్ జస్టిస్ సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తూ, సైబర్ నేరాలు, ఉగ్రవాదం ఎదుర్కొనే

ందుకు కఠిన చర్యలు, అంతర్జాతీయ సహకారం, సకాలంలో న్యాయం అందించడం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలు వివరించారు. ఈ సదస్సు సందర్భంగా మేఘ్వాల్ యుఏఈ న్యాయశాఖ మంత్రి అబ్దుల్ బిన్ను కలిశారు. భారత్ యుఏఈ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, చట్టపర సహకారం మరింత బలోపేతం చేసే మార్గాలపై ఇరువురు చర్చించారు. అబుదాబిలో సెప్టెంబర్ 26న ప్రారంభమైన ఈ సదస్సు 1 అక్టోబర్ వరకు జరుగుతుంది. డిజిటల్ యుగంలో ప్రజలను, భూమిని రక్షించడం, సుస్థిర అభివృద్ది కోసం 2030 అజెండా సాధించడం అనే ప్రధాన అంశంపై ఈ సదస్సు కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా నిన్న లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్, దాని అనుబంధ ఆసుపత్రులైన సుచేత కృపలాని ఆసుపత్రి, కళావతి శరణ్ చిల్డ్రన్ హాస్పిటల్ పురోగతి సమీక్షించారు. ఆరోగ్య సంరక్షణ, మౌలిక సదుపాయాలు, ప్రత్యేక వైద్య సేవలు, వైద్య విద్య, రోగి సంరక్షణ మెరుగుపరచడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. మౌలిక సదుపాయాలు విస్తరణతో పాటు వైద్యులు, నర్సుల నియామకం జరగాలన్నారు. కళావతి శరణ్ చిల్డ్రన్ హాస్పిటల్ పడకల సామర్థ్యాన్ని 394 నుంచి 894కి, ఐసీయూ పడకలు 40 నుంచి 200కు పెంచే పనులు పరిశీలించారు. తర్వాత లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీలో అత్యాధునిక స్కిల్ ల్యాబ్, కళావతి శరణ్ ఆసుపత్రిలో నూతనంగా ప్రారంభించిన లెవెల్ నియాటికల్ కేర్ సెంటర్ సందర్శించి నవజాత శిశువుల సంరక్షణ కోసం అందుబాటులో ఉన్న అధునాతన సౌకర్యాలు సమీక్షించారు. భారత నావికాదళం 2nd ఎడిషన్ కమాండర్స్ 2026 సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సీనియర్ నేవల్ లీడర్షిప్, ఆపరేషనల్ ఏరియా కమాండర్లు పాల్గొని సైనిక వ్యూహాత్మక స్థాయిలో కార్యాచరణ సన్నద్ధతపై సమీక్షిస్తారని తెలిపింది. ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొని నావికాదళంపై అంచనాలు, పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణల మధ్య ఇంధన భద్రతతో పాటు భారత్ సముద్ర ప్రయోజనాలు రక్షించడంలో నావికాదళ పాత్రపై చర్చిస్తారని ఆ శాఖ తెలిపింది. E20 పెట్రోల్ దిగుమతులు తగ్గించడమే కాకుండా స్వయం సమృద్దిని పెంచుతుందని ఓఎన్జీసీ ఎక్స్ప్లోరేషన్ డైరెక్టర్ ఓం ప్రకాష్ సిన్హా తెలిపారు. అహ్మదాబాద్లో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ 2027 కార్యక్రమంలో మాట్లాడుతూ, మన దేశంలో ఇంధన అవసరాలు అత్యధికంగా పెరుగుతున్నాయని, పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ద నేపథ్యంలో విదేశీ ఇంధన వనరులపై ఆధారపడడం తగ్గించుకునేందుకు దేశాలు ప్రయత్నిస్తున్నాయని సిన్హా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇంధన సమస్యలు, పరిష్కారాలపై చర్చించేందుకు ఐఈడబ్ల్యూ ఒక వేదికని వెల్లడించారు. ట్రాఫిక్ పెండింగ్, ఈ చలాన్, జరిమానాల వసూళ్లను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు విద్యుత్ బిల్లులతో అనుసంధానించడాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు సూచించింది. జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ కెవి విశ్వనాథన్ ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యే వరకు వాహన రిజిస్ట్రేషన్ రెన్యువల్స్, ఓనర్షిప్ బదిలీలు, ఫిట్నెస్, పీయూసీ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ నిలిపేయాలని కోర్టు సూచించింది. అలాగే పరివాహన్ పోర్టల్లో చెల్లించిన చలాన్లు ఉన్న వాహనాలను బ్లాక్ లిస్ట్ చేయడం, పదే పదే ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్ చేయడం వంటి చర్యలు తీసుకోవాలని పేర్కొంది. జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేలపై సులభమైన, పొదుపుతో కూడిన ప్రయాణం అందించడంలో ఫాస్ట్టాగ్ యాన్యువల్ పాస్ కు ప్రైవేటు వాహన యజమాని నుంచి ఆదరణ పెరుగుతుందని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది ఆగస్టు 15 ప్రారంభించిన ఈ పాస్ కోటి జారీ మైలురాయి దాటిందని, దీనివల్ల తరచుగా ఫాస్ట్టాగ్ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని, 3,075 రూపాయలతో ఒకసారి రుసుం చెల్లిస్తే 1 సంవత్సరం పాటు లేదా 200 టోల్ ప్లాజా క్రాసింగ్ల వరకు దీన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, అస్సోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మహారాష్ట్ర, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే, కొంకణ్, గోవా, ఒడిశాలో కొన్ని ప్రాంతాల్లో ఇదే విధమైన వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. జపాన్లో ఐచినోగేలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ 4 స్వర్ణాలు, 20 రజతాలు, 21 కాంస్యాలతో కలిపి మొత్తం 45 పతకాలతో పతక పట్టికలో 12వ స్థానంలో కొనసాగుతుంది. ఆసియా క్రీడల్లో పతకాలు సాధించిన క్రీడాకారులకు రాష్టపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. భవిష్యత్తులో క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. ఇక పురుషుల జావలిన్ త్రోలో ఈశ్వర్ సింగ్ రజతం, రోహిత్ యాదవ్ కాంస్యం సాధించారు. పురుషుల లాంగ్ జంప్లో మురళీ శ్రీశంకర్ రజతం కైవసం చేసుకున్నారు. అలాగే పురుషుల 1500 మీటర్లో గుల్వీర్ సింగ్ రజతం సాధించారు. ఇక షూటింగ్లో మహిళల 25 మీటర్ల ఫిస్టల్ వ్యక్తిగత విభాగంలో

ఇషా సింగ్ రజత పథకం గెలుచుకోగా మహిళల 5000 మీటర్ల పరుగులో పారుల్ చౌదరి 400 మీటర్ల హార్డిల్స్లో నిత్యారామరాజ్ కాంస్య పథకాలు సాధించారు. కురాష్ మహిళల 78 కేజీల విభాగంలో పింకీ కాంస్యం గెలుచుకున్నారు. మరోవైపు వర్షం కారణంగా ఆఫ్ఘనిస్తాన్ జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ రద్దు కావడంతో భారత పురుషుల క్రికెట్ జట్టు మ్యాచ్ ఆడకుండా సెమీఫైనల్లోకి ప్రవేశించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వస్తుసేవల ఎగుమతులు $1 ట్రిలియన్ చేర్చాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ కొత్త క్రిమినల్ చట్టాలతో న్యాయ వ్యవస్థ బలోపేతం చేస్తుందని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పేర్కొన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ 4 స్వర్ణాలు, 20 రజతాలు, 21 కాంస్యాలతో కలిపి మొత్తం 45 పతకాలతో పతక పట్టికలో 12వ స్థానంలో కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 7:15. ఇది మన చట్టం. ఇన్సూరెన్స్ క్లెయిమ్. ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలో లీగల్ మేనేజర్గా పనిచేస్తున్న శ్రీమతి నామాని సుజనాదేవి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఏ విధంగా పొందాలి అనే అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలో లీగల్ మేనేజర్గా చేస్తున్న నామాని సుజనాదేవి గారు మన స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి సుజనాదేవి గారు.
1: నమస్కారం అండి.
0: చాలామంది ఈ ఇన్సూరెన్స్ పట్ల సరైన అవగాహన ఏర్పరచుకొని చాలా సందర్భాల్లో ఇన్సూరెన్స్ చేస్తుంటారు వాళ్ళ భావి భవితను భద్రంగా ఉంచుకోవడానికి.
1: అవునండి.
0: అదే ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి ఏ పథకం కింద చేసినా చనిపోవడం జరిగితే ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్ని ఎవరికి ఇస్తారు?
1: ఇన్సూరెన్స్ తీసుకోవడం అనేది నిజంగా కూడా ఇవాల్టి కాలంలో తప్పనిసరిగా అందరూ వారి జీవితానికి భద్రత పెంచుకోవడానికి తీసుకోవాల్సిన పాలసీ సార్. ఇది తీసుకున్న తర్వాత వాళ్ళే ప్రీమియమ్స్ కడతారు, వాళ్ళే పాలసీ తీసుకుంటారు కాబట్టి. కానీ ఇంట్లో వాళ్ళకు తెలియజెప్పాల్సిన అవసరం ఉంది. ఒకవేళ ప్రమాదవశాత్తు కానీ మామూలుగా కానీ చనిపోతే ఇంట్లో వాళ్ళ పాలసీ బాండ్స్ ద్వారా తర్వాత వీళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు డెత్ సర్టిఫికెట్ ఎట్లాగో తీసుకుంటారు కాబట్టి తీసుకున్నప్పుడు ఇన్సూరెన్స్ సంస్థ యొక్క ఏజెంటు మ్యాక్సిమం ఈ విషయం తెలిసి ఉంటుంది కాబట్టి ఆయన అప్రోచ్ అవుతాడు, వీళ్ళ దగ్గరికి వస్తాడు. లేదా వీళ్ళే ఇంట్లో ఉన్న పాలసీ బాండ్స్ ద్వారా వీళ్ళు చేశారు అనే విషయం తెలుస్తుంది. దానిని ఆ సంస్థ లోపల వాళ్ళు నిర్ధారించుకుంటారు అది ఫోర్స్లో ఉందా లేదా.
0: సుజన గారు, మనం గమనిస్తుంటాం ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు కానీ కుటుంబ సభ్యులు ఎవరైనా కోమార్బిడ్ కండిషన్స్ అంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు, నిత్యము మెడిసిన్ వాడుకునే పరిస్థితి ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళకు కూడా వాళ్ళు ఏ మందులు వాడుతున్నారో తెలియచెప్పి ఉండాలి. ఎందుకంటే సడన్గా ఏదైనా అనుకోని పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ వైద్యం ఈ మందులు వాడుతున్నారని చెప్పినప్పుడు సరైన సహకారం అందించడానికి వీలవుతుంది. అలాగే ఇన్సూరెన్స్ విషయంలో కూడా, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ల విషయంలో కూడా ఇంట్లో ఇతర సభ్యులకు కూడా ఫలానా ఇన్సూరెన్స్ నేను తీసుకున్నాను, ఫలానా బ్యాంకులో నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేశానని చెప్పి ఉంచడం ఉత్తమమని అంటారా?
1: సరిగ్గా మీరన్నది 100% నిజము. తప్పనిసరిగా ఇంట్లో వాళ్ళకి కూడా ఆ అవగాహన ఉండడం అనేది చాలా సరైన పద్ధతి సార్. అలాగే ఆ ఇన్సూరెన్స్ తీసుకున్న పాలసీని కూడా ఫోర్స్లో ఉంచుకోవడం కూడా అంతకుమించి వారు తీసుకోవాల్సిన జాగ్రత్త.

0: పాలసీ ఫోర్స్లో ఉండాలి అన్నారు. ఇది క్లెయిమ్ రావాలి అంటే ఈ పాలసీ ఫోర్స్లో ఉండడం అంటే ఏమిటండి?
1: పాలసీకి దానికి తీసుకున్న తేదీని డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ అంటారు సార్. అప్పటి నుండి వాళ్ళు క్వార్టర్లీ కానీ హాఫ్ ఇయర్లీ కానీ ఇయర్లీ కానీ, అంటే 6 నెలలకొకసారి కానీ, సంవత్సరానికి ఒకసారి కానీ, నెలకు ఒకసారి కానీ, 3 నెలలకొకసారి కానీ వారు కోరుకున్న విధంగా కట్టుకోగలిగే ప్రీమియం కట్టగలిగేటువంటి అవకాశం వారికి ఉంది. వారి యొక్క వెసులుబాటును బట్టి కొంతమందికి పంటలు సంవత్సరానికి ఒకసారి వస్తాయి కాబట్టి అప్పుడు నెల నెల జీతం వస్తుందన్న వాళ్ళు వాళ్ళ యొక్క బ్యాంక్ ఖాతాల నుండి డైరెక్ట్గా రికవర్ చేసుకునేట్లుగా అలా వాళ్ళ వెసులుబాటును బట్టి చేస్తారు. ఆ డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ నుండి వాళ్ళు ఒక సంవత్సరానికి ఉదాహరణకు పెట్టుకున్నారనుకోండి, మార్చిలో పాలసీ తీసుకుంటే మళ్ళీ మార్చి లోపల ఆ తేదీ వచ్చినప్పుడు మళ్ళీ కట్టాలి. అలా కట్టకపోతే అది ల్యాప్స్ అవుతుంది, అది ఫోర్స్లో ఉండదన్నమాట. అయితే దీంట్లో కూడా కొన్ని వెసులుబాటులు ఉన్నాయి సార్. నెలకైతే 15 రోజుల వరకు గ్రేస్ పీరియడ్ అంటూ ఉంటుంది, ఇస్తారు. అలాగే క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, ఇయర్లీ వాటికి ఒక 1 నెల రోజులు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఆ సమయం లోపల కడితే దానికి వితౌట్ ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ లేకుండానే తీసుకుంటారు, అది ఫోర్స్లో ఉన్నట్టుగానే పరిగణించబడుతుంది.
0: మనం తీసుకున్న పాలసీ ప్రీమియం అంటే ఆ కిస్తీలు టైం టు టైం గనక కట్టినట్లయితే ఆ పాలసీ యాక్టివ్గా ఉన్నట్టు, జీవించి ఉన్నట్టు. అలాంటి యాక్టివ్గా ఉన్న పాలసీ సమయంలో గనక ఏదైనా మరణం సంభవించినట్లయితే దానికి సంబంధించిన ప్రీమియం పాలసీ యొక్క క్లెయిమ్ అమౌంట్ పొందడానికి వీలవుతుందంట.
1: వీలవుతుంది.
0: ఒకవేళ 10 సంవత్సరాలకు గాను ఒక ఇన్సూరెన్స్ పథకం తీసుకున్నారనుకుందాము, 9 సంవత్సరాల వరకు కట్టాడు, అనారోగ్య కారణాల వల్ల, ఇతరత్ర కారణాల వల్ల ఒక చివరి సంవత్సరం కట్టలేదు, ఆ మధ్యలోనే తను చనిపోవడం జరిగింది, అలాంటి పరిస్థితులు ఎలా చూస్తారు?
1: ఇప్పుడు 2014 తర్వాత ఈ ఐఆర్డీఏ పెట్టిన రూల్స్ ప్రకారము అలాంటివి లేవు సార్.
0: కాబట్టి ఖచ్చితంగా ప్రస్తుతం ఉండే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ నిర్దేశించిన మార్గదర్శకాలను బట్టి ఇన్సూరెన్స్ పథకము యాక్టివ్లో ఉండి ఫోర్స్లో ఉంటేనే క్లెయిమ్ తీసుకోవడానికి అర్హత ఉంటుంది.
1: ఉంటుంది.
0: ఎవరు దీనికోసం అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి?
1: క్లెయిమ్ ఎప్పుడైనా కూడా ఒక పాలసీ తీసుకున్నప్పుడు దాంట్లో నామినీ ఉంటుంది సార్. తప్పనిసరిగా నామినీ వాళ్లే క్లెయిమ్ చేసే అవకాశం ఉంటుంది, వాళ్ళకి వాళ్లే దాన్ని క్లెయిమ్ చేస్తారు. అంటే మైనర్ పిల్లల మీద తీసుకున్న పాలసీకి ప్రపోజర్గా తండ్రి ఉంటాడు, అతనికి ఆ మైనర్ బాలునికి కానీ బాలిక కానీ 18 సంవత్సరాలు రాగానే తప్పనిసరిగా ముందర నామినేషన్ రిజిస్టర్ చేయాలి. చాలామంది అది అలాగే వాళ్ళ యొక్క ఈ బిజీ షెడ్యూల్ వల్లనో ఏమో కానీ నామినేషన్ రిజిస్టర్ చేయకపోతే ఓపెన్ టైటిల్ అవుతుంది. అప్పుడు క్లెయిమ్ తీసుకోవడానికి కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి లీగల్గా, అలాంటివన్నీ ఫిల్అప్ చేయాల్సి వస్తుంది వాళ్ళకి.
0: అంటే వాళ్ళు ఫ్యామిలీ లీగల్ హెయిర్ సర్టిఫికేట్
1: సర్టిఫికేట్ తీసుకుని
0: అందరికి అందులో భాగం రావడం సమస్యలు ఉంటాయి. నామినీ పేరు గనక ఖచ్చితంగా నమోదు చేసినట్లయితే ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్కి సంబంధించిన అమౌంట్ అంతా కూడా నేరుగా నామినీకి
1: చెందుతుంది.
0: మిగతా కుటుంబ సభ్యులు వచ్చి అడగడానికి వీల్లేదు.
1: వీల్లేదు.
0: ఉదాహరణకి నామినీగా పేరు రాసిన వాళ్ళు కూడా చనిపోయి ఉండి వాళ్ళ పేరు బదులు ఇంకొకరి పేరు అందులో చేర్చకపోయినంటే అప్పుడు పరిస్థితి ఏంటి?
1: అప్పుడు ఇదే ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఓపెన్ టైటిల్ అవుతుంది సార్. అప్పుడు అప్పుడు కూడా మళ్ళీ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకురమ్మనడము, కోర్టు నుండి తీసుకురమ్మనడం, ఇది జరుగుతుంది సార్. కాబట్టి ఒకవేళ నామినీ చనిపోతే మళ్ళీ వెంటనే వేరే నామినీని రిజిస్టర్ చేసుకోవడం ఉత్తమమైన పద్ధతి.
0: సుజన గారు, ఈ క్లెయిమ్ పొందడానికి ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఎంతకాలం పడుతుంది అంటారు?
1: నిజానికి క్లెయిమ్ ఇప్పుడు చాలా తొందరగానే వస్తుందండి. దాంట్లో 2 రకాల పద్ధతులున్నాయి. ఒకటేమో నాన్ ఎర్లీ క్లెయిమ్, ఒకటి ఎర్లీ క్లెయిమ్. ఎర్లీ క్లెయిమ్ అంటే మనకు తీసుకున్న తర్వాత 3 సంవత్సరాల లోపల, 2 సంవత్సరాల లోపల కనుక వాళ్ళు చనిపోతే అప్పుడు దాన్ని ఎర్లీ క్లెయిమ్ అంటే చాలా తొందరగా చనిపోవడం, దానికి ఎంక్వైరీ ఉంటుంది. ఎంక్వైరీ లోపల అది నిజంగానే వాళ్ళకి ఏమైనా జబ్బు ఉండి అది దాచి తీసుకున్నారా, ఏదైనా హాస్పిటలైజ్ అయ్యి ఆ విషయాన్ని మనకు పాలసీలో చెప్పకుండా తీసుకున్నారా, అలాంటి విషయాల మీద ఎంక్వైరీ చేసేసి అది జెన్యున్ క్లెయిమే కనుక అయితే వెంటనే ఇచ్చేస్తారండి. అది కాకుండా నాన్ ఎర్లీ క్లెయిమ్ అంటే 3 ఇయర్స్ దాటిన తర్వాత ప్రీమియమ్స్ కట్టి ఉండేది ఉంటే వారికి ఏ ఎంక్వైరీ లేకుండా వాళ్ళు క్లెయిమ్ ఫామ్స్ ఇవ్వాలండి. డెత్ సర్టిఫికెట్, వాళ్ళ యొక్క ఆధార్ ధృవీకరణ పత్రము మరియు బ్యాంక్ డీటెయిల్స్, డిశ్చార్జ్ వచ్చర్ ఒకటి ఉంటుంది, ఆ డిశ్చార్జ్ వచ్చరు, క్లెయిమెంట్ స్టేట్మెంట్ ఒకటి ఉంటుంది, అది ఇస్తే ఇమ్మీడియట్గా చేసేస్తారు.

0: వీటితో పాటు క్లెయిమెంట్కి సంబంధించిన ఆధార్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్, తర్వాత సాక్షి సంతకం కోసం వాళ్ళకి సంబంధికులు తోడుగా తీసుకురావాల్సిన వాళ్ళు కూడా ఏమైనా ఉంటారా?
1: అందులోనే ఉంటుంది సార్.

0: పాలసీ హోల్డర్ కి మధ్యన ఒక
1: వారధి.
0: వారధిలాగా ఉంటాడు కాబట్టి అతను ఇద్దరు ఇరువైపుల పార్టీలకు తెలుస్తుంది కాబట్టి అతనే మాక్సిమం చేస్తాడు.
1: సాధారణంగా ఏ ఏ పరిస్థితుల్లో ఈ క్లెయిమ్ రిజెక్ట్ చేస్తారు?
0: ఎటువంటి పరిస్థితులలో చేస్తారంటే ఒకవేళ పాలసీ అతను చనిపోయే నాటికి ఫోర్స్లో లేకుండా ఉన్నట్లయితే, మరొకటి అతను కావాలని ముందర ఏదైనా దీర్ఘకాలిక రోగము లేదు అంటే హాస్పిటలైజ్ అయినా అట్లాంటిది ఏదన్నా అయినా అది అంత దాచి ఒకవేళ గనక పాలసీ తీసుకున్నా అది తర్వాత కనుక తెలిస్తే, దీంట్లో మళ్ళీ సెక్షన్ 45 కూడా అప్లై అవుతుంది సార్. అలా దాచి తీసుకుంటే అప్పుడు ఎంక్వైరీ చేసేసి ఆ విషయాలు కనుక వీళ్ళకు ప్రూఫ్ దొరికితే అప్పుడు దాన్ని రిజెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి.
1: అంటే ఆల్రెడీ ఒక టెర్మినల్ డిసీజ్ అంటే ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతూ అలాంటి విషయాలన్నీ దాచిపెట్టి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసినట్లయితే ఆ క్లెయిమ్ పొందడానికి వీలుపడదు.
0: రైవల్ క్లెయిమ్స్ కూడా ఉంటాయి సార్ ఇందులో. ఒకవేళ మీరు అన్నట్టుగా ఇప్పుడు నామినీకే తప్పనిసరిగా పే చేయాలా అంటే నామినీ వచ్చి ముందర మనకి ఇంటిమేషన్ లెటరు ఆ క్లెయిమ్ ఫామ్స్ తీసుకొని వెళ్ళి ఇన్ టైంలో తను పూర్తి చేసి ఇస్తే మనము పే చేయొచ్చు. ఈ లోపలే మనం పే చేసే లోపలనో వాళ్ళు మనల్ని ఇంటిమేషన్ ఇచ్చే లోపల వేరే వాళ్ళు ఎవరైనా, మ్యాక్సిమం ఎప్పటికీ ఇది ఎక్కడ ఉంటుంది అంటే తల్లికి ఉన్న భార్యకి మధ్యలో ఉంటుంది సార్. నామినీ తల్లి పేరుందనుకోండి, భార్య క్లెయిమ్ చేస్తుంది వచ్చి ఇది నాకు సంబంధించిన పాలసీ ఆమెకు పోకుండా ఆపండి అని చెప్పేసి కోర్టు ద్వారా రిక్వెస్ట్ చేస్తుంది.
1: అలాంటి పరిస్థితుల్లో ఎవరికి ఇవ్వడం జరుగుతుంది?
0: ఎవరికి అంటే మనకి ఇంటిమేషన్ ఇచ్చినప్పుడు నామినీ ఎవరైతే ఉన్నారో నామినేషన్ యొక్క లీగల్గా మనకున్న సెక్షన్స్ ప్రకారము నామినేషన్ ఎవరి పేరు మీద ఉందో వారికి మాత్రమే క్లెయిమ్ ఇవ్వడానికి అధికారం ఉంది మనకి. కానీ ఈ లోపల మనం ఇచ్చేస్తే ప్రాబ్లం లేదు. ఒకవేళ ఇచ్చే లోపలనే గనక కోర్టు ద్వారా, అది అడ్వకేట్ నోటీస్ కాదు, కోర్టు ద్వారా గనక ఆపండి అని వచ్చేదంటే మాత్రం ఆపి కోర్టు ఎవరికి ఇవ్వమంటే వారికి ఇవ్వాల్సి వస్తుంది.
1: సుజన గారు, ఈ ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఏ రకంగా అందజేస్తారు?
0: ఇన్సూరెన్స్ క్లెయిము ఇదివే ఇంతకు పూర్వం అయితే చెక్ ద్వారా ఇచ్చేవారు సార్, ఇప్పుడు నెఫ్ట్ ద్వారా మాత్రమే ఇస్తున్నాం. నెఫ్ట్ ద్వారా అంటే వాళ్ళ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ తీసుకొని ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకొని దాన్ని పరిశీలన చేసేసి వాళ్ళ బ్యాంకుకు డైరెక్ట్గా అమౌంట్ వెళ్ళిపోతుంది సార్.
1: ఏదైనా కారణం చేత ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ చేశారు అని తెలిసి సరైన సహేతుకమైన కారణం కాదు అని అనిపించినప్పుడు అప్పీల్ కోసం కానీ రిడ్రెసల్ ఏదైనా మెకానిజం ఉందంటారా?
0: ఉంది సార్. రిడ్రెసల్ మెకానిజం ముందర డివిజనల్ ఆఫీస్ వాళ్ళు రెప్యుడియేషన్ చేస్తారు. రెప్యుడియేషన్ చేసినప్పుడు అది ఒకవేళ గనక వాళ్ళు నచ్చకపోతే వాళ్ళు ఒక లెటర్ ఇస్తారు, దాని లోపలనే మేము సో అండ్ సో ఈ ఈ కారణాల వల్ల మేము ఈ క్లెయిమ్ను రిజెక్ట్ చేస్తున్నాము, మీకు ఒకవేళ మా యొక్క డెసిషన్ నచ్చకపోతే మీకు మా జోనల్ రిడ్రెసల్ కమిటీ ఉంది, ఆ కమిటీలో మీరు రిపోర్ట్ చేసుకోవచ్చు, ఒకవేళ అది కూడా కాకపోతే అప్పుడు అంబుడ్స్మెన్కి వెళ్ళొచ్చు అని ఆ వివరాలన్నీ కూడా అడ్రస్లతో సహా ఇస్తారు అందులో.
1: అలాంటి అప్పీల్కి వెళ్ళి క్లెయిమ్ సాధించుకున్న సందర్భాలు ఉన్నాయంటారా?
0: ఉంటాయి సార్. ఎందుకంటే అందులోపల ఒక రిటైర్డ్ జడ్జి ఉంటాడు, ఆయన దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ అన్నింటినీ పరిగణనలోకి తీసుకొని చేస్తారు కాబట్టి అలా ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి.
1: నామినేషను రాయకపోవడము లేదా నామినేషను ఇవ్వబడిన వాళ్ళు చనిపోయి ఉండడము ఇలా ఉన్నప్పుడు ఓపెన్ టైటిల్ అవుతుంది అన్నారు కదండి, అలాంటప్పుడు ఒక వ్యక్తికి ఒక ఐదుగురు లీగల్ హెయిర్స్ ఉన్నారనుకుందాం, క్లెయిమ్ వల్ల వచ్చే అమౌంట్ని ఐదుగురు పేరిట ఇస్తారా లేదంటే ఐదుగురిలో నలుగురు ఒకళ్ళ పేరు మీద ఇవ్వమని ఒక అండర్టేకింగ్ ఇస్తే ఒకళ్ళకి ఇస్తారా?
0: అలాంటప్పుడు మనము అనేది ఈ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ సార్, దాని ప్రకారము వాళ్ళు వాళ్ళు కలిసి ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసి మా అందరిది ఇలా వీళ్ళ పేరు మీద ఇవ్వండి అట్లా వాళ్ళు గనక మనకు అఫిడవిట్ అది చేసిస్తే నోటరీ చేసిస్తే మనం ఆ రకంగా ఇవ్వడానికి అవకాశం ఉంది.
1: సాధారణంగా మీరు అన్నట్టు అటు సంస్థకు ఇటు పాలసీదారుడికి మధ్యలో ఈ ఏజెంటు వారధిగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఒకవేళ ఏజెంటు తప్పిదం వలనో నిర్లక్ష్యం వలనో ఆ పాలసీ క్లెయిమ్ సరైన సమయంలో చేయకపోయినట్లయితే, సరైన విధానంగా చేయకపోయినట్లయితే ఆ తర్వాత ఎలా అప్రోచ్ కావాలి?
0: దీంట్లో మా ఏజెంట్కి సంబంధించి కూడా మేము క్రమశిక్షణ చర్యలు తీసుకున్న సందర్భాలు కూడా లేకపోలేదు సార్. కొంతమంది తెలియకనో తెలిసో అట్లా కావాలని చేస్తే మాత్రం వారి మీద క్రమశిక్షణ చర్యలు మా ఆఫీస్ పరంగా తీసుకోబడతాయి.
1: క్లెయిమ్ పొందడానికి ఏదైనా కాల పరిమితి ఉందా, లిమిటేషన్ ఉందండి?
0: ఉందండి, 5 సంవత్సరాల లోపల చనిపోయిన తర్వాత వాళ్ళు మా దగ్గర అప్లై చేసుకోవాలి, లేదు అంటే టైం బార్డ్ క్లెయిమ్ అని అంటారు. అంటే వాళ్ళు చెప్పిన రీజన్స్ అవి చేస్తే దాని మీద మన అధిష్టానం ఒకసారి డెసిషన్ తీసుకొని అదొకవేళ నిజంగా అనిపిస్తే ఆ రకంగా క్లెయిమ్ కూడా ఇస్తారు.

0: ఇంతకుముందు నేను చెప్పాను, ఒకవేళ ఫోర్స్లో లేకుండా చివరి సంవత్సరం ఒకటి కట్టకుండా అని మీరు అడిగారు, అటువంటి వాటిల్లో కూడా ఎక్స్గ్రేషియా క్లెయిమ్స్ అని, అంటే ఈ డెసిషన్ ద్వారా కొన్ని తీసుకునేటువంటి అధికారం అధిష్టానానికి ఉంది.
1: ఎంత సమయం పడుతుంది ఒక క్లెయిమ్ ఇవ్వడానికి?
0: నిజానికి నాన్ ఎర్లీ క్లెయిమ్ అంటే నేను ఇంతకుముందు చెప్పినట్లు 3 సంవత్సరాలు దాటిన క్లెయిమ్కి వారు మొత్తము అన్నీ తీసుకొని వస్తే అదే రోజు పే చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి, కోకొల్లలు ఉన్నాయి. ఎర్లీ క్లెయిమ్ అయితే మాత్రమే ఇన్వెస్టిగేషన్ ఉంటుంది కాబట్టి ఒక 1 మంత్ తీసుకుంటారు.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు సుజన గారు, నమస్కారం.
0: ధన్యవాదాలండి, నమస్కారం. ఇది మన చట్టం.

మీరింతవరకు ఇది మన చట్టం ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీలో లీగల్ మేనేజర్గా పనిచేస్తున్న శ్రీమతి నామాని సుజనాదేవి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 7:31.

జనరంజని కార్యక్రమంలో మీరు కూడా మీకు నచ్చిన పాటలను వినాలనుకుంటే మీ వివరాలను అలాగే మీకు నచ్చిన పాట సినిమా పేరును మా ఇమెయిల్ ఐడికి పంపించండి. మా ఇమెయిల్ ఐడి heliviviidh@gmail.com. జనరంజనిలో ముందుగా వినిపించబోతున్న పాట శ్రీ ఆంజనేయం చిత్రం కోసం మల్లికార్జున్ పాడిన పాట సిరివెన్నెల సాహిత్యానికి మణిశర్మ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు రంగారెడ్డి జిల్లా కడతాల్ నుండి కానుగుల గోపాల్. మీకోసం ఈ పాట

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

జనరంజని కార్యక్రమంలో మీరు కూడా మీకు నచ్చిన పాటలను వినాలనుకుంటే మీ వివరాలను, అలాగే మీకు నచ్చిన పాట, సినిమా పేరును మా ఇమెయిల్ ఐడికి పంపించండి. మా ఇమెయిల్ ఐడి helloviviidh@gmail.com. జనరంజనిలో ఇప్పుడు వినబోతున్న పాట ఇట్లు నీ వెన్నెల చిత్రం కోసం రాజేష్ ప్రియ పాడిన పాట. ఈ పాటను కోరిన శ్రోతలు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్తా వారి కుటుంబ సభ్యులు. మీకోసం ఈ పాట.

0: గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 మన మాదాపూర్ శిల్పారామంలో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సౌజన్యంతో గుజరాత్ రాష్ట్రంలో తయారైన హస్తకళ వస్తువులు, చేనేత, ఖాదీ వస్త్రాల ప్రదర్శన, అమ్మకాలు మన గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026లో. అలాగే సందర్శకులు వీక్షించేందుకు కచ్చిగోడి తొలుబొమ్మల నాటకంతో పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన మాదాపూర్ శిల్పారామంలో.
1: శ్రోతలు జనరంజని కార్యక్రమం వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 7:47. ఇప్పుడు వినబోతున్న పాట గ్యాంగ్ లీడర్ చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. ఈ పాటను కోరిన శ్రోతలు నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం నుండి శివకోటి శేఖర్ వరలక్ష్మి, అలాగే రంగారెడ్డి నుండి గోపాల్.

0: అక్క చూడు,
1: హ్యాపీ బర్త్డే రా,
0: చూపించు. ఆ నా ఫేవరెట్ కలర్.
1: ఎప్పుడు షాపింగే.
0: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
2: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
3: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
0: నాకు తెలుసు కదా,
3: ఆర్బిఐ అంటుంది
4: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
5: జనరంజని కార్యక్రమం వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 7:53 అవుతుంది. ఇప్పుడు వినబోతున్న పాట చిన్నారి స్నేహం చిత్రం నుండి. కోరుతున్నవారు నరసింగరావు వేముల.

పసివాడి ప్రాణం చిత్రం నుండి పాటను కోరుతున్న శ్రోతలు, నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చిన్నతుమ్మలగూడ గ్రామం నుండి శివకొడి శేఖర్, వరలక్ష్మి, సుధీర్, వైష్ణవి, మహాలక్ష్మి, ఐశ్వర్య మీకోసం ఈ పాట.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 8:15. జనరంజని కార్యక్రమానికి పునఃస్వాగతం. జనరంజని కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామం నుండి కోరుతున్న శ్రోతలు గంగాధర్ శ్రీనివాస్ ముత్యమంత ముద్దు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జాడంకి పాడిన ఈ పాట.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాలు తిరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. జనరంజని కార్యక్రమంలో శ్రోతలు లేఖలు, ఇమెయిల్ ద్వారా కోరిన పాటలు వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట ప్రేమాభిషేకం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. ఈ పాటను కోరిన శ్రోతలు మేడ్చల్ జిల్లా సాయిబాబా కాలనీ నుండి ఎస్ భిక్షుపతి. మీకోసం ఈ పాట

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

కర్నూలు జిల్లా వెల్దుర్తి గ్రామం నుండి దుగ్గి నాగేశ్వరయ్య కోరుతున్నారు నేను నా దేశం చిత్రం నుండి పాటను వినిపించమని. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పీసీసీలా పాడిన పాట.

0: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
3: మీరిట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి జనరంజని కార్యక్రమంలో. శ్రోతలు లేఖలు, ఇమెయిల్ ద్వారా కోరిన పాటలు వింటున్నారు. స్టూడియో క్లాక్లో సమయం 8:34.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: అన్నయ్య చిత్రం కోసం ఉదిత్ నారాయణ్, సుజాత పాడిన పాట, వేటూరి సాహిత్యానికి మణిశర్మ సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా నుండి నాగనాథ్ గుప్తా, మీకోసం ఈ పాట.

మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంత గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. బీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 8:40. జనరంజని కార్యక్రమంలో శ్రోతలు లేఖలు ఈమెయిల్ ద్వారా కోరిన పాటలు వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట అవే కళ్ళు చిత్రం నుండి. కోరుతున్నవారు నిజామాబాద్ నుండి వినాయక నగర్ శ్రీనగర్ కాలనీ నుండి శ్రీహరి. మీకోసం ఈ పాట

చీకట్లో చూసిందేదో ఓ లమ్మో గైరమ్మో కేవంటూ అరిచిందయ్యో.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

శ్రోతలు జనరంజని కార్యక్రమంలో లేఖలు ఇమెయిల్ ద్వారా కోరిన పాటలు వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 8:45:23. జనరంజనిలో ఇప్పుడు వినబోతున్న పాట సూర్యవంశం చిత్రం కోసం హరిహరన్ పాడిన పాట. సామవేదం షణ్ముఖ శర్మ సాహిత్యానికి ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నెమ్మోని గ్రామం నుండి పున్నా వెంకటేశం, హేమలత. మీకోసం ఈ పాట.

జనరంజని కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట రాముడు భీముడు చిత్రం కోసం ఘంటసాల పీసుశీల పాడిన పాట. సి నారాయణ రెడ్డి సాహిత్యానికి పెన్యాల సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు బుధన్ పుచంపల్లి నుండి బోగా మార్కండయ్య, అనిత. మీకోసం ఈ పాట.

0: తక్కువ వడ్డీకి లోను కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వా,
1: చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
2: జనరంజని కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట కోకిలమ్మ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. ఆత్రేయ సాహిత్యానికి ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు కేసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృంద, చిన్నమంతల. అలాగే మా వివిధ భారతి వింటున్న శ్రోతలందరి కోసం కూడా ఈ పాట.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 9 గంటలు. ఇప్పుడు ముంబై వివిధ భారతి నుంచి ప్రసారాలు వింటారు. తిరిగి 10 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో కలుసుకుందాం.
1: आपने ट्यून किया है भारत का नंबर वन मनोरंजन चैनल विविध भारती और कार्यक्रम चल रहा है चित्रलोक. लीजिए अब सुनिए मीत ब्रदर्स अरिजीत सिंह और साथियों की आवाजों में बागी फिल्म का गाना कुमार के हैं बोल और मीत ब्रदर्स की है तर्ज.

ಏನ್ ಬಿಡಿದಿರಾ?

0: బతుకమ్మ బతుకమ్మ
1: బతుకమ్మ. హాస్య అభినేతా కే రూప్ మే మహమూద్ నే 70 ఆర్ 80 కే దశక్ మే అప్నే కో కిసి స్టార్

प्यार लगाई चोट कर दूंगा తిరిగి తగ్గది తదన తజ్జని తజను తజ్జిమి తదిని త

0: చతుర నార అమ్మ చోడగలజే ఎక్క చతుర నార అమ్మ పక్కడ కరకగజే
1: మెదే మన్నుకే త్వా

0: ये था आज का आज के फनकार कार्यक्रम, केंद्रित था प्रोड्यूसर डायरेक्टर एक्टर महमूद पर। कार्यक्रम के संपादक और प्रस्तुतकर्ता रमेश गोखले। अब दीजिए अशोक को इजाजत, नमस्कार।
1: आज के फनकार।
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 10 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.
3: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 10 గంటలు వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని అన్ని విధాలా సమగ్రంగా అభివృద్ది చేయటమే ప్రజాపాలన ప్రభుత్వ లక్ష్యమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వ విప్పులతో కలిసి ఈ ఉదయం శ్రీ భీమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మాట్లాడుతూ, భక్తులకు మెరుగైన వసతులు, ప్రశాంత దర్శనం, పారిశుద్ధ్యం, గోశాల వంటి మౌలిక సదుపాయాలు నాణ్యతతో కల్పిస్తామన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్క ఆదేశించారు. 24 గంటల పనివేళలు, కఠినమైన గడువులు,

వారు పురోగతి సమీక్షలు, నిరంతరం సీసీటీవీ నిఘా తప్పనిసరి చేయాలని తెలిపారు. రాష్ట్రంలో 87 నియోజకవర్గాల్లో పాఠశాలలు మంజూరు కాగా 70 నియోజకవర్గాల్లో పనులు వేగంగా జరుగుతున్నాయని, గడువులోగా నిర్మాణాలు పూర్తవుతాయని అధికారులు స్పష్టం చేశారు. బుల్లెట్ రైల్ ప్రాజెక్టుకు భూములు కోల్పోతున్న బహదూర్గూడ రైతులతో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు తారక రామారావు నిన్న తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. హామీలు విస్మరించిన కాంగ్రెస్ నేతలను కాకుండా రైతులను వేధిస్తున్న పోలీసుల తీరు విమర్శించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఆన్లైన్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. దేశ విదేశాల్లో ఎన్ఆర్ఐ అభ్యర్థులు కూడా ఆన్లైన్ ద్వారా ఈ కోర్సుల్లో చేరవచ్చని, ఫీజు చెల్లింపుల కోసం ఆన్లైన్ సౌకర్యం అందుబాటులో ఉందని తెలిపారు అధికారులు. ట్రాఫిక్ పెండింగ్, ఈ చలాన్ జరిమానాల వసూళ్లను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు విద్యుత్ బిల్లులతో అనుసంధానించడాన్ని పరిశీలించాలని సుప్రీంకోర్టు సూచించింది. పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యే వరకు వాహన రిజిస్ట్రేషన్ రెన్యువల్స్, ఓనర్షిప్ బదిలీలు, ఫిట్నెస్, పీయూసీ సర్టిఫికెట్లు, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్లు నిలిపేయాలని జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ కెవి విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం సూచించింది. జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలపై సులభమైన పొదుపుతో కూడిన ప్రయాణం అందించడంలో ఫాస్టాగ్ వార్షిక పాస్కు ప్రైవేట్ వాహన యాజమాన్యాల నుండి ఆదరణ పెరుగుతోందని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది ఆగస్టు 15 ప్రారంభించిన ఈ పాస్ కోర్టు జారీ మైలురాయిని దాటిందని, దీనివల్ల తరచుగా ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, అస్సోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వింటారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ-కేవైసి.
2: ఎల్ఐసి, ప్రతిక్షణం మీకు తోడుగా.
3: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమం వింటున్నారు. మీరు కూడా మీకు నచ్చిన పాటలను వినాలనుకుంటే మీ వివరాలను, అలాగే మీకు నచ్చిన పాట సినిమా పేరును మా ఇమెయిల్ ఐడికి పంపించండి. మా ఇమెయిల్ ఐడి HELLOVIVIDHBHARATIHYD@gmail.com. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట ఏమాయ చేసావే చిత్రం కోసం దీవన్ చిన్మయ్య పాడిన పాట. ఈ పాటను కోరిన శ్రోతలు కృష్ణా జిల్లా పెడన నుండి అప్పలరాజు మీకోసం ఈ పాట.

ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో ఇవాళ మనం ప్లే చేసుకుంటున్నాం 2010 నుండి 2015 వరకు విడుదలైన సినిమాల్లోని మంచి మంచి పాటలను అయితే ప్లే చేసుకుంటున్నాం. మరి మీరు కూడా మీకు నచ్చిన పాటలను వినాలనుకుంటే hellovividhbharatihyd@gmail.com మీ వివరాలను, అలాగే మీకు నచ్చిన పాట, సినిమా పేరును పంపించండి. గజ్వేల్ నుండి షేర్ల వెంకటేష్, సుగుణా రాంప్రసాద్, రామ్ చరణ్, అలాగే షాపల్లి నుండి చింతా శ్రీనివాస్ రిక్వెస్ట్ పంపించారు. మీకోసం వినిపిస్తున్నాం మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం కోసం శ్రేయా ఘోషల్ పాడిన పాట, ఆనంద్ శ్రీరామ్ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టుని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989855102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడూ అందుబాటులో ఉంటుంది.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫార్మ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. ఇప్పుడు వినబోతున్న పాట ఆరెంజ్ చిత్రం కోసం నరేష్ అయ్యర్ పాడిన పాట. వనమాలి సాహిత్యానికి హరీష్ జయరా సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు హేమలత విశ్వనాథ్ చోటుప్పల్ నుండి, అలాగే ఎద్దుమైలారం నుండి డి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మనం ప్లే చేసుకుంటున్నాం 2010 నుండి 2015లో రిలీజ్ అయిన మూవీస్లోంచి మంచి మంచి సాంగ్స్ని అయితే ప్లే చేసుకుంటున్నాం. మీరు కూడా మీకు నచ్చిన పాటల్ని మాకు పంపించాల్సి ఉందా. మా ఈమెయిల్ ఐడి hellovividhbharatihyd@gmail.com కి మీ వివరాలను, అలాగే మీకు నచ్చిన పాట, సినిమా పేరును పంపించండి.

అనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో సమయం 10:20:20. ఇప్పుడు వినబోతున్న పాట మిర్చి మూవీ నుండి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు సంజిత, శాంతి, జాన్సన్, బేగంపేట్ హైదరాబాద్ నుండి. మీ అందరి కోసం ఈ పాట.

0: గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 మన మాధాపూర్ శిల్పారామంలో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సౌజన్యంతో గుజరాత్ రాష్ట్రంలో తయారైన హస్తకళ వస్తువులు, చేనేత, ఖాదీ వస్త్రాల ప్రదర్శన, అమ్మకాలు మన గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026లో. అలాగే సందర్శకులు వీక్షించేందుకు కచ్చిగోడి తొలుబొమ్మల నాటకంతో పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన మాధాపూర్ శిల్పారామంలో. అందరూ ఆహ్వానితులే.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీరు వింటున్నారు. శ్రోతలు ఈమెయిల్ ద్వారా రిక్వెస్ట్ చేసిన సాంగ్స్ని, అలాగే మీరు కూడా మీకు నచ్చిన పాటలను వినాలనుకుంటే మీ వివరాలను, అలాగే మీకు నచ్చిన పాట సినిమా పేరును మా ఇమెయిల్ ఐడికి పంపించండి. మా ఇమెయిల్ ఐడి helloviviidhbharatihyd@gmail.com. ఎవర్ గ్రీన్ హిట్స్లో ఇప్పుడు వినబోతున్న పాట ఇష్క్ మూవీ నుండి. ఈ పాటను కోరిన శ్రోతలు లీలా వెంకట్ చందనగర్ నుండి. మీ అందరి కోసం ఈ పాట.

మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో

ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట అత్తారింటికి దారేది. చిత్రం కోసం శంకర్ మహదేవన్ పాడిన పాట. ఈ పాటను కోరిన శ్రోతలు దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి మీకోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాలు తిరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం, ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమం వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మా కోసం మర్యాద రామన్న చిత్రం నుండి ఒక మంచి పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, నెమోని గ్రామం నుండి పున్నా వెంకటేశం హేమలత మీ అందరి కోసం వచ్చేస్తుంది. మర్యాద రామన్న చిత్రం కోసం రఘు గీతామాధురి పాడిన పాట, చైతన్య ప్రసాద్ సాహిత్యానికి ఎంఎం కిరవాణి సంగీతం.
2: Oh yeah.

0: fill it up with lead.
1: With lead, right? Yeah.
2: మీరిట్టం చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో సమయం 10:49:52 ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమం వింటున్నారు. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మీరు కూడా మీకు నచ్చిన పాటలను వినాలనుకుంటే మీ వివరాలను, అలాగే మీకు నచ్చిన పాట, సినిమా పేరును మా ఇమెయిల్ ఐడికి పంపించండి. మా ఇమెయిల్ ఐడి HELLOVIVIDHBHARETIHYD@gmail.com. ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఇప్పుడు వినబోతున్న పాట సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రం కోసం రాహుల్ శ్వేత పాడిన పాట. ఆనంద్ శ్రీరామ్ సాహిత్యానికి మీకు జేమేయర్ సంగీతం. ఈ పాటను కోరిన శ్రోతలు కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కృష్ణకాంత్ గౌడ్, సాయి చరణ్, బృందా, చినమంతల.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిద్ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరిగా రాబోతున్న పాట రేస్ గురం చిత్రం నుండి. మా వివిద్ భారతి వింటున్న శ్రోతలందరి కోసం కూడా ఈ పాట, రిక్వెస్ట్ పంపించిన శ్రోతలందరి కోసం కూడా ఈ పాట.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. హైదరాబాద్ జిల్లా నాంపల్లి నియోజకవర్గంలో రెడ్ హిల్స్ లో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ కు మరికొద్దిసేపట్లో రాష్ట రెవెన్యూ హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు కూడా పాల్గొంటున్నారు. జర్మనీలో ఫ్రాంక్ఫర్ట్లో ఉన్న భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ నేతృత్వంలో బృందం సమావేశమైంది. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ రంగాల్లో తెలంగాణ సాధించిన పురోగతి వివరిస్తూ యూరప్లో పారిశ్రామికవేత్తలతో పాటు ప్రవాస తెలుగు ప్రజలు రాష్ట్రంలో ఉన్న పెట్టుబడి అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం సవరణ బిల్లుపై పార్లమెంటరీ సంయుక్త కమిటీ రెండవ సమావేశం ఈరోజు ఢిల్లీలో జరుగుతుంది. ఈ భేటీలో విదేశీ విరాళాల వినియోగం, ఖాతాల నిర్వహణపై అధికారులతో చర్చించడంతో పాటుగా లైసెన్స్ రద్దయిన సంస్థల ఆస్తుల పర్యవేక్షణ, వేలానికి ప్రత్యేక అధికారుల నియామకం వంటి కీలక ప్రతిపాదనలు పరిశీలించనున్నారు. ఏఐసీసీ అధ్యకుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ఈరోజు ఢిల్లీలో జరుగుతుంది. ఈ సమావేశానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీనియర్ నాయకులు హాజరు కానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొంటున్నారు. అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో

పార్టీ అధిష్టాన పెద్దలతో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలో త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సమగ్రంగా చర్చించనున్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ అధ్యక్షతన పార్టీ రాష్ట్రాల కొత్త ఇన్ఛార్జీలతో ఈరోజు కీలక సమావేశం జరగనుంది. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్య నేతలు హాజరయ్యే ఈ భేటీలో రాగల అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలు, పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాల పనితీరుపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈరోజు ప్రపంచ హృదయ దినోత్సవం జరుపుకుంటున్నారు. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి హృదయ సంబంధ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడం, ఆరోగ్యకర జీవనశైలి ప్రోత్సహించడమే ఈరోజు ముఖ్య ఉద్దేశ్యం. గుండె ఆరోగ్యం కాపాడుకోవడానికి ఉప్పు, నూనె తగ్గించి తాజా కూరగాయలు, పండ్లు తీసుకోవాలని, ప్రతిరోజు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే పొగాకు, ధూమపానానికి దూరంగా ఉంటూ యోగా, ధ్యానం ద్వారా మానసిక ఒత్తిడి నియంత్రించుకోవడం అత్యంత ఆవశ్యకమని స్పష్టం చేస్తున్నారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్, గోవా, కర్ణాటక సహా పలు రాష్ట్రాల్లో అక్కడక్కడ ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11:03:42. మరికొద్ది క్షణాల్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి వింటారు.

0: ముందుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం అంటుంది మీ ఆర్జే అనిత. సరిగ్గా 32 ఏళ్ల క్రితం ఒక సినిమా జనాలను థియేటర్ల వద్ద బారులు తీరేలా చేసింది. కేవలం కెమెరా ట్రిక్స్, మనుషుల ఊహాశక్తితో తెలుగు ఇండస్ట్రీలో ఒక అద్భుతం జరిగింది. తెలుగు సినిమాలో గ్రాఫిక్స్ అంటే ఏంటో కూడా సరిగ్గా తెలియని ఆ రోజుల్లోనే ఒకే ఒక్క సినిమా ఒక తరాన్ని మొత్తం ఊహల పల్లకిలో ఊరేగించింది. అసలు జానపద చిత్రాలు అంటేనే నచ్చని వారిని కూడా థియేటర్ల వైపుకు నడిపించింది. పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఆస్వాదించిన అద్భుత జానపద చిత్రం అది. రెక్కల గుర్రాలు, రెండు తలల రాక్షసులు, అంగుళం పరిణామం లేని మనుషులు, వినడానికే వింతగా ఉంటుంది కదూ. మరి ఇవన్నీ తెరమీద కనువిందు చేస్తే ఎలా ఉంటుంది? కమర్షియల్ మాస్ సినిమాలు సూపర్ సక్సెస్ఫుల్గా ఆడుతున్న సమయంలో ఒక సూపర్ మాస్ ఫాలోయింగ్ ఉన్న కథానాయకుడితో దర్శకుడి అద్భుత సృష్టి ఆ సినిమా. మరి ఇంతకు ఆ సినిమా ఏది తెలుసుకోవాలనుంది కదా. అయితే ముందొక పాట విందాం. పాట తర్వాత ఆ సినిమా ఏంటో, దాని కథాకథనం ఏంటో తెలుసుకుందాం.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: అద్భుత మాయా ప్రపంచాన్ని సృష్టించి థియేటర్లలో ప్రేక్షకులు వారిని వారు మర్చిపోయి లీనమైపోయేలా చేసిన సినిమా భైరవ ద్వీపం. భైరవ ద్వీపం సినిమా అనగానే గుర్తొచ్చేది ఆ విజువల్స్. ఆ రోజుల్లో కంప్యూటర్లు, డిజిటల్ ఎఫెక్ట్స్ లేవు. మరి ఆ వింతలోకాన్ని, మంత్రాల దీవిని కళ్లకు కట్టినట్టు ఎలా చూపించారు? దానికి కారణం సినిమాటోగ్రాఫర్ కబీర్లాల్ గారి కెమెరా మ్యాజిక్. సినిమాలో వచ్చే దట్టమైన అడవులు, కొండ గుహలు చాలా వరకు నిజమైనవి కావు. చెన్నైలోని వాహిని స్టూడియోలో వేసిన భారీ సెట్స్ అవి. లైటింగ్ అండ్ షాడోస్ కాంబినేషన్తో కెమెరా లెన్స్ను రకరకాలుగా మారుస్తూ కేవలం ఆప్టికల్ ట్రిక్స్తోనే థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టేశారు. ఆ మాయా కోటను, గుహలను చూసిన జనాలు నిజంగానే ఎక్కడో షూటింగ్ చేశారనుకున్నారు. అంతలా మాయ చేశారు కబీర్లాల్ గారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి.

గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. విజువల్ ఎఫెక్ట్స్ తో కొత్త ట్రెండ్ సృష్టించిన సినిమా భైరవ ద్వీపం గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి మన గుర్తుకొస్తున్నాయిలో. ఇక సినిమా కథ గురించి మాట్లాడుకుందాం. అనుకోని కారణాల వల్ల రాజకుమారుడైన హీరో గూడెంలో విజయ్ అనే పేరుతో పెరుగుతాడు. అడవిలో ఒకరోజు హీరో కార్తికేయ రాజ్యపు యువరాణి పద్మావతిని చూసి ప్రేమలో పడతాడు. ఆమెను చూడటానికి ప్రాణాలకు తెగించి కోటలో ప్రవేశిస్తాడు. సైనికులతో యుద్ధం చేసి చాకచక్యంతో తప్పించుకుంటాడు విజయ్. మరి విజయ్ ధైర్యానికి పద్మావతి కూడా అతనికి మనసిస్తుంది. ఈ సినిమా షూటింగ్ కోసం అంతఃపురం సెట్స్ అన్నీ స్టూడియోలో వేసినవే. చూడటానికి మాత్రం ఎక్కడో కోటలో తీసిన అనుభూతి కలుగుతుంది. ఆ రోజుల్లో రాజకుమారి గెటప్ కోసం వేసుకునే భారీ నగలు లంగాలు మోస్తూ షూటింగ్లో నిలబడడం చాలా కష్టంగా ఉండేది. బాలకృష్ణ గారి ఎనర్జీకి మ్యాచ్ చేస్తూ కత్తి యుద్ధాలు రొమాంటిక్ సీన్లలో నటించడం ఒక గొప్ప ఎక్స్పీరియన్స్ అని రోజా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ ఆర్జే అనితతో. భైరవ ద్వీపాన్ని ఏలే దుష్ట మాంత్రికుడు భైరవుడు విశ్వాన్ని ఏలాలనే దురాశతో రాకుమారి పద్మావతిని బలివ్వాలని చూస్తాడు. ఆమెను రక్షించే ప్రయత్నంలో విజయ్ యక్షిణీలోకం చేరుకుని ఒక దివ్య కంఠాభరణాన్ని సాధిస్తాడు. తనను మోసం చేశాడని ఆగ్రహించిన యక్షిణి విజయ్ను ఒక విచిత్రమైన కురీపిగా మారిపోవాలని శాపమిస్తుంది. దాంతో విజయ్ మొహమంతా బొబ్బలతో వికృతంగా కురూపిగా మారిపోతాడు. అయితే ఈ వికృత రూపం వెనుక ఉన్న కొన్ని నిజాల గురించి మనం మాట్లాడుకోవాలి. ఈ గెటప్ కోసం బాలకృష్ణ గారు రోజుకు 4 గంటల పాటు మేకప్ కోసం కూర్చునేవారట. ఆ జిగురు, ఆ మేకప్ మెటీరియల్ వల్ల మొహం మండుతున్నా భరిస్తూ షూటింగ్ చేసేవారట. ఈ గెటప్ వల్ల బాలకృష్ణ గారు ఏకంగా 11 రోజులు అన్నం తినకుండా కేవలం లిక్విడ్స్ మాత్రమే తీసుకున్నారట. మేకప్ మొహానికి అంతలా అతుక్కుపోయి నోరు కదపడానికి కూడా వచ్చేది కాదట. మాస్ ఫాలోయింగ్ ఉన్న బాలకృష్ణను అలా చూసిన అభిమానులు షాక్ అయ్యారు. కానీ ఆ పాత్ర కోసం ఆయన పండించిన కష్టం, ఆ పాత్ర పండించిన సెంటిమెంట్ చూసి థియేటర్లలో కన్నీళ్లు పెట్టుకున్నారట. ఒక నటుడిగా బాలకృష్ణ గారి డెడికేషన్కు ఈ సీన్ ఒక మచ్చుతునక.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: విజువల్ వండర్ భైరవ ద్వీపం సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం గుర్తుకొస్తున్నాయిలో. కురూపి రూపంలో ఉన్న విజయ్ తాను సాధించిన నెక్లెస్ను పద్మావతి మెడలో వేస్తాడు. విజయ్ను గుర్తుపట్టని రాకుమారి ఆ నెక్లెస్ను విసిరి కొడుతుంది. రక్షణ కవచం పోవడంతో మాంత్రికుడు పద్మావతిని అపహరిస్తాడు. సినిమాలో చూశారు కదా, రోజాగారు నిద్రపోతుండగా మంచం గాల్లోకి లేచి కిటికీల నుండి అడవుల మీదుగా ఎగురుకుంటూ భైరవ ద్వీపానికి వెళ్లే సీన్ గుర్తుంది కదా. మరి అదెలా సాధ్యమైందనుకుంటున్నారా? దాని వెనక పెద్ద కసరత్తే జరిగింది. ఆ మంచానికి సన్నటి బలమైన స్టీల్ వైర్లు కట్టి స్టూడియోలో క్రేన్ల సహాయంతో గాల్లోకి లేపారు. బ్యాక్గ్రౌండ్లో బ్లూ మ్యాట్ స్క్రీన్ ఉంచి షూట్ చేశారు. ఆ తర్వాత విడిగా షూట్ చేసిన అడవులు, మేఘాల విజువల్స్ను ఈ మంచం సీన్తో ఆప్టికల్ ప్రింటింగ్ ద్వారా మిక్స్ చేశారు. ఈ ఒక్క సీన్ పర్ఫెక్ట్గా రావడానికి ఎన్నో రోజులు టైం పట్టిందట. ఈ సినిమాకు సంబంధించిన ఇంకా విశేషాలు మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

గుర్తుకొస్తున్నాయిలో భైరవద్వీపం సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. భైరవద్వీపం సినిమాలో ఒక పాట ఇప్పటికీ సంగీత ప్రియులకు ఒక పెద్ద గైడ్ లాంటిది. అదే శ్రీతుంబుర నారద నాదామృతం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ పాట ఎంతటి అద్భుతమో మాటల్లో చెప్పలేము. సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేష్ గారు ఈ ఒక్క పాటలోనే ఏకంగా 7 శాస్త్రీయ రాగాలను, అంటే శివరంజని, మోహన, హిందోళం లాంటి రాగాలను మిక్స్ చేసి స్వరపరిచారు. ఈ పాట రికార్డింగ్ సమయంలో బాలుగారు ఒక్క టేక్లోనే పాట పాడి అందరినీ ఆశ్చర్యపరిచారట. తెరపై బాలకృష్ణ గారు ఆ క్లాసికల్ సాంగ్కు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్, హావభావాలు ఇప్పటికీ వన్ ఆఫ్ ద బెస్ట్. ఇదో సంగీత ప్రయోగం, తెలుగు సినిమా గర్వించదగ్గ పాట. మరి ఆ పాట మీ అందరికోసం.

వర్ణముల మాతృకగా శుక్తవర్ణముల దోదికగా సప్తవర్ణముల మా

తిన్నక్కిట తిన్న తిని పమగమపానే మా పని సగ మ పని మ పని సగ మ పని మ పని సగ సగ సగ నిస గమ గమ గమ గమ సగ సగ సగ నిస గమ గమ గమ గమ పని మ పని సగ మ పని మ పని సగ పని సగ సగ

అద్భుతమైన పాట విన్నారు కదా. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎంత అద్భుతంగా పాడారు. మరి ఈ పాటకి రచన వేటూరి సుందరరామమూర్తి గారు. మరి సినిమా కథలోకి వస్తే, పద్మావతిని కాపాడటానికి మహర్షి ఆశ్రమానికి వెళ్తాడు విజయ్. అక్కడ అతని తల్లి విజయ్ను గుర్తుపడుతుంది. భైరవ ద్వీపానికి వెళ్లడానికి ఒకే ఒక్క మార్గం మాయాగుర్రం. కానీ శాపం వల్ల కురూపిగా ఉన్న విజయ్ ఆ గుర్రం ఎక్కలేడు. అప్పుడు అతని తల్లి కొడుకు కోసం ఆ శాపాన్ని తను తీసుకుంటుంది. తల్లి త్యాగంతో శాప విముక్తుడైన విజయ్ ఆ తెల్లటి రెక్కల గుర్రం ఎక్కి గాల్లో ఎగురుకుంటూ భైరవద్వీపం వైపు వెళ్తాడు. ఇంతకీ ఆ రెక్కల గుర్రం ఏంటి తెలుసా? ఇందాక మనం విన్న పాట ఆ రెక్కల గుర్రాన్ని ప్రసన్నం చేసుకోవడానికి పాడిన పాట అన్నమాట. మరి గుర్రం నిజంగా ఎగిరిందా అంటే, గుర్రం ఎలా ఎగురుతుంది చెప్పండి? గుర్రం సీన్ల కోసం నిజమైన తెల్లగుర్రాన్ని రోప్ల సహాయంతో గాల్లోకి లేపారట. దీనివల్ల వన్యప్రాణి సంరక్షణ బోర్డు నుండి కొన్ని ఇబ్బందులు ఎదురైనా దర్శకుడు సింగీతం శ్రీనివాస్ గారు చాలా జాగ్రత్తలు తీసుకుని గుర్రానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆ సీన్స్ డిజైన్ చేశారట. భైరవ ద్వీపానికి వెళ్లే దారిలో విజయ్కు ఎన్నో వింతలు ఎదురవుతాయి. అంగుళం పరిమాణం ఉండే లిల్లీపుట్లు అతన్ని బంధిస్తారు. ఈ మనుషుల కోసం రోబోటిక్స్ వాడలేదు. మరి ఎలా? కేవలం ఫోర్స్డ్ పర్స్పెక్టివ్ అనే కెమెరా టెక్నిక్ను వాడారు. అంటే మనుషుల ప్లేస్మెంట్స్ను బట్టి ఒకరు పెద్దగా ఒకరు చిన్నగా కనిపించేలా భ్రమ కల్పించడం అన్నమాట. ఎలాంటి కంప్యూటర్ సహాయం లేకుండా కేవలం మనుషుల ప్లేస్మెంట్స్తోనే ఆ మ్యాజిక్ చేశారు. నిజంగా సింగీతం గారు జీనియస్ కదా. ఇక సినిమా క్లైమాక్స్లో వచ్చే రెండు తలల రాక్షసుడితో కథానాయకుడు విజయ్ యుద్ధం చేస్తాడు, గుర్తుందా? మరి ఆ రెండు తలల మనిషి ఎలా వచ్చాడు? బాగా పొడుగున్న ఒక వ్యక్తి భుజాలపై డమ్మీ తలను ఆర్టిఫిషియల్గా అమర్చి లోపల చిన్న వైర్లు స్ప్రింగులు పెట్టి దూరం నుండి టెక్నీషియన్లు రిమోట్తో దాన్ని కళ్ళు నోలు కదిలేలా చేశారట. టాలీవుడ్లో యానిమాటిక్స్ సాంకేతికకు తొలి అడుగు అది. హాలీవుడ్ రేంజ్ థాట్ అది. మరి ఇక విజయ్ ఆ రెండు తలల రాక్షసుని చంపి భైరవ ద్వీపాన్ని నాశనం చేసి పద్మావతిని తల్లిని తీసుకుని కార్తికేయ రాజ్యానికి వస్తాడు. దుష్ట సంహారం తర్వాత సాక్షాత్తు జగన్మాత విజయ్ తల్లికి శాప విమోచనం కల్పిస్తుంది. విజయ్ పద్మావతిల కళ్యాణంతో ఈ జానపద మహాకావ్యం సుఖాంతమవుతుంది.

భైరవ ద్వీపం సినిమా విశేషాలు మాట్లాడుకుంటున్నాం గుర్తుకొస్తున్నాయిలో. ఈ సినిమాలో విజయ్గా బాలకృష్ణ, పద్మావతిగా రోజా, కార్తికేయ రాజ్యం రాజుగా కైకాల సత్యనారాయణ, విజయ్ తల్లిగా కెఆర్ విజయ తదితరులు నటించారు. భైరవ ద్వీపం సినిమా విడుదలై 32 సంవత్సరాలవుతున్నా, బాహుబలి వంటి విజువల్ వండర్స్ వస్తున్నా, ఈ సినిమా స్థానం ఎప్పటికీ ప్రత్యేకం. బడ్జెట్ పరిమితులున్నా, టెక్నాలజీ లేకపోయినా, కేవలం కథపై నమ్మకం, దర్శకుడి ప్రతిభ, నటీనటుల కష్టం ఉంటే అద్భుతాన్ని సృష్టించవచ్చు అని నిరూపించిన సినిమా భైరవ ద్వీపం. అందుకే ఈ సినిమా 9 నంది అవార్డులు గెలుచుకుంది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తే ఛానల్ మార్చకుండా చూసేవాళ్లు ఎంతోమంది ఉన్నారు. కథ, సాంకేతికత, షూటింగ్ విశేషాల సమాహారంగా సాగిన ఈరోజు మనకు గుర్తుకొస్తున్న ఈ కార్యక్రమంలో ఒక గొప్ప కళాఖండాన్ని గుర్తు చేసుకున్నాం కదా.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12:05. చైతన్య స్ఫూర్తి వింటారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఈరోజు చైతన్య స్ఫూర్తిలో రీల్ లైఫ్ కు ఏమాత్రం తీసిపోని రియల్ లైఫ్ స్టోరీని తెలుసుకుందాం. మనం చిన్న చిన్న సమస్యలకే డీలా పడిపోతాం కదా, కానీ ఒక అబ్బాయి 4 సంవత్సరాల వయసులోనే అమ్మను కోల్పోయి తండ్రి వ్యసనాలకు బానిసవ్వడంతో 7 వయసున్న చెల్లిని నానమ్మ తీసుకెళ్లింది. తను బాబాయ్ ఇంటికి చేరాడు. అక్కడ రోజు అవమానాలు, నువ్వు జీవితంలో దేనికీ పనికిరావు అనే మాటల మధ్యనే పెరిగాడు. చదువులోనూ తనేమీ టాపర్ కాడు. కాని ఒకరోజు స్కూల్ ల్యాబ్లో అనుకోకుండా కంప్యూటర్ చూశాడు. ఆ స్క్రీన్ చూసి మెస్మరైజ్ అయిపోయాడు. ఫ్రెండ్స్ అందరూ క్రికెట్ ఆడుతుంటే తను మాత్రం కంప్యూటర్ రూంలో కూర్చుని కోడింగ్ బుక్స్ చదవడం మొదలుపెట్టాడు. ఆ కంప్యూటర్ అతని జీవితాన్ని మార్చేస్తుందని ఎవరూ ఊహించలేదు. ఇంతకు అతనెవరు? టెక్నాలజీ రంగంలో అద్భుతాలు సృష్టించి 100 కోట్లు సంపాదించినా జీవితం అంటే కేవలం డబ్బులు సంపాదించి

లగ్జరీగా జీవించడం కాదు, మనం సంపాదించింది 10 మందికి ఉపయోగపడాలి అని చెప్పడమే కాదు, చేసి చూపించారు వివేక్ షంగారి. వారి గురించి మాట్లాడుకుందాం ఇవాళ చైతన్య స్ఫూర్తిలో.

వివేక్ షంగారి గురించి మాట్లాడుకుంటున్నాం చైతన్య స్ఫూర్తిలో. ఇతను బాబాయ్ ఇంట్లో పెరిగాడు అని మాట్లాడుకున్నాం కదా. అసలు ట్విస్ట్ ఏంటంటే, కాలేజ్ ఫస్ట్ ఇయర్కి రాగానే బాబాయ్ ఫీజులు కట్టడం ఆపేసి ఇంట్లో నుంచి పంపించేశాడట. 17 ఏళ్ల వయసు, జేబులో పైసా లేదు, ఉండటానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, పూర్తిగా రోడ్డున పడిపోయాడు వివేక్. ఆ సమయంలో అతన్ని ఆదుకున్నది అతను సరదాగా సొంతంగా నేర్చుకున్న కోడింగ్ విద్య. భిలాయిలోని ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ యజమాని దగ్గరికి వెళ్లి, నాకు కోడింగ్ వచ్చు, ఏదైనా పని ఇవ్వండి అని అడిగాడట. వివేక్ను టెస్ట్ చేసిన ఆ యజమాని షాక్కు గురయ్యాడు. వెంటనే పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్గా ఉద్యోగమిచ్చి ల్యాబ్లోనే పడుకునే పర్మిషన్ ఇచ్చాడు. అలా రోడ్డు మీద నుండి కేవలం తన స్కిల్స్ను నమ్ముకుని తనకంటూ ఉండేందుకు చోటు సంపాదించుకున్నాడు వివేక్. ఆ తర్వాత అతను టెక్ ప్రపంచాన్ని ఎలా రూల్ చేశాడో తెలుసుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

తినటానికి తిండి, ఉండటానికి చోటు లేని వివేక్ షంగారి టెక్నాలజీ ప్రపంచంలో ఒక సంచలనంగా ఎలా మారాడు? బెంగళూరులో ఉద్యోగం చేస్తున్న వివేక్ ఫ్రెండ్ ఒకరు కొన్ని కంప్యూటర్ పుస్తకాలు వివేక్ కోసం తెచ్చాడు. అయితే వివేక్ను ఆ పుస్తకాల కన్నా వాటిని చుట్టి ఉన్న పేపర్ ఎక్కువగా ఆకర్షించింది. కారణం, ఒక అమెరికన్ సంస్థ C++ లాంగ్వేజ్ తెలిసిన వాళ్ళు కావాలి అంటూ ఇచ్చిన ప్రకటన అది. దాన్ని చూసి ఆ ఫ్రెండ్ దగ్గరే ఛార్జీలకు డబ్బులు తీసుకుని బెంగళూరు రైలు ఎక్కేశాడు వివేక్. అతని స్కిల్స్ చూసి ఏ డిగ్రీ లేకున్నా 7,000 రూపాయల జీతంతో ఆ కంపెనీ వివేక్కు ఉద్యోగం ఇచ్చింది. ఒక సంవత్సరంలోనే తన ప్రతిభతో 40,000 జీతానికి ఎదిగాడు వివేక్. ఆ తర్వాత కొన్ని ప్రముఖ సంస్థలలో పనిచేసి 2006లో తనే సొంతంగా ఒక స్టార్టప్ను ప్రారంభించి దాన్ని లాభాల బాట పట్టించారు. 4 సంవత్సరాల తర్వాత ఇంకో కంపెనీ ప్రారంభించారు. ఒక పక్క వ్యాపారం చేస్తూనే మరోపక్క తన కాలేజీ విద్యను పూర్తి చేశారు వివేక్. దాదాపు 3 దశాబ్దాల పాటు డీప్ టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ రంగాలలో అద్భుతాలు సృష్టించారు. ఒక పెద్ద బహుళజాతి కంపెనీ కొన్ని 100 కోట్లు ఇచ్చి 2024లో వివేక్ కంపెనీలను కొనుగోలు చేసింది. వివేక్ కోటీశ్వరుడయ్యాడు. వినడానికి ఇది ఒక సినిమా కథలాగా ఉంది కదా, కానీ అసలైన క్లైమాక్స్ ఇంకా ఉంది. సక్సెస్ అంటే కేవలం డబ్బు సంపాదించడమే కాదు అని నిరూపించిన వివేక్ రియల్ క్లైమాక్స్ ఏంటో తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

వివేక్ షంగారి గురించి మాట్లాడుకుంటున్నాం చైతన్య స్ఫూర్తిలో. వివేక్ షంగారి ద వివేక్ షంగారి అయ్యాడు, కోట్ల రూపాయలకు అధిపతి అయ్యాడు. మరి తర్వాత ఏం చేశాడు? సాధారణంగా అయితే లగ్జరీ కార్లు, బంగ్లాలు, విలాసవంతమైన జీవితం ఇదే కదా ఎవరైనా చేస్తారు. కానీ వివేక్ అలా చేయలేదు. తన బాల్యాన్ని గుర్తు తెచ్చుకున్నాడు. డబ్బు లేక ఏ ఒక్కరి చదువు ఆగిపోకూడదు అనుకున్నాడు. ఏకలవ్య అనే ట్రస్ట్ను స్టార్ట్ చేసి తను సంపాదించిన ఆస్తిలో ఏకంగా 96% పైగా సమాజానికి పేద పిల్లల చదువు కోసం విరాళంగా ఇచ్చేశాడు. నిరుపేదల ఇళ్లలో పుట్టి బాలకార్మికులు అవుతుంటారు, లేదా నాలాగా ఛిద్రమైన కుటుంబాల్లో పుట్టి బాధపడుతుంటారు. వారు మహాభారతంలోని ఏకలవ్యుల వంటి వారు. అందుకే వారి కోసం ఏకలవ్య ట్రస్ట్ను ప్రారంభించాను అంటారు వివేక్ శృంగారి. గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ ఉండే పేద విద్యార్థులను ఏకలవ్య ట్రస్ట్ ద్వారా ఎంపిక చేసి వాళ్లు డిగ్రీ చదివేదాకా ట్యూషన్ ఫీజులు, యూనిఫామ్స్, పుస్తకాలకు అయ్యే ఖర్చు మొత్తం ఏకలవ్య ట్రస్ట్ భరిస్తుంది. ప్రతి సంవత్సరం ఒక్కో విద్యార్థిపైన 50,000 నుండి 1,00,000 వరకు ఖర్చు చేస్తుంది ఈ ట్రస్ట్. ఈ రకంగా ఇప్పటికే 312 మంది విద్యార్థుల బాధ్యత తీసుకున్నాడు వివేక్ షంగారి. డబ్బుతో కాదు, మనం సృష్టించే అవకాశాలతోనే విజయానికి నిజమైన అర్థమని నిరూపించిన వివేక్ షంగారి నిజంగా గ్రేట్ కదా. అనాథ అయిన మేధావిగా నిలిచాడు. ఏకలవ్యుడిలా సొంతంగా విద్య నేర్చుకుని, అర్జునుడిలా విజయ పరంపర కొనసాగించి సంపాదన అంతా ధాతృత్వానికి కేటాయించిన ఏకలవ్యుణ్ణి, అర్జునుణ్ణి, కర్ణుణ్ణి గుర్తుకు తెచ్చే అరుదైన ప్రస్థానం వివేక్ షంగారిది. యువతకు దిక్సూచి లాంటిది అతని కథ. ఇది ఇవాళటి చైతన్య స్ఫూర్తి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. యునెస్కో తాత్కాలిక జాబితాలో మన దేశానికి చెందిన మరో 5 కొత్త చారిత్రక ప్రదేశాలు చోటు దక్కించుకున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. భారత నావికాదళం 2026 సంవత్సరానికి సంబంధించిన కమాండర్స్ 2 సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఆసియా క్రీడల్లో మహిళల షూటింగ్ వ్యక్తిగత విభాగంలో నీరు దండ స్వర్ణ పతకం సాధించారు. యునెస్కో తాత్కాలిక జాబితాలో మన దేశానికి చెందిన మరో 5 కొత్త చారిత్రక ప్రదేశాలు చోటు దక్కించుకున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. దీంతో మన దేశం నుంచి జాబితాలో చేరిన ప్రదేశాల సంఖ్య మొత్తం 78 పెరిగిందన్నారు. కొత్తగా చేర్చిన ప్రదేశాల్లో బాగ్ గుహా చిత్రాల బౌద్ధ చిత్రకళలు, చంబళ్లోయ దేవాలయాల సమూహం, గుప్తకాలపు ఉదయగిరి గుహలు, గిన్నోర్ఘడ్ గిరిజన వారసత్వం, సత్యాగ్రహ ప్రదేశాలు ఉన్నాయని, ఇవి భారత వారసత్వ వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. భారత నాగరికత వారసత్వాన్ని ప్రపంచ వేదికపై ప్రదర్శించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు ఈ పురోగతి ప్రతిబింబిస్తుందని షెకావత్ పేర్కొన్నారు. దేశం యొక్క చారిత్రక సాంస్కృతిక సంపద అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పడంలో ఈ గుర్తింపు ఎంతగానో దోహదపడుతుందని, ఈ తాత్కాలిక జాబితాలో చోటు దక్కడం ద్వారా భవిష్యత్తులో ప్రపంచ వారసత్వ హోదా లభించే అవకాశం మరింత మెరుగవుతుందని మంత్రి తెలిపారు. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి హృదయ సంబంధ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడం, సకాలంలో వైద్యం పొందడం, ఆరోగ్యకర జీవనశైలి ప్రోత్సహించడమే ఈరోజు ముఖ్య ఉద్దేశమన్నారు. నీటి లభ్యత, నేల తేమ ఆధారంగా పంటల ప్రణాళికలు రూపొందించాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని హామీ ఇస్తూ రాష్ట్రాలు సమన్వయ ప్రణాళిక, శాస్త్రీయ అంచనా, క్షేత్రస్థాయి పర్యవేక్షణ ద్వారా రబీ సీజన్ ఏర్పాట్లు పూర్తి చేయాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన 2 రోజుల జాతీయ వ్యవసాయ సదస్సు రబీ అభియాన్ 2026లో మాట్లాడుతూ, వాతావరణ మార్పుల నేపథ్యంలో సాంప్రదాయ పద్దతులకు బదులుగా డేటా ఆధారిత ప్రణాళిక, కేంద్ర రాష్ట సమన్వయం ఎంతో అవసరమన్నారు. మహారాష్ట, కర్ణాటక రాష్ట్రాలు నెలకొన్న కరువు పరిస్థితులపై మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్టలో దాదాపు 3/2 ప్రాంతం కరువు ప్రభావానికి గురైందని, రాష్ట ప్రభుత్వం అక్కడ కరువు ప్రకటించిందని, అలాగే కర్ణాటక కూడా కరువు పరిస్థితి ఎదుర్కొంటుందని చౌహాన్ తెలిపారు. వచ్చే నెల 3వ తేదీన కేంద్ర బృందం కర్ణాటకలో క్షేత్రస్థాయి పరిశీలన జరుపుతుందని, అదేవిధంగా

0: మహారాష్ట్రకు కూడా ఒక కేంద్ర బృందం పంపుతామని మంత్రి చెప్పారు.
1: రాజ్య సర్కారోనే మహారాష్ట్ర బడే హిస్సే పర్ కర్ణాటక మే భీ బడే హిస్సే పర్ సూఖా ఘోషిత్ కియా హై. భారత్ సర్కార్ రాజ్యోకే సాత్ డట్ కే ఖడీ రహేగి. కర్ణాటక మే భీ 3 అక్టోబర్ కో టీమ్ బనా కే భేజ్ రహే హై వహాన్ కీ స్థితి కే ఆకలన్ కే లియే. మహారాష్ట్ర కే ముఖ్యమంత్రి జీ సే బాత్ హుయి హై తో వహాన్ భీ హమ్ టీమ్ కీ తయారీ కర్ రహే హై. మే స్వయం భీ ఉన్ రాజ్యో మే జాకే స్థితి దేఖుంగా ఔర్ హమ్ అప్నే కిసానో కే సాథ్ రాజ్య సర్కారో కే సాథ్ పూరి తాకత్ సే ఖడే రహేంగే ఇస్ పరిస్థితి కా ముకాబలా కర్నే కే.
0: వరి సాగు తర్వాత ఖాళీగా ఉండే భూముల్లో పప్పుధాన్యాలు, నూనె గింజల సాగు ప్రోత్సహించాలని కోరారు. మోతాదుకు మించి ఎరువులు వాడటం వల్ల ఖర్చులు పెరగడంతో పాటు నేల ఆరోగ్యం దెబ్బతింటుందని హెచ్చరించారు. పంటల పరిస్థితి, విత్తనాల వృద్ధి, తెగుళ్ల బెడద వంటి అంశాలపై ప్రతి రాష్ట్రంలో పర్యవేక్షణ ఉండాలని సూచించారు. ఉత్సాహం, ధైర్యం, ఓర్పు, పనిచేసే సామర్థ్యం, జ్ఞానం, పరాక్రమం, ఈ 6 గుణాలు ప్రతి వ్యక్తిలో ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఒక సంస్కృత సూక్తిని పంచుకుంటూ ఈ గుణాలు ఉన్నవారికి దైవిక సహాయం లభిస్తుందని మోదీ పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు నితిన్ నవీన్ అధ్యక్షతన పార్టీ రాష్ట్రాల కొత్త ఇన్ఛార్జీలతో ఈరోజు కీలక సమావేశం జరుగుతుంది. 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్య నేతలు హాజరయ్యే భేటీలో రాగల అసెంబ్లీ ఎన్నికల వ్యూహాలు, పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రభుత్వాల పనితీరుపైన సమీక్షిస్తున్నారు. దేశంలో జాతీయ రహదారుల నెట్వర్క్ 2014 నుంచి ఈ ఏడాది మార్చి నాటికి దాదాపు 61% పెరిగి 91,000 కిలోమీటర్ల నుంచి 146,000 కిలోమీటర్లు చేరుకుందని ప్రభుత్వం తెలిపింది. భారతదేశ జాతీయ రహదారుల నెట్వర్క్ పచ్చదనం పెంపుదలకు 2015 తీసుకొచ్చిన గ్రీన్ హైవేస్ పాలసీ జాతీయ రహదారుల వెంబడి మొక్కలు నాటేందుకు ఒక విధానం రూపొందించేందుకు, వాయు కాలుష్యం, ధూళి ప్రభావం తగ్గించేందుకు, అదే సమయంలో స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు సృష్టించేందుకు ఈ విధానం రూపకల్పన చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒడిశాలోని పారాదీప్ తీరంలో జరిగిన రసాయన నౌక ప్రమాదంలో వేగంగా రక్షణ చర్యలు చేపట్టి ప్రాణనష్టం నివారించిన పోర్టు సిబ్బందిని కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్ అభినందించారు. మన దేశంలో పోర్టులు, సముద్ర భద్రత, పర్యావరణ పరిరక్షణ కట్టుబడి ఉన్నాయని సామాజిక మాధ్యమ వేదికగా సోనోవాల్ తెలిపారు. ఆ నౌకలో 23 మంది సిబ్బందితో పాటు దాదాపు 9,000 మెట్రిక్ టన్నుల పామాయిల్ ఉందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రధాన ఇంజిన్ వైఫల్యం, బాలస్ట్ ట్యాంక్ వేగంగా నీటిలో నిండిపోవడంతో ఆ నౌక ప్రమాదకర కోణంలో వంగిపోయిందని, దీంతో ఆ నౌక ఆదివారం ఉదయం అత్యవసర సహాయం కోసం పిలుపునిచ్చిందని తెలిపింది. భారత నావికాదళం 2026 సంవత్సరానికి సంబంధించిన 2 ఎడ్జ్ సదస్సుకు ఈరోజు నుంచి గురువారం వరకు న్యూఢిల్లీలో నిర్వహిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 3 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో సీనియర్ నేవల్ లీడర్షిప్, ఆపరేషనల్ ఏరియా కమాండర్లు పాల్గొని సైనిక వ్యూహాత్మక స్థాయిలో కార్యాచరణ సన్నద్ధతపై సమీక్షిస్తారని తెలిపింది. ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొని నావికాదళంపై అంచనాలు, పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణల మధ్య ఇంధన భద్రతతో పాటుగా భారత సముద్ర ప్రయోజనాలు పరిరక్షించడంలో నావికాదళం పాత్రపై చర్చిస్తారని ఆ శాఖ తెలిపింది. 6వ తరగతి విద్యార్థులకు 3 భాషల విధానం నుంచి మినహాయింపు ఇవ్వడాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని, సీబీఎస్ఈని సుప్రీంకోర్టు ఆదేశించింది. 7వ తరగతి విద్యార్థులకు కల్పించిన ఈ మినహాయింపును 6వ తరగతి విద్యార్థులు కూడా వర్తింపచేయాలని కోర్టు సూచించింది. జాతీయ విద్యా విధానం 2020, పాఠశాల విద్య కోసం జాతీయ పాఠ్యప్రణాళిక ఫ్రేమ్వర్క్ 2023కు అనుగుణంగా సీబీఎస్ఈ ఈ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం విద్యార్థులు 3 భాషలు అభ్యసించాలి. అయితే ప్రస్తుతం 6వ తరగతి బ్యాచ్పై ఈ నిబంధన ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేసేందుకు కేంద్రం మొగ్గు చూపలేదు. దాదాపుగా 99% పాఠశాలలు 3 భాష విధానం అమలు చేస్తున్నాయని, 1.2% పాఠశాలల్లో మాత్రమే అమల్లో ఇబ్బందులు ఉన్నాయని సొలిసిటర్ జనరల్ తెలిపారు. మౌలిక సదుపాయాలు కల్పించేందుకు మరికొంత సమయం ఇవ్వాలని న్యాయమూర్తి సూచించారు. ఆంధ్రప్రదేశ్ అటవీ అభివృద్ది సంస్థకు ప్రమాణ్ ధృవీకరణ పత్రాలను కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఈరోజు అందజేశారు. సర్టిఫైడ్ అడవులు, అటవీ ఆధారిత వ్యవసాయోత్పత్తులకు దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లతో అనుసంధానం పెంపొందించే లక్ష్యంతో అడవులు, కలప, ఇతర అటవీ సర్టిఫికేషన్ కోసం రూపొందించిన జాతీయ ఆమోదం కలిగిన వ్యవస్థే ప్రమాణని, ఈ సర్టిఫికేషన్ బాధ్యతాయుతమైన అటవీ నరికివేతలని కలప సేకరణ, జీవనోపాధి కల్పన కోసం ఉద్దేశించిన, అభివృద్ది చెందుతున్న ప్రపంచ అవసరాలు తీర్చేందుకు ఒక కీలక సాధనంగా మారుతుందని మంత్రి తెలిపారు. ఈ ప్రమాణ సర్టిఫికేషన్ కార్యక్రమాన్ని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ భోపాల్ నిర్వహించింది. E20 పెట్రోల్ దిగుమతులను తగ్గించడమే కాకుండా స్వయం సమృద్దిని పెంచుతుందని ఓఎన్జీసీ ఎక్స్ప్లోరేషన్ డైరెక్టర్ ఓం ప్రకాష్ సిన్హా తెలిపారు. అహ్మదాబాద్లో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ కార్యక్రమంలో మాట్లాడుతూ

మన దేశంలో ఇంధన అవసరాలు అత్యధికంగా పెరుగుతున్నాయని, పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ద నేపథ్యంలో విదేశీ ఇంధన వనరులపై ఆధారపడడం తగ్గించుకునేందుకు దేశాలు ప్రయత్నిస్తున్నాయని సిన్హా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఇంధన సమస్యలు పరిష్కారాలపై చర్చించేందుకు ఐఈడబ్ల్యూ ఒక వేదికని వెల్లడించారు. జాతీయ రహదారులు ఎక్స్ప్రెస్ వేలపై సులభమైన పొదుపుతో కూడిన ప్రయాణం అందించడంలో ఫాస్టాగ్ వార్షిక పాస్కు ప్రైవేట్ వాహన యజమానులకు ఆదరణ పెరుగుతోందని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. గత ఏడాది ఆగస్టు 15 ప్రారంభించిన ఈ పాస్ కోటి జారీ మైలురాయి దాటిందని, దీనివల్ల తరచుగా ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదని, 3,075 రూపాయలు ఒకేసారి రుసుము చెల్లించి ఒక సంవత్సరంతో లేదా 200 టోల్ ప్లాజా క్రాసింగ్ వరకు దీన్ని ఉపయోగించుకోవచ్చని తెలిపింది. అండమాన్ నికోబార్ దీవులు, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో కొన్ని ప్రాంతాలు ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. అలాగే మహారాష్ట, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మాహే, కొంకన్, గోవా, ఒడిశాలో కొన్ని ప్రాంతాల్లో ఇదే విధమైన వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఆసియా క్రీడల్లో మహిళల షూటింగ్ వ్యక్తిగత విభాగంలో నీరు దండ స్వర్ణ పతకం సాధించారు. అంతకుముందు ఆమె ఆషిమా అహ్లావత్, మనీషా కీర్లతో కలిసి మహిళల టీం విభాగంలో భారత్కు రజత పతకం అందించారు. చైనా 346 పాయింట్లతో స్వర్ణ పతకం సాధించగా 325 పాయింట్లతో కువైట్ కాంస్యం గెలుచుకుంది. ఇక అథ్లెటిక్స్ విభాగంలో పురుషుల జావలిన్ త్రోలో భారత్ డబుల్ పొడియం సాధించింది. ఇష్వీర్ సింగ్ రజతం గెలుచుకోగా రోహిత్ యాదవ్ కాంస్యం సాధించారు. పథకాలు సాధించిన క్రీడాకారులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అభినందించారు. వారి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని రాష్ట్రపతి ముర్ము సామాజిక మాధ్యమ వేదికగా ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యునెస్కో తాత్కాలిక జాబితాలో మన దేశానికి చెందిన మరో 5 కొత్త చారిత్రక ప్రదేశాలు చోటు దక్కించుకున్నాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. భారత నావికాదళం 2026 సంవత్సరానికి సంబంధించిన కమాండర్స్ 2వ సదస్సు ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రపంచ హృదయ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఆసియా క్రీడల్లో మహిళల షూటింగ్ వ్యక్తిగత విభాగంలో నీరు దండ స్వర్ణ పతకం సాధించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12:40 దాటి 50 సెకండ్లు. ఈట్ ఫిట్ కార్యక్రమం వింటారు.
1: తక్కువ వడ్డీకి లోన్ కావాలా? అదిను యాప్ ద్వారా? అరే వావ్, చిక్కుకున్నాడు. తెలియని యాప్ తో జాగ్రత్త.
2: ఆర్బీఐ అంటుంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

ఈట్ ఫిట్ కార్యక్రమంలో ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నాము అంటే, ప్రతిరోజు పొద్దున్న లేవగానే ఇంట్లో వినిపించే కామన్ డైలాగ్ ఏంటి? ఈరోజు టిఫిన్ ఏంటి? ఉదయం ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఇదే. ఈరోజు ఏం టిఫిన్ చేస్తున్నావు? ఇడ్లీనా? నాకొద్దు, ఇడ్లీ ఎవరు తింటారు అని పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా మూతి తిప్పేసుకుంటారు కదా. కానీ అదే ఇడ్లీని ఒక కొత్త స్టైల్లో ఇస్తే ఎలా ఉంటుంది? నిమిషంలో ప్లేట్ ఖాళీ చేసేసి పిల్లలకు ఇడ్లీ చేసి పెడదాం. ఎలా? అది ఎలా అంటారా? మరేం లేదు, ఎప్పుడు చేసే తెల్లటి ఇడ్లీల బదులు ఇడ్లీ పిండిని చిన్న చిన్న గిన్నెల్లోకి సపరేట్గా తీసుకుని ఒక దాంట్లో క్యారెట్ తురుము, ఇంకో దాంట్లో బీట్రూట్ గుజ్జు, ఇంకో దాంట్లో ఆకుకూరలు అన్నీ కలిపి చేసిన పేస్ట్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్లో చేసి చిన్న చిన్న కప్స్లో కప్ కేక్స్ లాగా చేసి పెట్టండి. ఆ కలర్ఫుల్ ఇడ్లీలను ఒక ప్లేట్లో పెడితే పిల్లలకు కాస్త చేంజింగ్గా ఉండడమే కాకుండా కొత్తగా కూడా ఉంటుంది. అంతేకాదు, దీంట్లో విటమిన్స్, ఐరన్ కూడా అందుతాయి. పిల్లలు సాధారణంగా కూరగాయలు తినడానికి ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా నాన్ వెజ్ తినే వాళ్ళైతే చికెన్ కీమా కర్రీని కూడా ఇడ్లీలో యాడ్ చేసి పెట్టొచ్చు. ఇలా ఇడ్లీలే కాకుండా పూరి, చపాతీ, దోశలు చేసినా కూడా పిల్లలు ఇష్టంగా తినేస్తారు. పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకు కూడా ఇది చాలా హెల్దీ ఫుడ్. సో ఇలా కలర్ఫుల్గా హెల్దీగా తింటూ ఫిట్గా ఉందాం.

ఈట్ ఫిట్ వింటున్నారు. పండుగలు, శుభకార్యాలు ఏదైనా సరే కారణం ఏదైనా ఒకటే, కానీ తెలుగువారి ఇళ్లలో పూర్ణాలు మాత్రం మస్ట్ కదా. కానీ ఈ రోజుల్లో డైటింగ్ అని, షుగర్ అని అవి తినడానికి భయపడుతున్నారు చాలామంది. కారణం, దాంట్లో ఉండే మైదా, షుగర్, అమ్మో ఆయిల్లో డీప్ ఫ్రై అని ఆలోచిస్తారు. కానీ ఈరోజు ఈట్ ఫిట్ మీకోసం సూపర్ ఇన్నోవేషన్ పూర్ణాలు తీసుకొచ్చింది. అవే ఓట్స్ అండ్ డేట్స్ పూర్ణాలు. అవి ఏంటో తెలుసుకుందాం. పూర్ణాల స్టఫ్ కోసం పప్పుతో పాటు పంచదార, బెల్లానికి బదులు డేట్స్ పేస్ట్ వాడండి. అంటే పచ్చి ఖర్జూరాలు ఉంటాయి కదా, వాటిని మిక్సీ పట్టినదనమాట. అలాగే పప్పుతో పాటు దాంట్లో కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వాడండి. ఇక పైన లేయర్ కోసం మైదాకు బదులు ఓట్స్ పిండిని, మినప్పప్పు మిశ్రమాన్ని తీసుకోవచ్చు. అన్నీ బాగున్నాయి కానీ మరి ఆయిల్ లేకుండా వాటిని ఫ్రై చేసేది ఎలా అంటారు కదా, దానికి కూడా సొల్యూషన్ ఉంది. వెరీ సింపుల్. నూనెలో ఫ్రై చేయకుండా కేవలం కొన్ని చుక్కల నెయ్యితో పొంగనాల ప్యాన్లో కాల్చండి. టేస్ట్ సేమ్ టు సేమ్, కానీ క్యాలరీలు మాత్రం సగానికి సగం తక్కువ. పెద్దల ఆరోగ్యం భద్రం, పిల్లలకు స్వీట్ క్రేవింగ్స్ తీరుతాయి. సాంప్రదాయాన్ని గౌరవించి సాంప్రదాయ వంటకం చేసినట్లు ఉంటుంది, ఆరోగ్యాన్ని కాపాడుకున్నట్లు ఉంటుంది. సూపర్ ఐడియా కదా, నెక్స్ట్ టైం ట్రై చేయండి. ఆలోచించకుండా, టెన్షన్ లేకుండా హ్యాపీగా స్వీట్ తినేయచ్చు. ఈట్ హ్యాపీలీ అండ్ స్టే ఫిట్.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ water.gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఏ బ్రదర్ అప్పమ్మా, ఈ డిక్చిక్ డిక్చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా?
2: అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం.

అలా వైకుంఠపురంలో చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి మంగ్లి పాడిన పాట విన్నారు. సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది నీలాల శిరణ్య. భారతదేశ తూర్పు ప్రాంతాన్ని ప్రపంచస్థాయి అల్యూమినియం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దుతామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ అభివృద్దికి ఎన్ఆర్ఐలు వారధిగా నిలవాలని జర్మనీ పర్యటనలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల ఏర్పాటుకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారుతోందని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. భారతదేశ తూర్పు ప్రాంతాన్ని అల్యూమినియం మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తీర్చిదిద్దనున్నట్లు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. కోల్కతాలో నిర్వహించిన అల్యూమినియం రోడ్ షోలో ఆయన మాట్లాడుతూ, ఒడిషా మైనింగ్ సామర్థ్యాన్ని బెంగాల్ పారిశ్రామిక శక్తితో అనుసంధానించి బలమైన అల్యూమినియం వాల్యూ చైన్ నిర్మిస్తామన్నారు. అల్యూమినియం విజన్ 2047 ద్వారా దేశ అల్యూమినియం ఉత్పత్తిని 6 రెట్లు పెంచి అంతర్జాతీయ మార్కెట్ వాటాను 10% చేర్చడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. కేవలం ఉత్పత్తికే పరిమితం కాకుండా దేశీయంగానే విలువ ఆధారిత ఉత్పత్తులను తయారు చేసి ఆత్మనిర్భర భారత్ సాధిస్తామన్నారు. ఇదే సమయంలో దేశంలో బొగ్గు కొరత ఏమీ లేదని, ఉత్పత్తి సరఫరా వేగవంతంగా సాగుతున్నాయని మంత్రి స్పష్టం చేశారు. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో ఉన్న భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్ నేతృత్వంలోని బృందం సమావేశమైంది. ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ రంగాల్లో తెలంగాణ సాధించిన పురోగతిని వివరిస్తూ, యూరోప్లోని పారిశ్రామికవేత్తలతో పాటు ప్రవాస తెలుగు ప్రజలు రాష్టంలో ఉన్న పెట్టుబడి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. మాతృభూమి అభివృద్దికి నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్రానికి తీసుకురావడంలో ఎన్ఆర్ఐలు వారధిగా నిలవాలని ఆయన ఆకాంక్షించారు. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల ఏర్పాటుకు హైదరాబాద్ గమ్యస్థానంగా మారుతోందని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. మాదాపూర్ రహేజా మైండ్ స్పేస్లో ప్రముఖ B2B ప్లాట్ఫామ్ బిల్ ట్రస్ట్ 450 కోట్ల రూపాయలతో 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన

0: బిల్ ట్రస్ట్ టెక్నాలజీ సెంటర్ను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. గతేడాది హైదరాబాద్లో 75కు పైగా జీసీసీలు ప్రారంభమయ్యాయని, ఈ ఏడాది ఆ సంఖ్యను 100కు చేర్చడమే లక్ష్యమని ఆయన తెలిపారు. ఈ ఏఐ ఫస్ట్ జీసీసీ ద్వారా కొత్తగా 1000 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయన్న మంత్రి, యువతకు శిక్షణ ఇచ్చేందుకు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ టాస్క్లతో కలిసి పనిచేయాలని బిల్ ట్రస్ట్ యాజమాన్యాన్ని ఆహ్వానించారు. దక్షిణ కాశీగా పేరొందిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శ్రీ భీమేశ్వర ఆలయంలో ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, విజయరమణారావు, వేముల వీరేశంతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడుతూ,
1: నిధుల కొరత లేకుండా పనులు తొందరలో పూర్తి చేయాలని ఆలోచన. వేములవాడ దేవాలయ నిర్మాణం అన్నదాన సత్రంతో సహా, గోశాలతో సహా, భక్తులకు సంబంధించి మంచి అన్ని రకాల సౌకర్యాలతో సహా నిర్మాణం చేసే బాధ్యత మాకు చిత్తశుద్ధి ఉంది.
0: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈరోజు జరుగుతున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కీలక సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు పార్టీ అధిష్టానం పెద్దలతో ప్రత్యేకంగా సమావేశమై రాష్ట్రంలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై సమగ్రంగా చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ పర్యటనలో భాగంగా రాష్ట అభివృద్దికి సంబంధించిన పలు ప్రజా సమస్యలు, పెండింగ్ నిధులపై పలువురు కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలు సమర్పించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ మతాలు, కులాల పేరుతో దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తోందని తెలంగాణ బీజేపీ అధ్యకుడు రామచంద్రరావు విమర్శించారు. ముఖ్యమంత్రి ఇటీవల తన ప్రసంగంలో హిందూ దేవతలను అవమానపరిచే విధంగా మాట్లాడడం సరైంది కాదన్నారు. అన్ని కులాలను, మతాలను గౌరవించడమే హిందువుల ముఖ్య ఉద్దేశమని, దానిని గుర్తించాలని కాంగ్రెస్ నాయకులకు సూచించారు. సర్ విషయంలో కాంగ్రెస్ యాంటీ ఇండియా ఆలోచనతో ముందుకు వెళ్తోందని విమర్శించారు. ఆసుపత్రుల్లో ఇటీవల పసిపిల్లలు చనిపోతే స్పందించని కాంగ్రెస్ పార్టీ ఓటమికి మాత్రం ఈవీఎంలు సర్ల పేరిట కారణాలు వెతుక్కుంటోందని ఎద్దేవా చేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 కొత్త లేబర్ కోడ్లు భారత కార్మిక రంగానికి మహర్దశ తెచ్చిపెట్టనున్నాయి. వికసిత్ భారత్ 2047 దిశగా కేంద్రం చేపడుతోన్న సంస్కరణల్లో భాగంగా దేశ కార్మిక రంగానికి అనుకూలంగా, నేటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఈ లేబర్ కోడ్లను రూపొందించింది. 4 లేబర్ కోడ్ల గురించి మరింత సమాచారం తెలుసుకుందాం.
2: బ్రిటిష్ కాలం నాటి సంక్లిష్టమైన 29 రకాల పాత కార్మిక చట్టాలను రద్దు చేసి వాటన్నింటినీ 4 సులువైన పారదర్శకమైన కోడ్లుగా కేంద్ర ప్రభుత్వం సమీకరించింది. అవేంటంటే వేతన కోడ్, సామాజిక భద్రత కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, ఉద్యోగ భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్. గతంలోని పాత చట్టాలు కేవలం పరిమిత రంగాల్లోని కార్మికులకు మాత్రమే వర్తించేవి. కానీ ఈ కొత్త కోడ్లు దేశంలోని అసంఘటిత రంగ కార్మికులే కాకుండా స్విగ్గీ, జొమాటో, ఉబర్ తదితర కంపెనీల డెలివరీ బాయ్స్, డ్రైవర్లు వంటి గిగ్, ప్లాట్ఫారం వర్కర్లు అందరికీ పీఎఫ్, ఈఎస్ఐసి, ఉచిత వార్షిక ఆరోగ్య పరీక్షలు వంటి సామాజిక భద్రతా సౌకర్యాలను చట్టబద్దం చేశాయి. సమయానికి జీతాల చెల్లింపు, సమాన పనికి సమాన వేతనం, కనీస వేతన హక్కును ప్రతి ఒక్క వర్కర్కు ఈ చట్టాలు గ్యారంటీ ఇస్తున్నాయి. మహిళా సాధికార ప్రాధాన్యమిస్తూ తగిన రక్షణ చర్యలతో రాత్రి షిఫ్టుల్లో కూడా మహిళలు పనిచేసేలా, అన్ని రంగాల్లో వారికి సమాన అవకాశాలు కల్పించేలా వెసులుబాటు కల్పించారు. అంతేకాకుండా డిజిటల్ సింగిల్ విండో సిస్టమ్ ద్వారా రిజిస్ట్రేషన్లు, అనుమతులను మరింత వేగవంతం చేశారు. దీనివల్ల వేధింపులు, అనవసర ఆలస్యాలకు స్వస్తి పలికి పారదర్శకత పెరుగుతుంది. వివాదాల శీఘ్ర పరిష్కారానికి ప్రత్యేక యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేశారు. అటు పరిశ్రమలకు సులభతర వాణిజ్యం, ఇటు శ్రామికులకు పూర్తి రక్షణ కల్పిస్తూ ఈ 4 లేబర్ కోడ్లు ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణంలో ఒక విప్లవాత్మకమైన ముందడుగుగా నిలుస్తున్నాయి. సప్తగిరి గోపగోని, ఆకాశవాణి న్యూస్, హైదరాబాద్.
0: పరస్పర అంగీకారంతో సమస్యకు ముగింపు పలికే అవకాశం ఉందని, ఇందుకు మధ్యవర్తిత్వం ఎంతగానో ఉపయోగపడుతుందని ఖమ్మం జిల్లా న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎం నాగరాజు అన్నారు. వివాదం కన్నా పరిష్కారం ముఖ్యమైన నినాదంతో చేపట్టిన మీడియేషన్ ఫర్ ది నేషన్ 3.0 స్పెషల్ డ్రైవ్ వివరాలను జిల్లా కోర్టు ప్రాంగణంలో విలేకరులకు వెల్లడించారు.
3: మధ్యవర్తిత్వం ద్వారా కుటుంబ తగాదా కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మోటార్ వాహన కేసులు, భూ తగాదా కేసులు, పరిష్కరించగలిగిన క్రిమినల్ కేసులకు సంబంధించిన వివాదాల్లో పరిష్కారానికి చేరుకునే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం ద్వారా సాధ్యమైనన్ని కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించేందుకు ఖమ్మం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కృషి చేస్తుంది.
0: కరీంనగర్లో కొత్తగా నిర్మించిన కలెక్టరేట్ కార్యాలయ భవనం ప్రారంభోత్సవానికి సిద్దమైంది. రేపు మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ భవనాన్ని ప్రారంభిస్తారు. జిల్లా కలెక్టర్ చిత్ర

0: మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి సీఎం పర్యటన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యకులు మేడిపల్లి సత్యం ఆకాశవాణితో మాట్లాడుతూ,
1: నేతన్నలు గానీ అదేవిధంగా మిద్మాన నిర్వాసుల విషయంలో గానీ నేరెళ్ల బాధితులను గతంలో ఏ విధంగా ఇబ్బంది పెట్టిండ్రు, వీళ్ళ అభివృద్ధి కూడా ఏ విధంగా దూరంగా ఉన్నారో వాటన్ని కూడా సిరిసిల్ల ప్రజలు విసిగి వేశారు. ముఖ్యమంత్రి గారి పర్యటనను ఆయుధంగా మలుచుకుని రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే మాకు న్యాయం చేస్తుందని చెప్పి సిరిసిల్ల ప్రజలు భావిస్తున్నారు.
0: తెలంగాణ ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ శాఖ ఆధ్వర్యంలో పరిశ్రమల కోసం సరళీకృత ఫైర్ ఎన్ఓసీలు, ప్రమాద ఆధారిత వర్గీకరణ, నూతన సాంకేతికతల స్వీకరణపై సికింద్రాబాద్లోని సెయింట్ మేరీస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో వర్క్షాప్ నిర్వహించారు. డైరెక్టర్ జనరల్ విక్రమ్ సింగ్ మాన్ మార్గదర్శకంలో జరిగిన ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు, ఫైర్ సేఫ్టీ కన్సల్టెంట్లు, ఇంజనీర్లు పాల్గొన్నారు. ప్రమాదాల తీవ్రత ఆధారంగా పరిశ్రమలను G1, G2, G3 కేటగిరీలుగా వర్గీకరించడం, ఎన్ఓసీల పునరుద్దరణ ప్రక్రియను సులభతరం చేయడం, IoT, థర్మల్ మానిటరింగ్ వంటి ఆధునిక సాంకేతికతలతో అగ్ని భద్రతను పటిష్టం చేయడంపై ప్రధానంగా చర్చించారు. ఈరోజు ప్రపంచ హృదయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. గుండె జబ్బులు, స్ట్రోక్ వంటి హృదయ సంబంధ వ్యాధులపై ప్రజల్లో అవగాహన పెంచడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడమే ఈరోజు ముఖ్య ఉద్దేశం. ఆసిఫాబాద్ జిల్లాలోని ఎంపిక చేసిన 68 పాఠశాల ఉపాధ్యాయులకు కృత్రిమ మేధ ఆధారిత అభ్యసన నమూనాలపై జిల్లా కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో ఏర్పాటు చేసిన ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా విద్యాధికారి సజితానందచారి ప్రారంభించారు. ఆసిఫాబాద్ జిల్లాలోని 3 ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ సబ్ హెల్త్ సెంటర్లకు జాతీయ నాణ్యత హామీ ప్రమాణాల ధృవీకరణ లభించిందని జిల్లా వైద్యాధికారి నాగేంద్ర తెలిపారు. వరంగల్లోని MGM ఆసుపత్రి భద్రతా ఏర్పాట్లను స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కమాండెంట్ కోటేశ్వరరావు, ఇన్స్పెక్టర్ భీమా తదితరులు పరిశీలించారు. వస్త్ర పరిశ్రమలోని సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని పరిశ్రమలు, వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి సభ్యసాచి ఘోష్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి వస్త్ర ఉత్పత్తిదారులతో మాట్లాడారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1:20 దాటి 35 సెకండ్లు. షో టైం వింటారు. షో టైంలో ప్రశ్నలు అడిగే ముందు ఈరోజు మనం ఒక చిన్న విషయం గురించి మాట్లాడుకుందాం. ఉదయం లేవగానే కాఫీ తాగకుంటే తెల్లారినట్టు కాదు కొందరికి. ఫిల్టర్ కాఫీ, ఇన్స్టంట్ కాఫీ అని ఇలా కాఫీ ఏదైనా కాఫీ కాఫీనే, ఆహా ఏమి రుచి అంటారు మైమరచి కాఫీ ప్రేమికులు. ఇంతకు ఈ కాఫీ పురాణం దేనికి అనే కదా మీ సందేహం. మరేం లేదు, ఈరోజు జాతీయ కాఫీ దినోత్సవం. ఈ సందర్భంగా మనం మిథునం సినిమా నుండి ఈ పాట విందాం.

ఎర్లీ మార్నింగ్ లో నిద్ర లేవంగనే పాచి పళ్ళైన యుంతోమకం త్రాగు బెడ్ కాఫీ కోసము పెండ్లాము పైరంకె లేయించకే బెస్ట్ టేస్టీ స్వరీ ఫ్రెష్ కాఫీ స్వరీ.

కాఫీనంతెత్తు పైనుంచి ఓ కప్పులో వంచి ఆ కప్పులో నుంచి ఈ కప్పులో పోసి అట్నుంచి ఇట్నుంచి ఇట్నుంచి అట్నుంచి బాగా గెలక్కొట్టు చున్నుర్గు ఉప్పొంగగా తెచ్చి ఇస్తారుగా. గొప్ప నిష్టాగరిష్ఠుల్ బరిష్టాలలోనన్ గరిష్టంబుగా కాఫీ తాగేందుకు

మిథునం సినిమా నుండి జొన్న విత్తుల గారు రచించిన కాఫీ దండకం విన్నారు కదా, చాలా బాగుంది కదా. కాఫీ తాగాలనిపిస్తుందేమో. అయితే ముందు షో టైంలో ప్రశ్నలు అడుగుతాను. వాట్సాప్ పనిచేయని కారణంగా షో టైంలో నేను అడిగే ప్రశ్నలకు మీరు సమాధానాలు మాకు మెయిల్ చేయాలి. మా మెయిల్ ఐడి hellovividbharati.hyderabad@gmail.com. ఈ మెయిల్ ఐడికి మీ సమాధానాలు మాకు పంపించండి. ముందుగా, ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి ఏది? ప్రశ్న, ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి ఏది? ఈ ప్రశ్నకు సమాధానాలు పంపించవలసిన మా మెయిల్ ఐడి hellovividbharati.hyderabad@gmail.com. hellovividbharati.hyderabad@gmail.com ఈ మెయిల్ ఐడికి మీ సమాధానాలు పంపించండి.

షో టైం వింటున్నారు. నేను మీ ఆర్జే అనిత. షో టైంలో నేను అడిగిన ప్రశ్న, ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి ఏది అని. సో దానికి సరైన సమాధానాలు పంపించిన వారు గజ్వేల్ నుండి షేర్ల వెంకటేష్, సిగ్న రాంప్రసాద్ రామచరణ్, భూదాన్ పోచంపల్లి నుండి భోగం ఆర్కండేయ అనిత, అలాగే కానుకల గోపాల్ కడతాల్ నుండి పంపించారు సరైన సమాధానం. సో వీరందరూ పంపించిన సమాధానం అంటార్కిటికా ఎడారి. మామూలుగా మనము ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి ఏది అనగానే సహారా ఎడారి అనేస్తాం కదా, కానీ తప్పు. అది ప్రపంచంలోనే అతిపెద్ద ఎడారి ఇది అంటార్కిటికా. ఇది కోల్డ్ ఎడారి అన్నమాట. కోల్డ్ ఇసుక ఎడారి అయితే సహారా ఎడారి, కానీ కోల్డ్ ఎడారి అంటార్కిటికా ఎడారి. మొత్తం మీద భూమిపైన అంటార్కిటికా ఎడారినే అతిపెద్ద ఎడారి.

షో టైం వింటున్నారు. షో టైంలో తర్వాత ప్రశ్న, నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు ఎవరు? ప్రశ్న మరొకసారి, నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు ఎవరు? మీరు మాకు మెయిల్ చేయవలసిన మా మెయిల్ ఐడి హలో వివిధ భారతి హెచ్వైడి అట్ ద రేట్ gmail.com. మెయిల్ ఐడి మరొకసారి హలో వివిధ భారతి హెచ్వైడి అట్ ద రేట్ gmail.com.

షో టైంలో నేను అడిగిన ప్రశ్న, నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు ఎవరు? దీనికి సరైన సమాధానాలు పంపించిన శ్రోతలు అయ్యదేవర వెంకట్ హర్నాత్ అండ్ దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి, కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవానీ, సుప్రియ, కడతాల్ నుండి కానుగల గోపాల్, గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్ చరణ్, నెమ్మోని గ్రామం నుండి పున్నా వెంకటేశం, హేమలత, భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండేయ, అనిత, గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, అలాగే మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుండి. వీరంతా సరైన సమాధానం పంపించారు. వీరు పంపించిన సమాధానం రవీంద్రనాథ్ ఠాగూర్. మీ సమాధానం కరెక్ట్ అండి. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిన గీతాంజలి కావ్యానికి గాను 1913లో సాహిత్య విభాగంలో నోబెల్ పురస్కారం లభించింది.

ఇంట్రెస్టింగ్ గేమ్ షో షో టైం వింటున్నారు. షో టైంలో తర్వాత ప్రశ్న ఒక లాజికల్ ప్రశ్న, అది ఎంత ఎక్కువగా ఉంటే మనకు అంత తక్కువగా కనిపిస్తుంది, ఏమిటది? ప్రశ్న మరొకసారి, అది ఎంత ఎక్కువగా ఉంటే మనకు అంత తక్కువగా కనిపిస్తుంది. మీ సమాధానాలు పంపించవలసిన మా మెయిల్ ఐడి హలో వివిధ భారతి HYD @gmail.com.

షో టైంలో నేను అడిగిన ప్రశ్న, అది ఎంత ఎక్కువగా ఉంటే మనకు అంత తక్కువగా కనిపిస్తుంది, ఏంటది అని అడిగాను. చాలా మంది సరైన సమాధానాలు పంపించారు. సరైన సమాధానాలు పంపించిన వారిలో పెడన నుండి అప్పలరాజు, వేముల నరసింహారావు, పున్నా వెంకటేశం హేమలత, గజ్వేల్ నుండి సేర్ల వెంకటేశ్ సుగుణ రాంప్రసాద్ రామ్చరణ్, భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండేయ అనిత, గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, ఎద్దిమైలారం నుండి బాలకృష్ణ శారద, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి చింత శ్రీనివాస్ షాపల్లి నుండి అయ్యదేవర వెంకట హర్నాథ్ వరంగల్ నుండి కడతల్ నుండి కానుగల గోపాల్, వీరంతా సరైన సమాధానాలు పంపించారు. మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. మరి దానికి ఆన్సర్ చీకటి. అంతే కదా, మరి చీకటి ఎంత ఎక్కువ ఉంటే మనకు అసలు చీకట్లు ఏమైనా కనిపిస్తాయా? అసలు ఏం కనిపించదు కదా. చీకటి ఎంత ఎక్కువగా ఉంటే మనకేమీ కనిపించవు, అంటే మన చూపు అంత తక్కువగా ఉంటుందన్నమాట చీకట్లో. మీ అందరి కోసం వచ్చేస్తుంది సూపర్ హిట్ సాంగ్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 2:15:30. ఎన్నో విజయాలను సాధిస్తూ, ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ, ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న మహిళామణుల విజయాలను మీకు వినిపించే కార్యక్రమం శక్తిశీలికి స్వాగతం. మరి ఈరోజు శక్తిశీలిలో మనం మాట్లాడుకోబోయే ఆ మహిళామణి ఎవరంటే, ఆటపాటలతో గడపాల్సిన బాల్యం ఆసుపత్రి కారిడార్లు, డయాలసిస్ వార్డులు, చికిత్సా గదుల్లోనే గడిచిపోయింది. 7 ఏళ్ల వయసులో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. కాస్త కోలుకుని ఉన్నత చదువులపై ఫోకస్ చేద్దాం అనుకునేలోగా 2వ కిడ్నీ కూడా దెబ్బతిన్నది. అయినా ఆమె లెక్క చేయలేదు. తనకు ఎంతో ఇష్టమైన ట్రెక్కింగ్లో నైపుణ్యం సాధించింది. అంటార్కిటికాను చుట్టి వచ్చి రికార్డులు సొంతం చేసుకుంది. హైదరాబాద్కు చెందిన స్నేహ భూపతిరాజు ఆమె సక్సెస్ స్టోరీని తెలుసుకుందాం ఈరోజు మన శక్తిశీలిలో.

కలుసుకోవాలని చిత్రం నుండి సుమంగిలి పాడిన పాట విన్నారు. మరి రెండు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లు జరిగిన, ప్రపంచంలోనే ఎవరూ చేయని సాహసాలు చేసి రికార్డులు సృష్టించిన స్నేహా భూపతిరాజు సక్సెస్ స్టోరీ గురించి మాట్లాడుకుంటున్నాం శక్తిశీలిలో. ఆరోగ్యం బాగలేకపోయినా కష్టపడి చదివి డిగ్రీలో మంచి మార్కులు సాధించింది. కాలేజ్ రోజుల్లో ఒకసారి సిమ్లా ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు ఆరోగ్యంగా ఉన్నవాళ్లు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే స్నేహ మాత్రం చాలా సులువుగా ట్రెక్కింగ్ చేయగలిగింది. అప్పుడు తను నిర్ణయించుకుందట, పర్వతాలు నన్ను ఆహ్వానిస్తున్నాయి, నేను ఏదో సాధించాలి అని. దాంతో ట్రెక్కింగ్పై ఆసక్తితో వినున్నప్పుడంతా ట్రెక్కింగ్కి వెళ్లడం అలవాటుగా మార్చుకుంది. అదే తన ఆరోగ్య రహస్యం అయింది.

సమయం 2:26:40. స్నేహ భూపతిరాజు ఇన్స్పైరింగ్ స్టోరీని తెలుసుకుంటున్నాం శక్తిశీలిలో. కాశ్మీర్ గ్రేట్ లేక్స్, కాలాపత్థర్, లడఖ్లోని చాదర్ ట్రెక్ వంటి ప్రదేశాల్లో ఆరోగ్యంగా ఉన్నవాళ్లే అక్కడ నడవడానికి వణికిపోతున్నారు. అలాంటిది స్నేహ 2019లో గడ్డకట్టిన మంచు నదిపై సక్సెస్ఫుల్గా నడిచి ట్రెక్కింగ్ పూర్తి చేసింది. డాక్టర్లు వద్దన్నా, చలి ప్రాణాలు తీసేలా ఉన్నా వెనకడుగు వేయలేదు స్నేహ. ధైర్యంగా ట్రెక్కింగ్ పూర్తి చేసింది. ఈ గ్రేట్ అచీవ్మెంట్కు గాను ఆమెకు గ్రాండ్ మాస్టర్ అనే బిరుదుతో పాటు ఏషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కింది. సూపర్ కదా అసలు స్నేహ. ఆమె గురించి ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

స్నేహ భూపతిరాజు గురించి మాట్లాడుకుంటున్నాం శక్తిశీలిలో. స్నేహ చేసిన చాదర్ ట్రెక్ గురించి విని ఆశ్చర్యపోయారా? దీనికే ఆశ్చర్యపోతే ఎలా? మన స్నేహ అంతటితో ఆగలేదు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ బేస్ క్యాంపును కూడా రీచ్ అయింది. మామూలుగా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిన వారికి ఇన్ఫెక్షన్లు తొందరగా వస్తాయి, శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. కానీ స్నేహ తన శరీరం కంటే తన మైండ్ పవర్ను నమ్మింది. కొండలు లోయలు దాటుకుంటూ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ఎక్కి జాతీయ జెండాను ఎగరవేసి తెలుగువారి ఖ్యాతిని ప్రపంచం అంతా వ్యాపించేలా చేసింది. శభాస్ స్నేహ అనకుండా ఉండలేకపోతున్నాం కదా. మరి ఇక్కడితో అయిపోయిందా? ఆమె సాధించినవి ఇంకా ఏమైనా ఉన్నాయా? తెలుసుకుందాం ఈ పాట తర్వాత.

స్నేహ భూపతిరాజు విజయాలను తెలుసుకుంటున్నాం శక్తిశీలిలో. ఇప్పుడు మీకు స్నేహ గురించిన ఒక అద్భుతమైన విషయం చెప్పాలి. రీసెంట్గా అంటే 2026 ఫిబ్రవరిలో స్నేహ మరో సంచలనం సృష్టించింది. ఏకంగా భూమికి చివరన ఉండే అంటార్కిటికా ఖండంలో అడుగుపెట్టింది. భయంకరమైన సముద్రపు అలలు, గడ్డకట్టే గాలులను తట్టుకుంటూ అంటార్కిటిక్ సర్కిల్ను దాటి డీటెయిల్ ఐలాండ్పై అడుగుపెట్టింది. 2 కిడ్నీ మార్పుడులు జరిగి అంటార్కిటికా యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యక్తిగా స్నేహ రికార్డు సృష్టించింది. ఇది నిజంగానే స్నేహ సాధించిన గొప్ప విజయం కదా. అయితే స్నేహ ఇంత పెద్ద సాహసాలు ఎందుకు చేసిందో తెలుసా? కేవలం రికార్డుల కోసం కాదు, తనలాంటి వారికి కొత్త జీవితం దక్కడానికి కారణమైన అవయవదానం ప్రాముఖ్యతను ప్రపంచానికి చాటి చెప్పటానికి. ఒకరు ఇచ్చిన కిడ్నీల వల్లే తను ఈరోజు బ్రతికి ఉండటమే కాదు ప్రపంచాన్నే చుట్టేస్తుంది.

చనిపోయాక కూడా మరొకరి రూపంలో బ్రతికుండొచ్చు, అవయవదానం చెయ్యండి అని చెప్పడమే కాకుండా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్నే తలుచుకుని కుంగిపోతూ కూర్చోకుండా ఏదైనా లక్ష్యాన్ని ఏర్పరచుకుని దాన్ని సాధించడానికి చేసే ప్రయత్నంలో మన బాధను లోపాలను మర్చిపోవచ్చు అని చెప్పడమే ఆమె యాత్రల వెనుక అసలైన లక్ష్యం. ఎంత గొప్ప ఆలోచన కదా.

చాలామంది స్నేహాన్ని అడుగుతుంటారు, నీకసలు భయం వేయదా, ఆ చలిలో ఆ కొండల్లో ఏమైనా జరిగితే పరిస్థితి ఏంటి అని. దానికి స్నేహ చెప్పే మాట ఒక్కటే, సవాళ్లు అనేవి అందరి జీవితాల్లో ఉంటాయి, వాటిని చూసి భయపడి ఇంట్లోనే కూర్చుంటే లైఫ్ బోర్ కొడుతుంది. చావును దగ్గరగా చూశాను కాబట్టి బ్రతికి ఉన్న ప్రతి క్షణాన్ని ఆస్వాదించాలి అని అనుకుంటున్నాను అని చెప్తుంది స్నేహ. వాట్ ఏ గ్రేట్ థాట్ కదా.

స్నేహ భూపతిరాజు స్టోరీ విన్నాక ఏమర్థమవుతుంది? శరీరంలో ఏదో లోపం ఉందని లేదా లైఫ్లో ఏదో సమస్య వచ్చిందని మన కలలను వదిలేసుకోవాల్సిన అవసరం లేదు. సంకల్పం బలంగా ఉంటే అంటార్కిటికా మంచు కూడా కరిగిపోతుంది. స్నేహ జీవితం ద్వారా మనందరం తెలుసుకోవాల్సిన మెసేజ్ ఒకటే, కలలు కనండి, వాటిని నిజం చేసుకోండి, దేనికి లిమిట్స్ సాకులు పెట్టుకోవద్దు. సో ఇది స్నేహ వండర్ఫుల్ స్టోరీతో ఇవాళటి శక్తిశీలి. ఇన్స్పైరింగ్గా ఉంది కదూ.

చెప్పుకోవే.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను సాదరంగా స్వాగతించారు. శాలువా కప్పి జ్ఞాపికను అందజేశారు. కోవింద్ తన ఆత్మకథ ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్ మై లైఫ్ మై స్ట్రగుల్ పుస్తకాన్ని గవర్నర్కు బహూకరించారు. తెలంగాణ అసెంబ్లీ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా ఎమ్మెల్యేలతో దురుసుగా ప్రవర్తించిన పోలీసులను గుర్తించి వారి వివరాలను స్పీకర్కు అందజేయాలని డీజీపీని ఆదేశించింది. అసెంబ్లీ నిబంధనల ఉల్లంఘనలపై చర్యలు తీసుకునే అధికారం స్పీకర్కే ఉంటుందని స్పష్టం చేసింది. పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హైదరాబాద్ రెడ్ హిల్స్లో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అజరుద్దీన్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ నగరంలో కోట్ల విలువైన భూముల్లో పేదల కోసం G+10 అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. నూతనంగా నిర్మించిన కరీంనగర్ జిల్లా సమీకృత కలెక్టరేట్ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. రాష్టంలో విద్యుత్ ఉత్పత్తికి విదేశీ బొగ్గును దిగుమతి చేసుకోవాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు కె తారక రామారావు ఎక్స్ వేదికగా తప్పుబట్టారు. టన్ను 3,800 రూపాయలకే లభించే స్థానిక సింగరేణి బొగ్గును పక్కన పెట్టి 9,000 పెట్టి విదేశీ బొగ్గు కొనడం ఎందుకని ప్రశ్నించారు. ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం ప్రజలపై ఈ ఆర్థిక భారాన్ని మోపుతున్నారని అన్నారు. ఉగ్రవాదంపై భారత్ రెడ్ లైన్ గీసుకుందని, భాగస్వామ్య దేశాలు తమ ఆందోళనను గుర్తించకపోతే ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతింటాయని విదేశాంగ మంత్రి జయశంకర్ స్పష్టం చేశారు. పొరుగుదేశం పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రభుత్వ విధానంగా మార్చుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కీలక అంశంపై భాగస్వాముల నుంచి సరైన అవగాహన లభించకపోతే సంబంధాలపై ప్రభావం చూపుతుందని జయశంకర్ హెచ్చరించారు. 2026 ఆసియా క్రీడల మహిళల ట్రాప్ షూటింగ్లో నీరు దండా స్వర్ణం సాధించి ఈ సీజన్లో భారత్కు తొలి వ్యక్తిగత స్వర్ణం అందించారు. ఆషిమా మనీషాలతో కలిసి ఆమె ఇదివరకే టీం విభాగంలో రజతం గెలుచుకున్నారు. ప్రస్తుతం భారత్ 5 స్వర్ణాలు, 21 రజతాలు, 21 కాంస్యాలతో పతకాల పట్టికలో 11వ స్థానానికి చేరుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి రాత్రి 8 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5:03. నేను మీ ఆర్జ కీర్తి చాయ్తో హాయ్ కబుర్లు కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

జంగిరెడ్డి ప్రభాకర్ పాడిన జబర్దస్త్ పాట విన్నారు కదా, పారడైజ్ సినిమాలో నుంచి. ఎస్, యేష నాగుల, ఎంత వండర్ఫుల్ అండ్ ట్రెండింగ్ సాంగ్ విన్నాము. కాసర్ల శ్యామ్ గారు రాసినటువంటి పాట అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కోసం స్పెషల్గా చెప్పాలా, విఆర్ టాకింగ్ ట్రెండింగ్లో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ రవిచంద్ర. రైట్, చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు నాతో, మీ కీర్తితో. రొటీన్గా లైఫ్ గడుస్తుందా, అంటే మీరు కలలు కన్న లైఫ్ ఇంకా మీకు సొంతం కాలేదని, లేకపోతే మీకు ఎవరి దగ్గర నుండో అందాల్సిన హెల్ప్ ఇంకా అందలేదని, సక్సెస్ని పట్టుకోవడానికి చివరి దాకా వెళ్ళిన ప్రతిసారి ఫెయిల్ అవుతున్నారు అని ఇలా మూడిగా ఉన్నారా? హలో హలో, ప్రయత్నం ప్రతిసారి సఫలం కావాలని లేదు, అలా అని ప్రతి ప్రయత్నం విఫలమవుతుందని లేదు. సో బి హ్యాపీ, ఎందుకంటే ప్రయత్నం చెయ్యడమే గొప్ప ఏమంటారు ట్రెజర్ అన్నమాట. మీకు సర్ప్రైజింగ్గా తెలియకుండానే మీ ప్రయత్నాలన్నీ మీకు బోల్డ్ అంత హ్యాపీనెస్ని తీసుకొచ్చి పెడతాయి. నిజం, కొందరు ఉంటారు ట్రయల్స్ ఉండవు, ఏ ఉండవు, ఉన్నామా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నట్టుగా ఉంటూ ఉంటుంది కొంతమందికి లైఫ్. సో మీరు ట్రయల్ వేసి ఫెయిల్ అయినా ఏం భయం పడకండి, చెయ్యి అలా పైకి లేపి తిప్పి మీ భుజాన్ని తట్టుకోండి, సభాష్ అని అనుకోండి. ఎందుకంటే మనకి మనం స్టాండ్ తీసుకోవడమే ఒక గొప్ప గెలుపు అంట. అలాంటి అచీవ్మెంట్ చేసిన మీ అందరినీ కూడా హార్ట్ఫుల్గా సక్సెస్ఫుల్గా నేను ఎంకరేజ్ చేస్తాను, అలాగే మీకు బెస్ట్ విషెస్ కూడా చెప్తాను. ఎందుకంటే అందాల్సిన ఏమంటారు సక్సెస్ ఇంకా అందినప్పుడు కొంచెం మెల్లిమెల్లిగా ప్రయత్నాలు చేయడంలో ఏం తప్పలేదు, ఓకే? కానీ ఏమీ చేయకుండా ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే పెట్టుకుంటూ లైఫ్ని లీడ్ చేయడం మాత్రం అంత మంచి పని కాదు, ఏమంటుంది? ఓకే, సో వెల్కమింగ్ కోసం అప్కమింగ్ సాంగ్ని వినిపిస్తాను, అండ్ ఆ తర్వాత మీకు ఇంకా మంచి మంచి ఇంట్రెస్టింగ్ విశేషాలు కూడా చెప్తాను. లైఫ్ పైన క్లారిటీ ఉండడం కూడా ఎంత ఇంపార్టెంటో ఈ పాట వింటూ తెలుసుకోండి. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా సినిమాలో నుండి అర్జిత్ సింగ్ అలాగే రమ్య బెహ్రా పాడిన ఒక మంచి పాట వినిపించేస్తున్నా, స్టే ట్యూన్డ్.

0: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8.
1: రేపటి బిజినెస్ ముచ్చట్లలో వ్యాపార అవకాశాలు, ఉపాధి అవకాశాలు విజయ తెలంగాణ డైరీ ద్వారా ఎలా ఉపయోగించుకోవచ్చు అనే అంశం మీద మనకి విషయాలన్నీ తెలియజేయడానికి తెలంగాణ డైరీ విజయ డైరీ హైదరాబాద్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ కె అరుణ్ కుమార్ గారు లైవ్లో పాల్గొనబోతున్నారు. తప్పకుండా వినండి.

విష్ణునాథన్ సన్స్ మూవీలో నుంచి వండర్ఫుల్ పాట విన్నారు కదా, నేనో బటర్ఫ్లై. అండ్ ఈ పాట కూడా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్నటువంటి వండర్ఫుల్ పాట. అండ్ హోప్ మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటా. ఆఫ్ కోర్స్ కీర్తి, మాకు చాలా చాలా నచ్చేసింది అంటున్నారు కదా, రైట్? నాకు తెలుస్తుంది. ఒక సర్వే ప్రకారం అంటే దాదాపు 9 కోట్ల మంది ఇండియన్స్ అంట ప్రతిరోజు ఒకే రకమైనటువంటి లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తున్నారంట. ఎందుకు చేయాల్సి వచ్చింది సర్వే, అసలు కారణం ఏంటి చెప్తా, డీటెయిల్డ్గా చెప్తా. ఏంటంటే వీళ్ళు తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అనేటువంటి ఏమంటారు లైఫ్ స్టైల్ ఏదైతే ఉంటుందో దాని మధ్యలో, అంటే ఈ తినడానికి పడుకోవడానికి తెల్లారడానికి మధ్యలో వాళ్ళు చేసేటువంటి పని ఏంటి అని సర్వే చేస్తే, ఫోన్ స్క్రోల్ చేయడం, ఓన్లీ ఫోన్ స్క్రోల్ చేయడమే. రీల్స్ చూడడమా లేకపోతే నచ్చిన వీడియోస్ చూడడమా ఇంకేదైనా చేయడమా ఏదైనా చేయడమా, ఫోన్తో మాత్రమే చేయడం అన్నమాట. ఒక ఉద్యోగం లేకుండా, కాలేజ్కి వెళ్ళాలనే శ్రద్ధ లేకుండా, చదువు అంటే భయం లేకుండా, ఏదైనా బిజినెస్ అయినా చేసి బతుకుదామనే ఆలోచన లేకుండా, ఇలా ఏమీ లేకుండా సోషల్ మీడియాకి స్మార్ట్ ఫోన్స్కి బాగా అడిక్ట్ అయిపోయినటువంటి జనాలు దాదాపు 9 కోట్ల మంది ఉన్నారంట. చూసారా, ఓ మై గాడ్, వింటుంటే కొంచెం భయంగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళలో ఎక్కువ మంది యూతే ఉన్నారంట. అందుకే, ఎందుకంటే మన కెరియర్ని బెటర్గా మలుచుకోవాలి అని అంటే దిస్ ఇస్ ద రైట్ ఏజ్. మీరు బాగా చదువుకోవాలి, మీరు చక్కని కలలు కనాలి, మీరు ఏది చేయాలన్నా సరే ఒక ప్లాన్ వేసుకోవాలని ఇంట్లో వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, కానీ మనం వినే బ్యాచ్ కాదు కదా, అది విషయం అనమాట. సో మన ఇంట్లో వాళ్ళు ఫ్రెండ్స్ ఇవన్నీ మనకి లైవ్ ఎగ్జాంపుల్స్గా ఏమంటారు మనం చూస్తున్నాము. అండ్ అఫ్కోర్స్ ఇంట్లో వాళ్ళు మీరు ఫోన్ వాడినా లేదా నేను ఫోన్ వాడినా అఫ్కోర్స్ చెప్తారనుకోండి, కానీ మనం ఒప్పుకోము. కానీ అదే ఇలాంటి సర్వే చేశాము అని మాత్రం చెప్తే పక్కాగా ఒప్పుకుంటాం, బికాస్ నో అనే ఛాన్స్ లేదు కాబట్టి. సో

అట్లీస్ట్ ఎన్నిసార్లు ఎన్ని గంటలు వాడుతున్నాము, ఏం చేస్తున్నాము అని మనకి గైడ్ చేయడానికి, లేకపోతే మనకి ఇన్ని గంటలు వాడేశారు ఇంకా ఫోన్ పక్కన పెట్టేసేయండి అనడానికి కూడా కొన్ని యాప్స్ వచ్చాయి. అలాంటివి వేసుకొని మెల్లిమెల్లిగా అక్కడ నుండి డైవర్ట్ అయ్యేటువంటి ప్రయత్నాలు చేయడం కూడా చాలా చాలా మంచిదని ఈ సర్వే చేసిన వాళ్లే సజెస్ట్ చేస్తున్నారు. మీ ఇంట్లో ఎవరైనా ఇలాగే స్మార్ట్ ఫోన్స్కి ఎక్కువ కనెక్టెడ్గా ఉంటే వాళ్ళకి ఇలాంటి గైడెన్స్ ఇవ్వండి. ఎందుకంటే కెరియర్ అనేది ఒకసారి పోయిన తర్వాతే తెలుస్తుంది. అప్పుడు కూర్చొని ఏడ్చేకండి, ఇప్పుడు కేర్ఫుల్గా ఉండడం ఇంపార్టెంట్ అనేటువంటి విషయాలు చెప్తూ ఉన్నారంట. సో కాన్సన్ట్రేట్. ఇంకా మాట్లాడుకుందాం ఓ మంచి పాట తర్వాత. స్టే ట్యూన్డ్. పెద్ద సినిమాల నుండి మోహిత్ చౌహాన్ పాడిన చిక్రీ పాట మీకోసం వచ్చేస్తుంది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
3: Yes. ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. చాయ్తో హాయ్ కబుర్లు అంటూ అలా హాయ్ హాయిగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం అన్నమాట. సినిమా స్టోరీస్కి అటు వెళ్ళిపోతే ఆదర్శ కుటుంబం మూవీకి గాను త్రివిక్రమ్ గారి డైరెక్షన్ అండ్ వెంకీ కాంబినేషన్ అబ్బబ్బబ్బా ఎంత బాగుందో. అసలు నువ్వు నాకు నచ్చావు, అలాగే మల్లీశ్వరి లాంటి సినిమాలు ఇప్పటికీ రిపీటెడ్ మోడ్లో చూసేటువంటి మనం ఎప్పుడెప్పుడు వీళ్ళ కాంబినేషన్ అంటూ బోల్డ్ అంత ఎంజాయ్ చేశాము, ఎదురు చూసాము. అండ్ ఫైనలీ ఈ సినిమా ఇంకొద్ది రోజుల్లో మన ముందుకు రాబోతుంది. అదే 9th October అనే టాక్ వినిపిస్తుంది. అయితే ఒక్కరోజు ముందే నారాయణమ్మ పాట రిలీజ్ అయింది తమన్ మ్యూజిక్ డైరెక్షన్లో. ద ఓన్లీ వన్ డే 5.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన తర్వాత ఈ లిరికల్ వీడియోకి. ఎంత క్యూట్గా మంచి మాసి లుక్తో ఏమంటారు ఆ పాట మొత్తం ఉంది. అండ్ చాలా చాలా అద్భుతంగా, చాలా బ్యూటిఫుల్గా ఉంది పాట. అంతేకాదు రామ్ జోగేష్ శాస్త్రి గారి రచన, అలాగే సింగర్ ప్రభా అండ్ రామ్ మిర్యాల వాయిస్ ఈ పాటకి ఇంకా బెస్ట్ ఎనర్జీని యాడ్ చేశాయనేటువంటి టాక్ కూడా వినిపిస్తుంది. అండ్ సినిమాకి సంబంధించినటువంటి మరిన్ని విశేషాలు, అండ్ అలాగే సినిమా రిలీజింగ్ అనేటువంటి డేట్ ఏదైతే ఉందో ఇవన్నీ చాలా టెంప్ట్ చేస్తున్నాయి మనకి. ట్రైలర్ రిలీజ్ అయింది, ఆ ట్రైలర్ క్రేజీగా ఉండింది. ట్రైలర్ చూసి మనం ఎంజాయ్ చేసామని వెరైటీగా ఉందేంటి అని అనిపించి, అండ్ పాట ఇంకా వెరైటీగా అనిపించింది. అసలు నారాయణమ్మ అన్న పేరుతో పాట ఎందుకు రాయాలనిపించింది, ఎలా రాయాలనిపించిందని చాలా మంది నారాయణమ్మలు కూడా మాట్లాడుకుంటున్నారంట. ఇంతకీ మీ ఇంట్లో కూడా వాళ్ళు ఎవరైనా ఉన్నారా మాట్లాడుకున్న వాళ్ళు? లెట్ మీ నో. మీకోసం ఇంకొక మంచి పాట వినిపించేస్తున్నాను. ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ సినిమాలో నుంచి హేషిమ్ అబ్దుల్ అలాగే గోరటి వెంకన్న గారు పాడినటువంటి పాట సంచారమే ఎంతో బాగున్నది. వండర్ఫుల్ పాట, వినసైంది చెప్తా.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. రేపటి బిజినెస్ ముచ్చట్లలో విజయ తెలంగాణ డైరీ ద్వారా వ్యాపార అవకాశాలు, ఉపాధి అవకాశాలు అనే అంశం మీద విజయ తెలంగాణ డైరీ హైదరాబాద్ మార్కెటింగ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ అయిన శ్రీ కె అరుణ్ కుమార్ గారు తెలియజేసే విషయాలు వింటారు.
2: రాజు, నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాలు అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
3: చెప్పాలే, కానీ టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
2: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: అద్భుతమైన పాట విన్నారు కదా. ఇవాళ వరల్డ్ హార్ట్ డే, అందరికీ తెలుసు డోంట్ మిస్ ద బీట్. వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ వాళ్ళు ఈ విషయాన్ని, హిడెన్ సింప్టమ్స్ని ఎప్పటికప్పుడు, అంటే హాస్పిటల్స్లో కానీ ఏమైనా ప్రోగ్రామ్స్ అవుతూ ఉంటే కానీ, అవేర్నెస్ క్యాంపెయిన్స్ కానీ బోల్డ్ని కండక్ట్ చేస్తారు, చెప్తారు. బట్ ఈ మధ్యకాలంలో చూస్తున్న ఎక్కువ స్ట్రెస్ వల్ల, లేకపోతే మంచి హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ లేకపోవడం వల్ల దే ఆర్ మిస్సింగ్ దేర్ లైఫ్స్ అని, అది కూడా ముఖ్యంగా 30-30 లోపు ఉన్న వాళ్ళకి కూడా హార్ట్ అటాక్స్ వచ్చేస్తున్నాయి అనేటువంటి మాట విషయం మనం విన్నప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా కంగారు పడతారు. అండ్ మన హెల్త్ గురించి అవేర్నెస్ కూడా చాలా ముఖ్యం అనే ఆ థాట్ వస్తుంది కదా జనరల్గా. కాబట్టి ఇవాళ వరల్డ్ హార్ట్ డే సందర్భంగా హార్ట్కి సంబంధించినటువంటి హెల్త్ కేర్ తీసుకోవడంలో, అలాగే దాని గురించి తెలుసుకోవడంలో, ఏ విషయాన్నైనా సరే మన హెల్త్కి ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చిన తర్వాతే మిగతా వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేటువంటి థాట్ని కన్సిడర్ చేయడంలో ఎప్పుడూ మనం ఫస్ట్ ఉండాలి, అలాగే బెస్ట్ ఇవ్వాలి. ఎందుకంటే డబ్బులు ఇవాళ కాకపోతే రేపు సంపాదించుకుంటాం. ఏవైనా హెల్త్ రిలేషన్స్లో ప్రాబ్లం అయితే ఇవాళ రేపో సెట్ చేసుకుంటాం. బట్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి, అది కూడా ముఖ్యంగా హార్ట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అంటే రెక్టిఫై చేయడం చాలా కష్టం. కాబట్టి సో హార్ట్ని జాగ్రత్తగా కాపాడుకోండి, ఎక్కువ ఫిట్నెస్ పైన శ్రద్ధ పెట్టండి. అలా అని జిమ్కి వెళ్ళి చేయాలి అని కాదు, బట్ బేసిక్ హెల్త్ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. అదే మన హార్ట్కి శ్రీరామ రక్ష అని బిలీవ్ చేయడం ఇంపార్టెంట్ అనమాట. రైట్, ఇంకా మాట్లాడుకుందాం మంచి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి,

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, MD మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డు హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851052కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in ని సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

వండర్ఫుల్ పాట. సంక్రాంతికి వస్తున్న సినిమాల నుండి రమణ గోకుల అలాగే మధుప్రియ పాడినటువంటి పాట విన్నారు కదా, రైట్. చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. నాకైతే ప్రజెంట్ ఇప్పుడు ఒకవేళ ఏదైనా ఆపర్చునిటీ వస్తా టూర్కి ఏమైనా వెళ్తావా అని అడిగారు అనుకోండి, ఇప్పటికిప్పుడే హిమాచల్ ప్రదేశ్ వెళ్ళిపోవాలని ఉంది. ఎందుకు ఏంటి అంటే స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, డెఫినెట్లీ మీరు కూడా తెలుసుకోవాలి. హిమాచల్ ప్రదేశ్ అంటే ఏంటి, నార్త్ ఇండియా కదా, నార్త్ ఇండియాలో ఒక స్టేట్. అక్కడికి వెళ్ళే ఛాన్స్ వస్తే మిస్ చేసుకోకూడదని ఉంది అండి. ఎవరైనా పంపిస్తా అన్నా లేకపోతే ఎలాంటి పర్మిషన్స్ ఉన్నా యూటిలైజ్ చేసుకోవాలనుకునే వాళ్ళకైతే సూపర్, ఎందుకంటే ఆనందాన్ని ఎవరు కోరుకోరు, కానీ మూల్యం కూడా ఉంది. సో 2023 ఇండియన్ హ్యాపీనెస్ ఇండెక్స్ వాళ్ళు చేసినటువంటి సర్వే ప్రకారం అంట దేశంలోనే ది బెస్ట్ ప్లేస్ అంటే ఉండడానికి అత్యుత్తమమైనటువంటి ప్లేస్, ది బెస్ట్ ప్లేస్ ర్యాంక్ నెంబర్ 1గా కన్సిడర్ చేసినటువంటి స్టేట్ అనమాట అది. ఎందుకు అనంటే మేబీ ఏదైనా బిజినెస్లు బాగా చేసుకోవచ్చేమో, అక్కడ ఇన్కమ్ బాగుందేమో, ఆర్ ఇంకేదైనా వేరే అంటే లగ్జరియస్ ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా అని మీరు అనుకుంటే కనుక పప్పులో

కలిసినట్టే. ఇవేవి కాదు. అక్కడ వెదర్, వాతావరణం ఫస్ట్ చాలా బ్యూటిఫుల్గా, అంటే అక్కడ ఉండేవాళ్ళు హెల్దీగా హ్యాపీగా ఉంటారట. సో ఇది ముఖ్యమైన రీజన్, ద వన్ అండ్ ఓన్లీ రీజన్. అంతేకాదు అక్కడ కల్చర్ అంతే అద్భుతంగా ఉంటుందంట. అక్కడ మౌంటైన్స్ కానీ, ఏమంటారు, ఒకరికొకరు సహాయం చేసుకునేటువంటి ఏమంటారు కేరింగ్ కానీ, లేకపోతే ఇంకా బెటర్ థింగ్, అంటే మనిషికి మనిషే కదా సహాయం చేసుకోవాలి. సో అటువంటి ఒక మంచి నేచర్ ఉన్న ఏమంటారు ఎన్విరాన్మెంట్లో ఉండడం, అలాగే తక్కువ మందితో ఉండడము, వెదర్ బాగుండడం, ఏ రకమైన పొల్యూషన్ లేకపోవడం, హ్యాపీగా హాయిగా పీస్ఫుల్గా ఉండడమే కదా మనిషికి కావాల్సింది. ఆ రకంగా కన్సిడర్ చేస్తే అది హెల్దీ అండ్ హ్యాపీ ప్లేస్గా కన్సిడర్ చేశారట అందుకోసం అని అనమాట. సో హిమాచల్ ప్రదేశ్ అంటే బేసిక్గా మనం ఎక్స్పెక్ట్ చేసేది కూడా అదే, మౌంటైన్స్ ఉంటాయి, చక్కని పచ్చదనం ఉంటుంది. అక్కడ ఎక్కువ ఏమంటారు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉండవు. ఆఫ్కోర్స్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉండదు కాబట్టి కమ్యూనికేషన్ కూడా మామూలుగానే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు కన్సిడర్ చేసేసారు దట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ ఉండడానికి అని. ఇప్పుడు చెప్పండి, మీకు కూడా అలాంటి ప్లేసెస్కి వెళ్ళాలనిపిస్తుంది కదా? ఆఫ్కోర్స్ హాలిడే ట్రిప్స్కి మనం ప్లాన్ చేస్తూ ఉంటాం, కానీ అక్కడే ఉండాలి అనేటువంటి అవకాశం వస్తే మాత్రం ఎవ్వరూ మిస్ చేసుకోరు. ఏమంటారు, రైట్? ఇంకా మాట్లాడుకుందాం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు మరొక మంచి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: అక్క చూడు,
1: హ్యాపీ బర్త్డే రా,
0: చూపించు. నా ఫేవరెట్ కలర్.
2: ఎప్పుడు షాపింగే.
0: నాకు తెలుసమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
3: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
4: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
0: నాకు తెలుసు కదా,
4: ఆర్బీఐ అంటుంది.
5: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
6: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5:50. ఇప్పుడు ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.
7: ये आकाशवाणी है. अब आप मोहम्मद हुसामुद्दीन मतीन से उर्दू में इलाकाई खबरें सुनिए. सबसे पहले सुर्खियां. साबिक सदर जमहूरिया रामनाथ कोविंद ने हैदराबाद के राजभवन में गवर्नर शिव प्रताप शुक्ला से मुलाकात की, जहां गवर्नर ने शाल और यादगारी तोहफा पेश करते हुए उनका गर्मजोशी से इस्तकबाल किया. تلنگانہ ہائی کورٹ نے ڈی جی پی کو ہدایت دی ہے کہ اسمبلی واقعے کے دوران خواتین ارکان اسمبلی کے ساتھ بدسلوکی کرنے والے پولیس اہلکاروں کی نشاندہی کر کے سپیکر کو تفصیلی رپورٹ پیش کی جائے. مرکزی مملکتی وزیر برائے داخلہ بنڈی سنجے کمار نے انتخابی شکست کے لیے ای وی ایم

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:10 కావస్తుంది. కాసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ముందుగా ముఖ్యాంశాలు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హైదరాబాద్లోని లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి తన స్వీయ చరిత్ర పుస్తకాన్ని అందజేశారు. అసెంబ్లీ వద్ద జరిగిన ఘటనలో మహిళా ఎమ్మెల్యేలతో అసభ్యంగా ప్రవర్తించిన పోలీసు అధికారులను గుర్తించి వారిపై సమగ్ర నివేదికను స్పీకర్కు సమర్పించాలని తెలంగాణ హైకోర్టు డీజీపీని ఆదేశించింది. ఎన్నికల్లో ఓటమికి ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని నిందిస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఖరిని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ తప్పుపట్టారు. సచివాలయ ఉద్యోగులు ఒత్తిడిని తగ్గించుకుని సృజనాత్మకతను పెంచుకోవడానికి క్రీడలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో

0: పాల్గొనాలని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జుప్పల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని లోక్భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా మాజీ రాష్టపతి రామ్నాథ్ కోవింద్తో ఈరోజు సమావేశమయ్యారు. గవర్నర్ శివప్రతాప్ శుక్లా రామ్నాథ్ కోవింద్కు శాలువా జ్ఞాపికతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్బంగా రామ్నాథ్ కోవింద్ తన స్వీయ చరిత్ర మై లైఫ్ మై స్ట్రగుల్స్ పుస్తకాన్ని శివప్రతాప్ శుక్లాకు బహూకరించారు. ఈ పుస్తకంలో ఆయన జీవిత ప్రయాణం, ప్రజాసేవలో తన అనుభవాలను వివరించారు. అసెంబ్లీలో పోలీసులు మహిళా ఎమ్మెల్యేలతో అభ్యంతరకరంగా ప్రవర్తించిన సంఘటనకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా ఎమ్మెల్యేలతో అసభ్యంగా ప్రవర్తించిన పోలీసు అధికారులను గుర్తించి వారిపై చర్యలు తీసుకునేందుకు సమగ్ర నివేదికను స్పీకర్కు సమర్పించాలని డీజీపీని ఆదేశించింది. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ ఈవీఎంలను లక్ష్యంగా చేసుకోవడాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియకు మద్దతుగా మాట్లాడిన ఆయన, నకిలీ అనర్హుల ఓట్లను తొలగించి అర్హులైన ఓటర్ల హక్కులను కాపాడటంలో ఎస్ఐఆర్ సహాయపడుతుందని స్పష్టం చేశారు. సమాజంలో విభజన తెచ్చి ఓటు బ్యాంకు రాజకీయం చేయడానికి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారని బీజేపీ తెలంగాణ అధ్యకులు ఎన్ రామచంద్రరావు వేర్చుకుపడ్డారు. హిందూ దేవతలపై చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఎలక్షన్ కమిషన్ వంటి రాజ్యాంగబద్ద సంస్థలను నిర్వీర్యం చేయడానికి కాంగ్రెస్ నాయకత్వం ప్రయత్నాలు చేస్తోందని తెలిపారు. మానసిక ఒత్తిడిని జయించి సృజనాత్మకతను పెంపొందించుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగులు విధులతో పాటు క్రీడలు, కళలు, సంస్కృతిని అలవర్చుకోవాలని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రోత్సహించారు. హైదరాబాద్లోని సచివాలయంలో సాంస్కృతిక ఉత్సవాల్లో పాల్గొని మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమం పాలనా నాణ్యతను ప్రభావితం చేస్తుందని వెల్లడించారు. మద్దూరు, కొడంగల్లో పేదల ఇళ్లను ఎలాంటి ముందస్తు నోటీసులు, కోర్టు ఉత్తర్వులు లేకుండా అకస్మాత్తుగా కూల్చివేయడంపై మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. బాధితులకు తక్షణమే పరిహారం, సరైన పునరావాసం కల్పించాలని, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నాంపల్లి హైదరాబాద్లో నిర్మించనున్న ఇందిరమ్మ టవర్స్ కు తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు శంకుస్థాపన చేశారు. కేవలం ఏడాది వ్యవధిలోనే ఎంపిక చేసిన 480 మంది లబ్దిదారులకు ఇంటి తాళాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఉచిత రిజిస్టేషన్తో పేద కుటుంబాల సొంతింటి కలను నెరవేర్చడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. కరీంనగర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షించారు. నూతన సమీకృత కలెక్టరేట్ను ప్రారంభించడంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి పలు అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి సిరిసిల్ల పర్యటనకు వెళ్లి బహిరంగ సభలో ప్రసంగించి ప్రజా సమస్యలు, చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరిస్తూ ప్రభుత్వ మద్దతును అందజేస్తారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ,
1: ప్రజల సంక్షేమం కొరకు కావచ్చు, అభివృద్ది కార్యక్రమాల కొరకు కావచ్చు, ఇంత పెద్ద ఎత్తున ఆర్థిక భారం ఉన్నప్పటికీ కూడా శ్రమ పడుతూ క్రమబద్ధీకరించుకుని ముందుకు పోయి మరి పన్ను లేకుండా ఒక ఆర్టీసీ బస్సు పెంచు, ఒక రూపాయి పెంచలేదు, ఒక విద్యుత్ ఛార్జీ పెంచలేదు, లేకపోతే ఇంకెక్కడ కూడా ఎవరిపైన పన్నుల భారం లేకుండా మరి ఒక టెక్నికల్ ఎఫిషియన్సీ మేనేజ్మెంట్ ద్వారా ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ మేము ఈ కార్యక్రమాన్ని చేయగలుగుతాం.
0: ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద పునరుద్దరణ పనుల కోసం ఇంజనీరింగ్ అధికారులకు మద్దతుగా 3 ఆర్మీ ఇంజనీరింగ్ అధికారులను డిప్యూటేషన్పై పంపించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. నార్త్ కమాండ్ ఆర్మీ చీఫ్ జనరల్ ధీరా సేద్ అభ్యర్థన మేరకు సాంకేతిక నైపుణ్యాన్ని అందించడానికి ఆర్మీ హెడ్ క్వార్టర్స్ 3 అభ్యర్థులను సిఫార్సు చేసింది. రేపు రాజన్న సిరిసిల్లలో జరగనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభను విజయవంతం చేయాలని టీపీసీసీ అధ్యకుడు మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ శ్రేణులకు, నాయకులకు, ప్రజలకు పిలుపునిచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నలుమూలల నుంచి ప్రజలను పెద్ద సంఖ్యలో సమీకరించాలని ఆయన ఉమ్మడి జిల్లా నాయకులను కోరారు. బీజేపీ ఎస్సీ మోర్చా షెడ్యూల్ కులాల అభివృద్ది నిధి కింద కేటాయించిన నిధులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట అధ్యకుడు కాంతి కిరణ్ నాయకత్వంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కార్యాలయం వద్ద నిరసన బాటపట్టారు. ఈ నిరసనలో సికింద్రాబాద్ మహంకాళి, భాగ్యనగర్, గోల్కొండ జిల్లాల బృందాలు పాల్గొని తమ డిమాండ్లను పరిష్కరించాలని నినాదాలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లిలోని కేంద్రీయ విద్యాలయాన్ని ఈరోజు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యార్థులందరూ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, చదువు, క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం తాను ఎంపీగా ఉన్న కాలంలో మంజూరైన తరగతి గదులను పరిశీలించారు. మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల జాబితా కోసం 2023 నవంబర్ 1 నాటికి పట్టభద్రులైన వారు ఫారం 18ని ఉపయోగించి ఆన్లైన్లో లేదా తహసీల్దార్ కార్యాలయాల్లో నవంబర్ 6 నాటికి నమోదు చేసుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి విజ్ఞప్తి చేశారు.
2: మహబూబ్ నగర్ రంగారెడ్డి హైదరాబాద్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి వనపర్తి జిల్లా ప్రజలందరూ కూడా ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారో 1 నవంబర్ 2023 కంటే ముందు ఎవరైతే పాసింగ్ సర్టిఫికేట్ తీసుకుని ఉన్నారో రిజల్ట్ డేట్ చూసుకొని వాళ్ళందరూ కూడా ఈ వచ్చే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కి ఓటర్ రోల్ ఏదైతే ఎలక్టోరల్ రోల్ మనకుందో దాన్ని మీరందరూ కూడా ఫామ్ 18 ద్వారా అప్లై చేసుకుని ఆ ఎలక్టోరల్ రోల్ లో నమోదు కావాలని మిమ్మల్ని కోరుతున్నాము.
0: వనపర్తి కొత్తపల్లి గ్రామాల్లో సీసీ రోడ్డు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులకు ఈ రోజు మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్లు అడిగే నైతిక హక్కు బీఆర్ఎస్ బీజేపీలకు లేదని స్పష్టం చేశారు. దేవదుల ప్రాజెక్టు రాబోయే రోడ్డు మౌలిక సదుపాయాలతో సహా ప్రముఖ స్థానిక అభివృద్ది కార్యక్రమాల గురించి ప్రస్తావించారు. ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. పరిసరాల పరిశుభ్రత, సరైన రికార్డుల నిర్వహణపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. పరిశుభ్రత, ఆసుపత్రి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. మనోపాడ్ మండలం జల్లాయిపల్లి గ్రామంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త బీమా పథకంపై గొర్రెలు, మేకల పెంపకందారులకు జోగులాంబ గద్వాల జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి వెంకటనారాయణ అవగాహన కల్పించారు. ఆర్థిక నష్టాలు నివారించడానికి పశువుల యజమానులు నిర్ణీత రుసుము చెల్లించి ట్యాగులు వేయించుకుని తమ పశువులకు బీమా చేయించాలని సూచించారు. జైనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె హరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెద్ద ఎత్తున కాలం చెల్లిన మందుల నిల్వలను గుర్తించి సిబ్బందిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి లోపాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని, వృధాను నివారించి రోగులకు ఉచిత ప్రభుత్వ మందులను పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సెంట్రల్ ఎయిర్ ద్వారా ఉజ్బెకిస్తాన్లోని తష్కెంట్కు నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించింది. ఇది దక్షిణ భారతదేశం నుండి మధ్య ఆసియాకు ఉన్న మొదటి విమాన అనుసంధానం. వారానికి 2 సార్లు నడిచే ఈ కొత్త మార్గం వల్ల హైదరాబాద్ అంతర్జాతీయ గమ్యస్థానాల సంఖ్య 27కి చేరుకుంది. దీని ద్వారా వ్యాపారం, వైద్య పర్యాటకం, వాణిజ్య సంబంధాలు మెరుగుపడనున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ ఘటకేశ రైల్వే స్టేషన్ల మధ్యలో కొండమడుగు వద్ద రైలు ఢీకొని దాదాపుగా 600 గొర్రెలు మృతి చెందాయి. దీనివల్ల యజమాని కిష్టయ్యకు 20 లక్షల రూపాయలు నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఘటనా స్థలాన్ని పరిశీలించి త్వరితగతిన ప్రభుత్వ సహాయం అందించేలా చూడాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ భాస్కర్రావును ఆదేశించారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు మద్దతుగా జిల్లా వ్యాప్తంగా ఉన్న 518 వరి కొనుగోలు కేంద్రాల్లో సమగ్ర ఏర్పాట్లు చేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. సుమారుగా 3.20 లక్షల హెక్టార్లలో వరి సాగును దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలతో పాటు మౌలిక సదుపాయాలు సమకూర్చినట్లు వెల్లడించారు. తెలంగాణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గిగ్ వర్కర్ల సంక్షేమం, హక్కులపై గిగ్ వర్కర్స్ న్యాయ అభియాన్ నిర్వహించారు. గిగ్ వర్కర్ల కోసం రాహుల్ గాంధీ చేస్తున్న కృషిని నేషనల్ యూత్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మనీష్ శర్మ వివరించారు. డిజిటల్ రైతు నమోదులో రైతులందరూ సెప్టెంబర్ 30లోగా తమ పేర్లు నమోదు చేసుకోవాలని హన్మకొండ జిల్లా వ్యవసాయ అధికారి విజయ్ చందర్రావు విజ్ఞప్తి చేశారు. నమోదు చేసుకోకపోతే కేంద్ర రాష్ట ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో 9వ పోషకాహార మాసోత్సవంలో భాగంగా మన అంగన్వాడీ మన బాధ్యత కార్యక్రమాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో. తప్పక ట్యూన్ చేసుకోండి వివిధ భారతి ఎఫ్ఎం 102.8.
1: బిజినెస్ ముచ్చట్లలో విజయ తెలంగాణ డైరీ ద్వారా వ్యాపార అవకాశాలు, ఉపాధి అవకాశాలు అనే అంశంపై విజయ తెలంగాణ డైరీ హైదరాబాద్ మార్కెటింగ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ కె అరుణ్ కుమార్ గారు తెలియజేసే విషయాలు రేపటి బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో వింటారు. స్టూడియో క్లాక్ లో సమయం 6:21 అండ్ వండర్ఫుల్ గా మనం మంచి మంచి పాటలు వినేటువంటి టైం. లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ మీరు వినబోతున్నారు అండ్ ఆల్ టైమ్ హిట్స్ కూడా. ఎప్పటికీ మన పాటలు అంటే మన ఫేవరెట్ లిస్ట్ లోని పాటలు కొన్ని ఉంటాయి కదా, అలాంటి పాటలు ఇప్పుడు నేను మీకు వినిపించబోతున్నాను అనమాట. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ మగధీర సినిమాలో నుండి ధీర ధీర అనేటువంటి పాట వినిపిస్తాను. నేషనల్ అవార్డు వచ్చినటువంటి పాట ఇది. నిజంగా శివశంకర్ మాస్టర్ గారు ఈ పాటకి కంపోజ్ చేసిన విధానం చాలామందికి నచ్చింది. ఆ వైట్ హార్స్ వెనకాల మళ్ళీ తెల్లగానే బ్యాక్గ్రౌండ్ ఉండడం, హీరో హీరోయిన్స్ ఆ రాజసం, డిఫరెంట్ వరల్డ్లోకి వెళ్ళిపోతాం ఆ పాట చూస్తే గనక మనం కదా, ఎక్కడ ఉన్నా ఎక్కడ విన్నా కూడా. పాట స్టోరీ విషయానికి వస్తే ఇంక మనందరికీ సినిమా చూసిన వాళ్ళకి తెలుసు, ఒక పోటీ పెడతారు, అందులో మన హీరోనే ఫస్ట్ వస్తాడు. సో హీరోయిన్ డ్రీమ్ అనమాట పాట మొత్తం. కీరవాణి గారి ఏమంటారు మ్యూజిక్ డైరెక్షన్ అండ్ ఆయన ఈ పాట పాడారు అలాంగ్ విత్ నిఖితా నిగమ్తో పాటు. అండ్ లిరిసిస్ట్ వచ్చేసి చంద్రబోస్ గారు. వండర్ఫుల్గా రాసినటువంటి సాంగ్, ముందు వినేద్దాం. స్టే ట్యూన్డ్.

వా వండర్ఫుల్ పాట కదా. నెక్స్ట్ దశావతారం సినిమాలో నుంచి షానిన్ మహాలక్ష్మి అయ్యర్ పాడినటువంటి ఓ అసనం ఓ అసనం సాంగ్ మీకోసం వెయిట్ చేసేస్తుంది. ఎంత బాగుంటుందో తెలుసా, అసలు సాంగ్ గురించి ఎంత మాట్లాడుకున్నా చాలా తక్కువ, బికాజ్ లైఫ్ని రివీల్ చేస్తుంది, అంత లైవ్లీగా అనిపిస్తుంది. వాట్ ఇస్ వాట్ అనేది కళ్ళకి స్పష్టంగా తెలిసేలా చేసినటువంటి సాంగ్స్ ఎన్నో ఉన్నాయి. అందులో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద సాంగ్ అంటాను నేను. చంద్రబోస్ గారు రాసినటువంటి ఈ పాటని కంపోజ్ చేసింది హిమేష్ రేష్మియా. విందాం మరి, స్టూడియో అండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎస్పీ చరణ్ అండ్ అలాగే కల్పన పాడినటువంటి ఒక వండర్ఫుల్ పాట వినబోతున్నాం కాసేపట్లో. లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హెడ్స్ లో సినిమా ఒంటరి చెప్పాలనుంది చిన్న మాటైనా.

0: ఓకే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:40. ఇప్పుడు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమాన్ని వింటారు.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనెలా ప్రోగ్రామ్ విత్ మీ యా ఆర్జే చేతన్. ఉరుకుల పరుగుల జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. సరైన ఆహారాన్ని తీసుకోకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అయితే ముఖ్యంగా నిల్వ ఉంచిన ఆహారాన్ని అసలే తీసుకోకూడదు అంటున్నారు వైద్య నిపుణులు. కొంతమంది గడ్డకట్టిన ఆహారాన్ని అభిరుచితో తీసుకుంటూ ఉంటారు, అయితే ఇది కొంతమందికి తప్పదు. నిల్వ చేసిన ఆహారాన్ని తినడం సులభం, కానీ ఇదే పలు సమస్యలకు దారి తీస్తుందనే విషయం అతి కొద్ది మందికే తెలుసు. మెరుగైన జీవన శైలిని అనుసరించడానికి చాలా కష్టపడాలి, పలు ఆహారపు అలవాట్లను పాటించాల్సి ఉంటుంది. అయితే బిజీ లైఫ్ కారణంగా చాలామంది ప్రజలు ఇలాంటి వాటిని అనుసరించరు. చాలామంది బిజీ లైఫ్లో భాగంగా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకుండా నిల్వ ఉంచిన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. ఇలా నిల్వ ఉంచిన లేదా

0: గడ్డ కట్టిన చల్లటి పదార్థాలు శరీరానికి హానికరం అని మీకు తెలుసా? వంటకాలు రుచికరమైనవి కావచ్చు, కానీ అవి తినడం అనారోగ్యకరమైనవని ఎంతమందికి తెలుసు? వాస్తవానికి ఆహారాన్ని కొంతకాలం పాటు సురక్షితంగా ఉంచడానికి జోడించే పదార్థాలు ఆరోగ్యానికి మంచివి కావు. ఈ ప్రిజర్వేటివ్స్ చాలా డేంజరస్. వీటిని తినడం వల్ల అనారోగ్యాల బారిన పడే ప్రమాదం ఉంది. దీనివల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఇప్పుడు వెన్నెలా ప్రోగ్రాంలో చేతన్ మీతో చెప్తాడు.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
0: గడ్డ కట్టిన ఫ్రిడ్జ్ లో ఉంచిన ఆహారాల్లో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ అడ్డుపడి ధమనులను ప్రభావితం చేస్తాయి. దీని కారణంగా గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. ఇది మాత్రమే కాదు, శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇది గుండె జబ్బులకు దారితీస్తుంది. అంతేకాదు, క్యాన్సర్ ప్రమాదం కూడా పొంచి ఉంది. గడ్డ కట్టిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. రిపోర్ట్స్ ప్రకారం ఫ్రోజన్ హాట్ పదార్థాలు, నాన్ వెజ్ లాంటి ఆహార పదార్థాలను తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం 65% పైగా ఉంది. అంతేకాదు, ప్యాంక్రియాటిక్ క్యాన్సర్కి కూడా కారణమవుతుంది. దేర్ఫోర్ ఫ్రోజన్ ఫుడ్స్ తీసుకోవడం మానేస్తే మంచిదంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. బరువు పెరగడం. సాధారణ ఆహారాలతో పోలిస్తే గడ్డ కట్టిన ఆహారంలో 2 రెట్లు ఎక్కువ కార్బోహైడ్రేట్స్ కనిపిస్తాయి. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కార్బోహైడ్రేట్స్ పరిమాణం పెరుగుతుంది. దీని కారణంగా మీరు బరువు పెరగడం వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అకస్మాత్తుగా బరువు పెరగడం వల్ల మోకాళ్ల నొప్పులు కూడా వస్తాయి. డయాబెటీస్. ఫ్రోజన్ ఫుడ్స్ ఉపయోగించే పదార్థాలు రుచిగా ఉండేలా చేస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆహారం జీర్ణం కాకముందే ఈ గ్లూకోజ్ చక్కెరగా మారుతుంది. దీని కారణంగా చక్కెర స్థాయి అధికం కావడం ప్రారంభమవుతుంది. అంతేకాదు, దీనివల్ల శరీరం మరింత దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మన ఆహారపు అలవాట్లపైన మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. మన ఆహారపు అలవాట్లు మన శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. మన ఆరోగ్యాన్ని, శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినాలి. ఇదే ఉద్దేశంతో చాలామంది రకరకాల డైట్స్ ఫాలో అవుతుంటారు. ఇందుకోసం ఎక్కువ డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు, ఏవేవో తింటుంటారు. కానీ మన ఇంట్లో దొరికే ఆహార పదార్థాలతోనే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవచ్చు. మంచి ఆరోగ్యంగా ఉండాలని మన శరీరానికి అన్ని రకాల పోషకాలు అందాలి. అవి ఒకే రకమైన ఆహారం అందించలేదు. కనుక రోజూ తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు, పాలు వంటి ఉండాలి. ప్రతిరోజు మనం తినే ఆహారంలో చేర్చుకోవడం ద్వారా రోగాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండొచ్చు. మరి ఆహార పదార్థాలు ఏంటో జాగ్రత్తగా గమనిద్దామా ఈ వెన్నెల ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో?
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com.
0: పెరుగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ప్రతిరోజు పెరుగును ఆహారంగా తీసుకోవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బీట్రూట్ బీపీని క్రమబద్ధీకరణ చేస్తుంది. మునగాకు తింటే గ్యాస్ట్రిక్ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. జాంపళ్ళు ఎక్కువగా తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ సోకకుండా అడ్డుకునే శక్తి టమాటోస్కుంది. నేరేడు పళ్ళు తింటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి. మొలల వ్యాధికి బొప్పాయి మంచి మందు. మునక్కాయలు ఆకలిని పెంచుతాయి. సపోటా పళ్ళు మలబద్ధకాన్ని నివారిస్తాయి. దాల్చిన చెక్కకు పంటి నొప్పిని తగ్గించే శక్తి ఉంటుంది. ఆవాలు అజీర్తిని తగ్గిస్తాయి. కమలా ఫలాలు నిమోనియాకి చక్కని మందు. క్యారెట్స్ నరాల బలహీనత నుండి కాపాడతాయి. యాపిల్స్ తింటే నిద్ర బాగా పడుతుందని పరిశోధనలో తేలింది. దానిమ్మ రసం కామెర్లకు మంచి మందుగా పనిచేస్తుంది. ఆవాల్ని క్రమం తప్పకుండా తీసుకుంటే ఇన్సులిన్ వృద్ధి

0: చెందుతుంది. జింజర్ అల్లం కడుపు ఉబ్బరాన్ని తగ్గిస్తుంది, మలబద్ధకాన్ని కూడా వదిలిస్తుంది. కీరదోసలో ఉండే సిలికాన్ సల్ఫర్లు శిరోజాలకు మేలు చేస్తాయి. మునగాకు గ్యాస్ట్రిక్ అల్సర్స్ ని దరిచేరనివ్వవు. ద్రాక్షలో అధిక పాళ్లల్లో ఉండే బోరాన్ ఆస్టియోపోరోసిస్ రాకుండా కాపాడుతుంది. గుమ్మడికాయ మూత్ర సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది. బ్లాక్ టీ మధుమేహాన్ని దూరంగా ఉంచుతుంది. సజ్జల్ని ఎక్కువగా తీసుకుంటే పైల్స్ బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. మామిడి పండుకు మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించే శక్తి ఉంటుంది. మూత్రపిండాల వ్యాధులున్న వారికి మొక్కజొన్న మంచి ఔషధం. వెల్లుల్లిపాయ శ్వాసకోశ సమస్యను తగ్గిస్తుంది. అనాస పళ్లలో బ్రోమిలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది, వాపుల్ని తగ్గిస్తుంది. పుచ్చకాయలో ఉండే లైకోపీన్ గుండె చర్మ సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతుంది. ఉలవలు ఊబకాయాన్ని తగ్గిస్తాయి. ఖర్జూరం మూత్ర సంబంధిత వ్యాధుల్ని తగ్గించి మూత్రం సాఫీగా అయ్యేలా చేస్తుంది. ద్రాక్షలో ఉండే ఫైటోకెమికల్స్ కొలెస్ట్రాల్ని దరిచేరనివ్వవు. డియర్ ఫ్రెండ్స్, మన కుకింగ్లో వంటల్లో మసాలా దినుసులు తప్పనిసరిగా వాడుతుంటాం. కూరల్లో వేసే పసుపు, లవంగాలు, మెంతులు, మిరియాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నొప్పి నివారణ, యాంటీబ్యాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్ గుణాలు వీటిలో ఎక్కువగా ఉంటాయి. గాయాలను తగ్గించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఇవి ఉపయోగపడతాయి. రాగి, జొన్న, సజ్జ ఎక్కువగా తిన్నవారు చాలా కాలం ఆరోగ్యంగా జీవిస్తారు. ఈ మిల్లెట్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అలాగే జీర్ణక్రియకు అవసరమయ్యే మంచి బ్యాక్టీరియా ఏర్పడటంలో ఇవి ఎంతగానో దోహదపడతాయి. అంతేకాకుండా పేగు క్యాన్సర్ వచ్చే అవకాశాన్ని కూడా మిల్లెట్స్ తగ్గిస్తాయి. బరువు తగ్గాలని అనుకునే వారికి ఇది మంచి ఆహారం. ఎవరికైనా ఒక్కసారి ఆహారపు అలవాట్లను మార్చుకోవడం అంటే ఇబ్బంది కనుక మెల్లమెల్లగా తినే ఆహారంలో సమతుల్యం ఉండేలా అన్ని పదార్థాలను చేర్చుకోవాలి. ఏ ఆహార పదార్థం కూడా పూర్తిగా మంచిది కాదు, అదేవిధంగా పూర్తిగా చెడ్డది కూడా కాదు. కనుక అతి సర్వత్రా వర్జయేత్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకుని మనం రోజు తినే డైట్ను ప్లాన్ చేసుకుంటే సగం వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకున్నట్లే. మిత ఆహార పదార్థాల అలవాటు చేసుకుంటే ఆరోగ్యం మన వెంటే ఉంటుంది. ఎన్ని మంచి మాటలు విన్నారు కదా డియర్ ఫ్రెండ్స్ ఈ వెన్నెల ప్రోగ్రాంలో. అందుకే రెగ్యులర్గా వింటూ ఉండండి మా వెన్నెల ప్రోగ్రాం మీ చేతన్తో. వచ్చే సెగ్మెంట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.
1: మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522739. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com.
2: మీరు ఇంతవరకు వెన్నెల ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు.
3: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8.
2: రేపటి బిజినెస్ ముచ్చట్లలో విజయ తెలంగాణ డైరీ ద్వారా వ్యాపార అవకాశాలు, ఉపాధి అవకాశాలు అనే అంశంపై విజయ తెలంగాణ డైరీ హైదరాబాద్ మార్కెటింగ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ కె అరుణ్ కుమార్ గారు తెలియజేసే విషయాలు వింటారు.

రాహుల్ నంబియార్ పాడిన వండర్ఫుల్ పాట విన్నారు పరుగు సినిమాలో నుంచి. అండ్ తర్వాత మనం వినబోయేటువంటి మరొక పాట బిల్లా సినిమాలో నుండి. రీటా పాడిన ఎల్లోరా శిల్పాన్ని అనేటువంటి పాట వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: I mean, everyone, listen to the village song.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:05. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
2: లక్ష్యాన్ని సాధించే దిశగా భారత నావికా దళం వ్యూహాత్మకంగా పనిచేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రైతుల ఉత్పత్తులకు సరైన లాభదాయకమైన ధరలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని 10, ఉత్తరాఖండ్లోని 1 స్థానంతో సహా మొత్తం 11 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. జపాన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 పోటీల్లో పలు విభాగాల్లో ఈరోజు భారత్ పలు పతకాలను సాధించింది. ప్రస్తుతం 52 పతకాలతో పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతోంది. ఇక వార్తల వివరంగా, అభివృద్ది చెందుతున్న సాంకేతికత అనూహ్య పరిస్థితుల కారణంగా తలెత్తే సవాళ్లను ఎదుర్కొనేందుకు భారత్ భౌగోళిక వ్యూహాత్మక ఆలోచన, ఆకస్మిక ప్రణాళికను అంతర్భాగంగా చేసుకోవాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన నావికాదళ కమాండర్ల సమావేశంలో మంత్రి ప్రసంగిస్తూ 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా భారత నావికాదళం వ్యూహాత్మకంగా పనిచేస్తోందని తెలిపారు. దేశ ఇంధన సరఫరా మార్గాలను, జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలో నావికాదళ వృత్తి నైపుణ్యం

0: కార్యాచరణ సంసిద్దతను ఆపరేషన్ ఊర్జా సురక్ష మరోసారి ప్రదర్శించిందని పేర్కొన్నారు. రైతుల ఉత్పత్తులకు సరైన లాభదాయకమైన ధరలు అందేలా ప్రభుత్వం బహుముఖ వ్యూహంపై పనిచేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఈ వ్యూహంలో పంట కోతానంతర నిర్వహణ, శాస్త్రీయ గిడ్డంగులు, మార్కెటింగ్ వ్యవస్థల బలోపేతం వంటివి ఉన్నాయని పేర్కొన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన జాతీయ వ్యవసాయ సదస్సు రబీ క్యాంపెయిన్ 2026 రెండవ రోజు కార్యక్రమంలో శివరాజ్ సింగ్ ప్రసంగిస్తూ కంది, మినుములు, మసూర్ పప్పులను కనీస మద్దతు ధరకు 100% ప్రభుత్వమే సేకరిస్తుందని, 48 గంటల్లోగా చెల్లింపులు జరిగేలా ఏర్పాట్లు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
1: కిసాన్ కో ఠీక్ దామ్ మిల్ జాయే హమ్ సబ్ కీ జిమ్మేదారీ ఔర్ ఇస్మే దోనో వ్యవస్థా ఏక్ ఎంఎస్పీ ఔర్ ఏక్ విదౌట్ ఎంఎస్పీ హమ్ బజార్ సే కైసే జోడ్ దే కిసాన్ ఇ తయ్ కియా తువర్ మసూర్ ఉడద్ 100% ఖరీదేగీ సర్కార్ లేకిన్ ఖరీదే కీ తయారీ చాయే వో ఖరీఫ్ కే లియే హో చాయే రబీ కే లియే హో ఠీక్ సే కర్కే రఖే జిస్సే 48 ఘంటే మే పేమెంట్ హో జాయే.
0: సేవా సంకల్ప్ జన్ భాగీదారీ స్పూర్తితో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛతా హీ సేవా 2026 ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంలా మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఈ నెల 17న మొదలైన ఈ ప్రచారం వచ్చే నెల 17వ తేదీన ముగుస్తుంది. నెల రోజుల పాటు జరిగే స్వచ్ఛతా హీ సేవా ప్రచార ఏర్పాట్లను మంత్రి ఈరోజు సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ స్వచ్ఛతను స్వభావం, సంస్కారం, వ్యవహారంలో అంతర్భాగంగా మార్చేందుకు పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యం, క్షేత్రస్థాయిలో స్పష్టమైన మార్పు, నిరంతర ప్రయత్నాలు అవసరమని అన్నారు. రేపు జరిగే ఏక్ దిన్, ఏక్ ఘంట, ఏక్ సాత్ కార్యక్రమ ఏర్పాట్లను సమీక్షిస్తూ రాష్ట్రాలు ముందుగానే భారీ శ్రమదాన కార్యక్రమాలకు ప్రణాళిక సిద్దం చేసుకోవాలని సూచించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సౌదీ అరేబియా ఆర్థిక మంత్రి మహమ్మద్ అల్జదాన్తో దోహాలో జరిగిన ఏఐఐబీ వార్షిక సదస్సులో సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడి, ఇంధనం, సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాలలో సహకారాన్ని ఇరువురు నేతలు సమీక్షించారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ సౌదీ అరేబియా భారత్కు విశ్వసనీయమైన, విలువైన వ్యూహాత్మక భాగస్వామి అని అభివర్ణించారు. అనంతరం సీతారామన్ స్విట్జర్లాండ్ ఏఐఐబీ గవర్నర్ అంబాసిడర్ పీట్రో లాజరీతో కూడా సమావేశమై ఎన్ఐఐఎఫ్, గిఫ్ట్ ఐఎఫ్ఎస్సి సహా భారత్లో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. నేపాల్ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లేతో వరద సహాయక చర్యలు, ద్వైపాక్షిక ప్రాజెక్టులపై చర్చలు జరిపారు. చైనాతో భారత సంబంధాలు గతేడాది కన్నా మెరుగ్గా ఉన్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు. న్యూయార్క్లో ఆసియా సొసైటీ నిర్వహించిన ఒక కార్యక్రమంలో జయశంకర్ మాట్లాడుతూ సరిహద్దు ఉద్రిక్తతల పరిష్కారం తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడ్డాయని, ద్వైపాక్షిక సంబంధాల క్షీణత ఏ దేశానికి ప్రయోజనం చేకూర్చదని అన్నారు. భారత్, అమెరికా దేశాలు వాణిజ్య ఒప్పందంపై ఒక అవగాహనకు వచ్చాయని కూడా మంత్రి తెలిపారు. భారత్ చిన్న ఉత్పత్తిదారులు, చిన్న కర్మాగారాలు ఉన్న సమాజమని పేర్కొన్నారు. భారత్, అమెరికాల మధ్య తలసరి ఆదాయంలో వ్యత్యాసం ఉండడమే కాకుండా ఉత్పత్తి తీరు, సమాజ స్వభావం కూడా చాలా భిన్నంగా ఉన్నాయని మంత్రి అన్నారు. విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు 2026ను పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ రెండవ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలోని పార్లమెంట్ అనుబంధ భవనంలో జరిగింది. హోం వ్యవహారాలు, న్యాయ మంత్రిత్వ శాఖల అధికారులు ప్రతిపాదిత చట్టంలోని వివిధ నిబంధనలపై సభ్యులకు వివరించారు. ఈ బిల్లులోని నిబంధనలను పరిశీలించి 2026 శీతకాల సమావేశాల నాటికి పార్లమెంటుకు తన నివేదికను సమర్పించే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _ HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఉత్తరప్రదేశ్లో 10 స్థానాలు, ఉత్తరాఖండ్లో ఒక స్థానం సహా మొత్తం 11 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి, బీజేపీ నేత బీఎల్ వర్మ, సమాజ్వాద్ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్, బీఎస్పీ నాయకుడు రామ్జీ సహా మరో 6 నేతల పదవీకాలం నవంబర్ 25న ముగుస్తుంది. ఉత్తరాఖండ్కు చెందిన నరేష్ బన్సల్ పదవీకాలం కూడా నవంబర్ 25న ముగుస్తుంది. పశ్చిమ బెంగాల్లోని ఒక రాజ్యసభ స్థానం ఉప ఎన్నికకు కూడా కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. టీఎంసీ ఎంపీ రుక్మిణీ మాలిక్ రాజీనామా కారణంగా ఈ స్థానం ఖాళీ అయింది. ఈ రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా 16 పోలింగ్ జరగనుంది. భారత్ ప్రపంచ విమానయాన ప్రధాన కేంద్రంగా అభివృద్ది చెందుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో రూట్స్ ఆసియా 2027 ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలో 3వ అతిపెద్ద విమానయాన మార్కెట్గా అవతరించేందుకు భారత్ కృషి చేస్తోందన్నారు. ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య సుమారు 24 కోట్లు ఉండగా 2000

0: 1947 నాటికి 130 కోట్లకు చేర్చడమే లక్ష్యమని మంత్రి తెలిపారు. దేశంలో పనిచేస్తున్న విమానాశ్రయాల సంఖ్య 2014లో 74 ఉండగా ప్రస్తుతం 166కు పెరిగిందని మంత్రి ఉద్ఘాటించారు. వచ్చే ఏడాది మార్చి 16వ తేదీ నుంచి న్యూఢిల్లీలో జరిగే 23వ రూట్స్ ఆసియా 2027కు భారత్ ఆతిథ్యం ఇస్తుందని రామ్మోహన్ నాయుడు తెలిపారు.
1: We have expanded the airport network in the country, and the next step for us is to improve the connectivity. Today we have a lot of Indian diaspora which is staying outside, and we also have big trust in the Indian ecosystem today in terms of having trade with our country, manufacturing and supply chain ecosystems in our country. All that begins with better connectivity.
0: కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో బరాపుల్లా 3వ దశ కారిడార్ను ప్రారంభించారు. ఈ కారిడార్ జాతీయ రాజధానిలోని తూర్పు దక్షిణ ఢిల్లీ మధ్య అనుసంధానాన్ని మెరుగుపరుస్తుంది. అనంతరం 1900 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు అమిత్ షా ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖాగుప్తా, మంత్రులు ప్రవేశ్ సాహిబ్ సింగ్, ఆషిద్ సూద్ తదితరులు పాల్గొన్నారు. జపాన్లోని ఐచీ నగోయా వేదికగా జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 పోటీల్లో పలు విభాగాల్లో ఈరోజు భారత్ ఆధిపత్యం ప్రదర్శించి పలు పతకాలను సాధించింది. మహిళల 400 మీటర్ల రిలే రేసులో భారత జట్టు బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. భారత బృందం రేసును 3:29.69 పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచింది. పురుషుల 400 మీటర్ల రిలే విభాగంలో భారత జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. మహిళల ట్రాప్ షూటింగ్ వ్యక్తిగత విభాగంలో నీరుదండా బంగారు పతకం సాధించారు. అంతకుముందు ఆషిమా అహ్లావత్, మనీషా కీలతో కలిసి మహిళల ట్రాప్ టీం విభాగంలో కూడా భారత్కు రజత పతకాన్ని అందించడంలోనూ నీరుదండా కీలక పాత్ర పోషించారు. మరోవైపు అథ్లెటిక్స్లో గుల్వీర్ సింగ్ పురుషుల 5000 మీటర్ల ఫైనల్లో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. ప్రస్తుత ఆసియా గేమ్స్లో గుల్వీర్కు ఇది 3వ పతకం కావడం విశేషం. మహిళల హైజంప్లో పూజాసింగ్ కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. బాక్సింగ్ విభాగంలో పురుషుల 90 కేజీల విభాగంలో సెమీఫైనల్స్లో నరేందర్ బెర్వాల్ కాంస్య పతకం సాధించారు. ఇప్పటి వరకు భారత్ 6 స్వర్ణాలు, 21 రజతాలు, 25 కాంస్య పతకాలతో మొత్తం 52 పతకాలు సాధించి పతకాల పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతోంది. తాగునీరు పారిశుద్ధ్య శాఖ ఈరోజు బహుభాషా సుజల్ గ్రామ సంవాద్ 11వ సంచికను నిర్వహించింది. గ్రామీణ తాగునీటి వ్యవస్థల నిర్వహణ పర్యవేక్షణపై గ్రామ పంచాయతీ ప్రతినిధులు స్థానిక వర్గాలతో ప్రత్యక్షంగా సంభాషించేందుకు ఈ కార్యక్రమం ఒక వేదికను అందిస్తుందని జలశక్తి మంత్రిత్వ శాఖ తెలిపింది. జార్ఖండ్ సాంప్రదాయ జానపద వాయిద్యం మందర్కు జీఐ ట్యాగ్ లభించింది. చెన్నై కేంద్రంగా పనిచేసే భారత ప్రభుత్వ భౌగోళిక సూచికల రిజిస్ట్రీ జార్ఖండ్ మందర్కు ఈ జీఐ ట్యాగ్ను మంజూరు చేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా భారత నావికాదళం వ్యూహాత్మకంగా పనిచేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. రైతుల ఉత్పత్తులకు సరైన లాభదాయకమైన ధరలు అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఉత్తరప్రదేశ్లోని 10, ఉత్తరాఖండ్లోని 1 స్థానంతో సహా మొత్తం 11 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు నోటిఫికేషన్ జారీ చేసింది. జపాన్లో జరుగుతున్న ఆసియా గేమ్స్ 2026 పోటీల్లో పలు విభాగాల్లో ఈరోజు భారత్ పలు పతకాలను సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:15. ఆరోగ్య జీవనం శీర్షికన వరల్డ్ హార్ట్ డే సందర్భంగా డాక్టర్ పంకజ్ జరివాలా గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త శ్రీ డాక్టర్ సాంబశివరావు కడ్రాతి. ఈ కార్యక్రమం మొదటి భాగం.

శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం కార్యక్రమానికి స్వాగతం. మన శరీరంలో నిరంతరం పనిచేసే అవయవం గుండె. గుండె ఆరోగ్యం గురించి

0: గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలియజేయటానికి ఈరోజు మన స్టూడియోలో డాక్టర్ పంకజ్ జరివాలా గారున్నారు. ఈయన ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్గా సేవలు అందిస్తున్నారు. డాక్టర్ పంకజ్ జరివాలా గారు నమస్కారం అండి.
1: నమస్కారం సార్.
0: డాక్టర్ గారు, ఇప్పుడు ఏ నూనె వాడమంటారు?
1: నూనె వాడినా అవసరం లేదు. మనం ఉన్నా కొంచెం, అంటే సపోజ్ మనకి వాడినా కూడా మన ఫుడ్ ప్రక్రియ కూడా చేయాలంటే మనం భోజనం తయారు చేసినా కూడా బాగా తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి. డిపెండింగ్ అపాన్ యువర్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీ. సపోజ్ మీరు ఏదైనా రోజు ఏదైనా మ్యారథాన్ పరిగెత్తానికి వెళ్తున్నారంటే ఆ రోజు మీరు తినండి, ఎక్కువ తినొచ్చు. మీరు ఏం, మీరు సండే రోజు మీరు ఏం చేయట్లేదు పని కాబట్టి ఆ రోజు తిన్న అవసరం లేదు. సో మీరు యాక్టివిటీ ప్రకారం మీరు ఫుడ్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి.
0: ఇప్పుడు ఉదయం పూట ఈ టిఫిన్ కల్చర్ కూడా మనకి ఇక్కడ అలవాటు అయింది కదా డాక్టర్ గారు. దోశలు, గారెలు, ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన గారెలు ఇలాంటివి తింటుంటారు, వాటి వల్ల కూడా ప్రమాదం ఉంది?
1: అది అన్ని టెస్ట్ వల్ల సార్. అంటే మనకి తినడానికి మంచి భోజనం కావాలి, మన టెస్ట్ బర్డ్స్ అట్లా అలవాటు చేశారు కాబట్టి. సో ఫుడ్ మనము బ్రేక్ఫాస్ట్లో కానీ టిఫిన్లో కానీ తిన్నప్పుడు ట్రై టు యూజ్ మోర్ ఆఫ్ ఫ్రూట్స్. మనము బ్రేక్ఫాస్ట్లో ఫ్రూట్స్ తినట్లేదు. అన్ని రకాల బోండాలు కానీ వడాలు కానీ ఎట్లా డీప్ ఫ్రై చేసిన పదార్థాలు కానీ ఎట్లా మనం ఎక్కువ వాడిన వల్లనే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. దట్ ఈస్ హ్యూమన్ టెండెన్సీ, బికాజ్ మనకి మంచి ఫుడ్ కావాలా, టేస్ట్ మంచి కావాలా, దానివల్ల మనం తింటున్నాం. అది మన ఆరోగ్య గురించి మనం ఆలోచన లేదు కాబట్టి మనం అది తింటున్నాం. సో మీకు మంచి ఆరోగ్యం గురించి ఆలోచన ఉంటే మీరు ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అట్లా ఎగ్ వైట్ ఆ రకాలు మనం కొంచెం హెల్దీ ఫుడ్ కూడా మీరు బ్రేక్ఫాస్ట్లో కానీ టిఫిన్లో తీసుకోవచ్చు.
0: ఇప్పుడు చిన్నపిల్లలకి మీరు చెప్పినట్టు ఎగ్ వైట్ ఒక 4-5 ఎగ్ వైట్లు ఇవ్వచ్చు అంటే
1: రోజు ఎగ్ వైట్ అంత అవసరం లేదు. అంటే అది ఒక వన్ కైండ్ ఆఫ్ ప్రోటీన్, అందులో ఉన్న ఎల్లో పార్ట్ విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ కొలెస్ట్రాల్ అది బయట పక్కన తీసేసి ఓన్లీ వైట్ పార్ట్ మనం తీసుకుంటే రోజుకి ఒక ఎగ్ కానీ ఆల్టర్నేట్ డేస్ కూడా మీరు ఒక ఎగ్ వాడచ్చు. దట్ ఈస్ మోర్ దెన్ సఫిషియంట్ ఫర్ యువర్ బాడీ టు హ్యావ్ ప్రోటీన్స్. పప్పులు కూడా మీరు తీసుకోవచ్చు, పప్పులు కూడా అన్ని రకాల ప్రోటీన్స్ ఉంటాయి. సో దట్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ వెజిటేబుల్ ఫార్మ్ ఆఫ్ ప్రోటీన్స్ అన్నమాట. సో అది కూడా రకరకాల పప్పులు తయారు చేసుకొని దాని ద్వారా మీరు తీసుకుంటే మీకు ప్రోటీన్ రిక్వైర్మెంట్ మీకు సరిపోతుంది.
0: ఇప్పుడు మాంసాహారం కూడా ఎక్కువగా తింటూ ఉంటారు, రెడ్ మీట్ కూడా తింటూ ఉంటారు, ఆ వాటి విషయాలు తెలియజేయండి.
1: అది మనము నాన్ వెజిటేరియన్ తిన్నప్పుడు మనం నాన్ వెజిటేరియన్ లాగా మనం తినట్లేదు. మనం నాన్ వెజిటేరియన్ కూడా వెజిటేరియన్ లాగానే తింటాం. దానికి కర్రీస్లో వేసేసి అందులో నెయ్యి వేసేసి దానిలో ఆయిల్ వేసేసుకొని మనం తయారు చేస్తున్నాం. సో దానికి అడ్వాంటేజ్ కూడా పోతున్నాయి. సో వాట్ వీ కాల్ ఇట్ ఎస్ అ కంటామినేటెడ్ వెజిటేరియనిజం, అంటే మనం వెజిటేరియన్ లాగానే మనం నాన్ వెజ్ తింటున్నాం కాబట్టి దానికి అడ్వాంటేజ్ పోతున్నాయి. సో నాన్ వెజ్ కూడా మీకు అవసరం ఉన్నప్పుడే కూడా దానికి ఒక రకాల ప్రక్రియ, అంటే దానికి ఫుడ్ తయారు చేయడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి. అందులో బాయిలింగ్ కానీ గ్రిల్లింగ్ కానీ ఆ రకాల ప్రోసెసింగ్ మనం చేస్తే మైక్రోవేవ్ ఓవెన్ కానీ ఎయిర్ ఫ్రై కానీ ఆ రకాలు చేసుకొని ట్రై టు అవాయిడ్ ద ఆయిల్ కానీ అందులో పెట్టిన నెయ్యి కానీ అట్లా అవాయిడ్ చేసుకొని ఎక్కువసేపు దానికి కుకింగ్ చేయకుండా వెన్ యు ఆర్ టేకింగ్ నాన్ వెజ్ దాంతోపాటు ఎక్కువ ఫైబర్ ఉన్న పదార్థాలు కూడా మీరు దాంతోపాటు సేవన్ చేస్తే బ్యాలెన్స్ ఫుడ్ అయిపోతుంది.
0: డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు పిల్లలు ఎక్కువగా టీవీ చూడటం కానీ మొబైల్ చూడటం కానీ దీంతో వాళ్ళు కూడా ఫ్యాటీగా తయారవుతున్నారు, ఎక్సర్సైజ్ ఉండట్లేదు బాడీకి. సో వీళ్ళకి ఎటువంటి ప్రమాదం ఉంది గుండెకు సంబంధించిన విషయాలు?
1: వాళ్ళు చాలా చిన్న వయసులోనే గుండెలు వచ్చేస్తున్నాయి, వాళ్ళు బరువు పెరిగిపోతున్నాయి, మొబైల్ చూస్తూ చూస్తూ కూడా ఈ మధ్యలో ఫుడ్ తింటున్నారు. అండ్ ఈ అలవాటు వాళ్ళ తల్లిదండ్రి చేస్తున్నారు. చిన్న వయసులోనే వాళ్ళు ముందు తినట్లేదు కాబట్టి వాళ్ళ చేతిలో మొబైల్ ఇస్తారు, ఆ పిల్లలకి ఆ అలవాటు అయిపోతాయి. వాళ్ళు మొబైల్ పెట్టుకొని టీవీ పెట్టుకొని వాళ్ళు తింటున్నారు. సో దానివల్ల తెలియకుండా ఆహారం ఎక్కువ చేసేస్తారు అండ్ వాళ్ళకి ఒక రకాల ప్లేజర్ వచ్చేస్తాయి. సో దానివల్ల వాళ్ళు చూస్తున్నప్పుడు వాళ్ళు ఎంత లోపల పోతున్నాయి, ఎంత తింటున్నారు, ఆ క్వాంటిటీ వాళ్ళకి అర్థం కాదు. సో వాళ్ళు ఎక్కువ తినేస్తారు అన్నమాట. దానివల్ల బరువు పెరుగుతుంది. ఆ బరువు పెరిగినాక 20-25-30 సంవత్సరం తర్వాత వాళ్ళకి గుండె వ్యాధులు చాలా అర్లీ స్టేజ్లో వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తున్నాయి.
0: డాక్టర్ గారు, మన జీవితాలే హరీబరీగా మారిపోయాయి, దాంతోపాటు ఈ మొబైల్ టెక్నాలజీ పెరగటం వల్ల మన బ్రెయిన్ కూడా మల్టిపుల్ యాక్సెస్లో పనిచేయాల్సి వస్తుంది, దీని ద్వారా స్ట్రెస్ పెరుగుతుంది. ఈ స్ట్రెస్ పెరగటం ద్వారా గుండెపై ఇదేమైనా పడుతుందా?
1: చాలా పడుతుంది. అది ముఖ్యం మీరు చెప్పిన ఈరోజు ఉన్న గుండె జబ్బు గుండె వ్యాధులు ఎందుకు వస్తున్నాయి, మీరు అదే మాట మీరు చెప్పేశారు. సో దానికి ముఖ్య కారణం ఇదే. సో స్ట్రెస్ఫుల్ లైఫ్, హరీబరీ లైఫ్ అండ్ వాడిన ఫుడ్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ ఇవన్నీ దానివల్ల స్ట్రెస్ వల్ల మెయిన్ ముఖ్యం కారణం అంటే స్ట్రెస్. ప్రతి పేషెంట్ మా దగ్గర వచ్చినప్పుడు ఒకటే మాట చెప్తారు, సార్ మాకు స్ట్రెస్ బాగా ఎక్కువ ఉంది.

0: సో ఆ స్ట్రెస్ అయినా ఇట్ ఈస్ బేసికలీ క్రియేటెడ్ ఆర్టిఫిషియల్ గా, అంటే మనం కృత్రిం తయారు చేసిన ఒక రకాలు ఎన్వైరన్మెంట్ అన్నమాట. ఆయన పక్కన ఒక రకాల స్పియర్ లాగా తయారు చేసుకున్న ఒక రకాల అది ఎన్వైరన్మెంట్ అన్నమాట. దాని నుంచి ఎలా మనం బయట రాగలుగుతాము అది చాలా ముఖ్యం అది. సో దానికి వాళ్ళు వర్క్ చేసిన ప్లేస్ లో వాళ్ళ సీనియర్స్ గాని వాళ్ళ కలీగ్ గాని వాళ్ళతో కొంచెం డిస్కషన్ చేసుకుని ఆ స్ట్రెస్ కి ఎలా తగ్గించుకోవాలా దాని మీద కొంచెం డిస్కషన్స్ పెట్టుకుని, పియర్ గ్రూప్స్ అంటారు దానికి మీద డిస్కషన్ పెట్టుకుని ఆ స్ట్రెస్ తగ్గించుకొని కొంచెం ఎంజాయబుల్, అంటే నేను గుండె డాక్టర్ ఉన్నాను, నాకు రోజు గుండె సంబంధించిన వ్యాధులు వస్తాయి, సీరియస్ పేషెంట్స్ వస్తాయి, ఆ పేషెంట్కి నేను ట్రీట్మెంట్ చేయాలంటే నాకెంత స్ట్రెస్ రావాలి. మీరు ఒక రకాలు మీరు మీ ఆఫీస్లో కానీ మీ రకాలు ఏదైనా పియర్ గ్రూప్ తయారు చేసుకుని మీ బాసెస్ కానీ అందులో ఇన్వాల్వ్మెంట్ చేసుకుని మీరు తయారు చేసిన కృత్రిం ఎన్వైరన్మెంట్కి కొంచెం తగ్గించుకొని దాని నుంచి ఎలా బయటకు పడాలా దాని మీద మీరు ఆలోచించుకోవడం చాలా ఇంపార్టెంట్.
1: డాక్టర్ గారు, గుండె ఆరోగ్యం కోసం యోగా ఏ విధంగా సహాయపడుతుంది?
0: యోగా చాలా చాలా సహకారం ఇస్తుంది. యోగా వల్ల మీ బాడీ అవయవాలు కూడా మీకు నొప్పి కానీ ఇట్లా ఉంటే తగ్గడానికి హెల్ప్ అవుతాయి. బట్ ఇట్ యాక్ట్స్ యాజ్ యాంటీ స్ట్రెస్, స్ట్రెస్ బస్టర్ అని దానికి వాడచ్చు. సో మీ లెవెల్ ఒక రకాల కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి అన్నమాట బికాస్ ఆఫ్ ద యోగా. అండ్ మొత్తం మీరు చేసిన వర్క్ కానీ మీరు చేసిన పని కానీ దాని మీద మీ కంట్రోల్ కానీ కొంచెం పెరుగుతాయి. సో యోగా హెల్ప్స్ ఇన్ మల్టిపుల్ వే, అండ్ దాని గురించి నేను చెప్పిన అవసరం లేదు బికాస్ యోగా గురించి మనం పాత కాలం నుంచి నౌ అయితే ఇప్పుడైతే దాని మీద కొంచెం ఎక్కువ స్ట్రెస్ మనం పెడుతున్నారు. అండ్ వరల్డ్లో ఇట్ ఈస్ ప్రూవన్ నౌ దాట్ యోగా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ ఇట్ షుడ్ బి ప్రాక్టీస్ బై ఎవ్రీ వన్.
1: డాక్టర్ పంకజ్ జరువాలా గారు, మహిళల్లో గుండె జబ్బు లక్షణాలు ఎలా ఉంటాయి? వారికి ఛాతీ నొప్పి లేకుండానే గుండెపోటు వస్తున్నాయి అని వింటున్నాం, ఇది నిజమేనా?
0: ఎట్లా ఏం లేదు సార్, ఛాతీ నొప్పి లేకుండా రావడానికి ముఖ్య కారణం అంటే డయాబెటీస్ అన్నమాట. ఎవరికైనా షుగర్ ఉంటే వాళ్ళకి సైలెంట్ హార్ట్ అటాక్ వచ్చే కారణం ఎక్కువ ఉంటాయి. లేడీస్కి సింప్టమ్స్ కొంచెము అటిపికల్ సింప్టమ్స్ ఉంటాయి, అంటే వాళ్ళకి ఛాతీలో నొప్పి లేకుండా మెడ నరాల నొప్పిలు ఉండొచ్చు, వాళ్ళకి చేతిలో నొప్పి రావచ్చు, వాళ్ళకి కడుపులో నొప్పి రావచ్చు. సో అటిపికల్ సింప్టమ్స్ వాట్ మీకు అంటే కామన్ సింప్టమ్స్ లేకుండా వేరే రకాల సింప్టమ్స్ రావచ్చు. సో దానికి డాక్టర్ కొంచెం అర్థం తీసుకొని, అండ్ యూజువలీ ఎట్లా ఉంటాయంటే లేడీస్కి ఒక మెనోపాజ్ వరకు గుండె జబ్బు రాదు బికాస్ దేర్ హార్మోన్స్ ప్రొటెక్ట్ దెమ్. బట్ ఎట్లా అయినా ఉన్నా కూడా వాళ్ళకి గుండె జబ్బులు గుండె వ్యాధులు రావచ్చు. వాళ్ళ ఇంట్లో ఎవరికైనా అనువాంశిక జబ్బు ఉన్నా, లేడీస్కి మహిళలకి ఏదైనా షుగర్ జబ్బు ఉన్నా, మహిళలకి మధ్యలో కొంచెం స్మోకింగ్ ధూమ్రపానం కూడా కొంచెం పెరుగుతున్నాయి అన్నమాట. సో ఈ రకాల రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి గుండె జబ్బు గుండె వ్యాధులు రావచ్చు. సో వాళ్ళకి వచ్చిన సింప్టమ్స్ టిపికల్ సింప్టమ్స్ ఉండదు, అటిపికల్ సింప్టమ్స్ ఉంటాయి. సింప్టమ్స్ చూసుకొని దానికి డాక్టర్ తొందరగా అర్లీ స్టేజ్ అంటే నిగ్లెక్ట్ అవ్వచ్చు, అంటే నాకు ఈ ఉన్న గుండె నొప్పి లేదు, ఇది కండరం నొప్పి ఉంది, నరాల నొప్పి ఉంది అని అట్లా అనుకొని వాళ్ళ ఇంట్లోనే కూర్చుంటారు. సో దానివల్ల కొంచెం జబ్బు పెరిగి వాళ్ళు కొంచెం లేట్గా వస్తారు హాస్పిటల్కి. సో దానివల్ల వాళ్ళకి కొంచెం నష్టం అవుతాయి.
1: ఇప్పుడు ఈ మహిళల్లో గుండెపోటు రాకుండా ఎటువంటి నివారణ చర్యలు చేపట్టాలి? వాళ్ళ జీవన శైలిలో ఎటువంటి మార్పులు చేసుకోవాలి?
0: మోస్ట్ ఆఫ్ ద టైం లేడీస్కి ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద మహిళలు మనం చూస్తే వాళ్ళు ఎక్సర్సైజ్ కానీ ఆహారం కానీ దాని గురించి చాలా నిగ్లెక్ట్ చేస్తారు. అండ్ ప్రెగ్నెన్సీ సమయంలో కూడా లేడీస్కి బాగా ఫ్యాటీ ఫుడ్ కానీ ఎక్కువ కార్బోహైడ్రేట్ ఉన్న పదార్థాలు, శర్కర ఎక్కువ ఉన్న పదార్థాలు ఎక్కువ ఇస్తారు బికాస్ దట్ ఈస్ న్యాచురల్ ఫర్ బేబీ, ఫర్ బ్రెస్ట్ ఫీడింగ్ కానీ దాని గురించి మనం ఇస్తాం. బట్ దాని తర్వాత ఎక్సర్సైజ్ చేయకుండా వాళ్ళ బరువు పెరిగిపోతాయి. మనం చూస్తే మహిళలు కొంచెం బరువు పెరిగిపోతాయి, అంటే వాళ్ళు ఒకటే మాట చెప్తారు, మన ప్రెగ్నెన్సీ తర్వాత నా బరువు పెరిగింది, దాని తర్వాత తగ్గలేదు. దానికి ముఖ్య కారణం వాళ్లే. వాళ్ళు పిల్లలకి పెద్ద పెరగడానికి స్కూల్లో పంపడానికి వాళ్ళ ఫ్యామిలీ లైఫ్లో బిజీ అయిపోయిన వాళ్ళ సొంత ఆరోగ్యాన్ని గురించి నిగ్లెక్ట్ కొంచెం ఎక్కువ అయిపోతాయి. అండ్ ఇండియాలో ఎట్లా ఉందంటే మహిళలు కొంచెం జిమ్లో పోయి ఎక్సర్సైజ్ చేయడం కానీ స్విమ్మింగ్ చేయడం కానీ ఆ రకాలు మన దగ్గర ఆ కల్చర్ లేదు. సైక్లింగ్ చేయడం కానీ మీరు ఏదైనా మహిళలు ఎట్లా సైక్లింగ్ చేసుకొని మనం అంత చూడరు, మన దగ్గర ఆ రకాలు లేదు. సో దానివల్ల కొంచెం జబ్బులు వ్యాధులు తర్వాత పెరగడం చాలా కామన్గా ఉంది. సో వాళ్ళు కూడా కొంచెం యాక్టివ్ అయిపోయి కొంచెం ఎక్సర్సైజ్ ఆహారాల గురించి కొంచెం ఆలోచిస్తే వాళ్ళు కూడా వ్యాధులు కొంచెం తగ్గుతాయి.
1: డాక్టర్ గారు, మీరు చెప్పింది అయితే నిజం. వాళ్ళు వాళ్ళ ఇంటి పనులు చేసుకుంటూ మేము చాలా పని చేసాం, మాకు నడక అక్కర్లేదు, వ్యాయామం అక్కర్లేదు అని

0: అదే
1: భావన వారిలో ఉంది. అయితే వాళ్ళకి ఎటువంటి సిమ్టమ్ ఉంటే హాస్పిటల్కి వచ్చి వాళ్ళు టెస్టులు చేయించుకోవాలి, ఏ ఏ టెస్టులు
0: సేమ్
1: చేయించుకోవాలి?
0: వాళ్ళకి సేమ్ స్టేజ్, అంటే దానికి మహిళలు ఉన్నా మనుషులు ఉన్నా దానికి డిఫరెన్స్ ఏమి ఉండదు, అందరికి ఒకే రకాలే సిమ్టమ్స్ వస్తాయి. అందరికి ఛాతీ నొప్పి రావడము, ఆయాసం రావడము, చేయి లాగడము, మెడ నరాల నొప్పిలు రావడము, కడుపు దగ్గర నొప్పి రావచ్చు. సో సిమ్టమ్స్ అందరికి సేమ్ ఉంటాయి, బికాజ్ ఆల్ ఆఫ్ యూ ఆర్ ఏ హ్యూమన్ బీయింగ్ కాబట్టి వాళ్ళకి ఆ సిమ్టమ్స్ ఉన్నప్పుడు డాక్టర్స్ దగ్గర వెళ్ళి దానికి ట్రీట్మెంట్ చేసుకోవడం చాలా ముఖ్యంగా.
1: మహిళల్లో హార్ట్ అటాక్ తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ చేసిన తర్వాత వాళ్ళు రికవర్ అయిన పర్సంటేజ్ ఎంతవరకు ఉంది?
0: అందరు మంచిగానే రికవర్ అవుతారు, ఓన్లీ వాళ్ళు లేట్ స్టేజ్లో వస్తే అప్పుడు కొంచెం మనం ట్రీట్మెంట్ చేయడం కొద్దిగా కష్టమైపోతాయి. బట్ వాళ్ళు తొందరగా స్టేజ్లో వస్తే వాళ్ళ బాడీ కొంచెం తొందరగానే రెస్పాండ్ అవుతాయి, కారణం లేడీస్కి ఆ ఒక రకాల అడ్వాంటేజ్ ఉంటాయి. సో యాజ్ కంపేర్డ్ టు మేల్స్, ఫీమేల్స్ హ్యాస్ దట్ అడ్వాంటేజ్ దట్ దేర్ రికవరీ టైమ్ ఈజ్ ఫాస్టర్. వాళ్ళకి కొంచెము అట్లా విపరీతం సమయంలో ఎట్లయిన పరిస్థితిలో పని చేయడానికి వాళ్ళకి అలవాటు ఉంది, అంటే బాడీ నేచర్ హ్యాస్ క్రియేటెడ్ లైక్ దాట్. సో వాళ్ళు తొందరగా వెళ్ళి తొందరగా ట్రీట్మెంట్ చేస్తే రికవరీ చాలా తొందరగా అవుతుంది.
1: సో వారు వారి యొక్క కుటుంబ సభ్యులకి మాకు కొంచెం పెయిన్ అనగానే, కొంచెం హార్ట్ లో కొంచెం తేడా ఉంది అనగానే హాస్పిటల్కి వస్తే రికవరీ శాతం
0: ఈ మధ్యలో వస్తున్నారు. ఈ మధ్యలో మనం చూస్తున్నాము లేడీస్ కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా డాక్టర్ దగ్గర తొందరగా రావడం జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ ఆల్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ పీపుల్ లైక్ యూ. మనము ఆకాశవాణి, ప్రసార భారతి ద్వారా, దూరదర్శన్ ద్వారా జనాలకి ఈ వరల్డ్ హార్ట్ డేలో మనం అంత మంచిగా వాళ్ళకి మనకి మెసేజ్ ఇస్తున్నాం కాబట్టి వాళ్ళ మీద ఇప్పుడు జాగ్రత్తలు కొంచెం పెరిగి వాళ్ళు ఇప్పుడు కొంచెం తొందరగానే వాళ్ళు వస్తున్నారు.
1: ఎందుకంటే మహిళలు తెలుసుకుంటే వాళ్ళ పిల్లల్ని కానీ పెద్దవారిని కానీ కుటుంబాన్ని అంతా హెచ్చరించి జాగ్రత్త పడండి అని చెబుతారు. వాళ్ళ ఆహారం తయారు చేసేది వారే కాబట్టి హార్ట్కు సంబంధించిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించగలుగుతారు. వారి కోసం, మహిళల కోసం ఎటువంటి ఆహారం తీసుకుంటే వారికి మంచిది?
0: అందరికీ ఒకే రకాల ఆహారం, అందరూ మనం తయారు చేసిన పదార్థాలు ఎక్కువసేపు వంట చేయకుండా దాని మీద ఉప్పు అండ్ కొంచెం ఆయిల్ కానీ నెయ్యిలు కానీ కొంచెం తక్కువ పెట్టుకొని ఎక్కువ ఫైబర్ ఉన్న పదార్థాలు, ఎక్కువ సలాడ్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఎట్లా మనం ఫుడ్లో పెంచుకొని ఆ రకాల ఆహారం తయారు చేస్తే అందులో వెజిటేబుల్స్, ఫ్రూట్స్ కూడా కొంచెం ఎక్కువ ఉండాలి. సో ఈ రకాల పదార్థాలు మనం తయారు చేసుకుని అందరు ఫ్యామిలీకి ఇస్తే ఐ థింక్ అందరికీ ఈ రకాల వ్యాధులు తగ్గుతాయి.
1: వారు కూడా నడక కంపల్సరీ చేసుకొని
0: అందరు
1: జిమ్లకు వెళ్ళటం కానీ రోజు కనీసం ఒక అరగంట అన్నా వారి జీవితంలో వాకింగ్ అనేది ఒక భాగంగా పెట్టుకుంటే వారి ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈరోజు వరల్డ్ హార్ట్ డే సందర్భంగా మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు డాక్టర్ పంకజ్ జర్వాలా గారు నమస్కారం అండి.
0: నమస్కారం.

మీరింతవరకు ఆరోగ్య జీవనం శీర్షికన వరల్డ్ హార్ట్ డే సందర్భంగా డాక్టర్ పంకజ్ జరివాలా గారితో డాక్టర్ సాంబశివారెడ్డి క్షమించాలి డాక్టర్ సాంబశివరావు కడ్రాతి గారు జరిపిన సంభాషణ మొదటి భాగం విన్నారు.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గోపి, గోపికా గోదావరి సినిమాల నుండి చక్రి కౌశల్య పాడిన వండర్ఫుల్ పాట విన్నారు. నువ్వెక్కడుంటే నేనెక్కడుంటే, రైట్? పాటతో ప్రయాణం కార్యక్రమంలో ఉన్నాం మనం ఆకాశవాణి వివిధ భారతిలో. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. ఇప్పుడు మీకోసం లీడర్ సినిమాల నుండి శ్వేత పండిత్ పాడినటువంటి రాజశేఖర పాట వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్డ్.
2: గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 మన మాదాపూర్ శిల్పారామంలో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సౌజన్యంతో గుజరాత్ రాష్ట్రంలో తయారైన హస్తకళ వస్తువులు, చేనేత, ఖాదీ వస్త్రాల ప్రదర్శన, అమ్మకాలు మన గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026లో. అలాగే సందర్శకులు వీక్షించేందుకు కచ్చి గోడి తొలుబొమ్మల నాటకంతో పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన మాదాపూర్ శిల్పారామంలో. అందరూ ఆహ్వానితులే.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి.
1: పాటతో ప్రయాణంలో మనం నెక్స్ట్ వినబోయేటువంటి పాట రైడ్ సినిమాలో నుండి వేణు సాయి శివాని పాడినటువంటి దంచవే మేనత్త కూతుర. ఇది యాక్చువల్గా ఒక ఓల్డ్

సాంగ్ మంగమ్మ గారి మనవడు సినిమాలోనిది. ఈ మూవీ కోసం స్పెషల్గా రీమిక్స్ చేసినటువంటి సాంగ్ అన్నమాట. అప్పట్లో ఆ పాట రాసింది సి నారాయణ రెడ్డి గారు, అండ్ ద సేమ్ పాటని కొంచెం చేంజెస్ చేసిన వారు గురుచరణ్, అండ్ ఈ పాటని కంపోజ్ చేసింది హేమచంద్ర గారు. విందాం మరి, స్టే ట్యూన్డ్.

అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1-33-313 లేదా 9-8-99-8-5102కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు

0: బావా సినిమాలో నుంచి వండర్ఫుల్ పాట విన్నాం కదా, చక్రియన్ గీతా మాదిరి పాడినటువంటి సాంగ్ ఇది. అండ్ వండర్ఫుల్ ఫోక్ టైప్ సాంగ్ అనమాట. రైట్, మరి నెక్స్ట్ మీకోసం నేను వినిపించబోయేటువంటి మరో పాట బృందావనం సినిమాలో నుండి సావిత్రి, వసంత, మురళీధర్ వీళ్ళందరూ కలిసి పాడినటువంటి పాట, ఇంక్లూడింగ్ సుఖవేందర్ సింగ్ కూడా. చిన్నదో వైపు పెద్దదో వైపు. స్టే ట్యూన్డ్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ వారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఓటర్ల నమోదు ప్రారంభమవడంతో బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు అధ్యక్షతన హైదరాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో కీలక సన్నాహక సమావేశం జరిగింది. అర్హులైన పట్టభద్రులందరినీ ఓటర్లుగా నమోదు చేసి గెలుపే లక్ష్యంగా దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కింద తప్పులున్న వారికి, మ్యాపింగ్ కానివారికి ఇచ్చిన నోటీసుల పరిష్కారంపై రాష్ట ఎన్నికల కమిషనర్ సవరించిన ప్రెస్ నోట్ విడుదల చేశారు. మొత్తం 92,88,181 నోటీసులకు గాను 88,52,173 నోటీసులు పంపిణీ చేశారు. 61,87,444 విచారణలు పూర్తవగా తుది జాబితాలో ప్రచురణకు 48,88,76 మంది అర్హత సాధించారు. ఖరీఫ్లో పప్పుధాన్యాల సాగులో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో నిలిచింది. రబీ సదస్సులో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో సమావేశమైన మంత్రి

కొమ్మల, పామాయిల్ దిగుమతి సుంకం పెంపు, కరువు ప్రాంతాలకు సాయం, అదనపు కేవీకేల మంజూరుతో పాటు కొడంగల్ అగ్రిపార్క్కు సహకారం కోరారు. జర్మనీ పర్యటనలో ఉన్న తెలంగాణ అసెంబ్లీ ప్రతినిధి బృందం ఫ్రాంక్ఫర్ట్లోని భారత కాన్సులేట్ జనరల్ కార్యాలయంలో పెట్టుబడుల అవకాశాలు, తెలుగు ప్రవాసుల అనుసంధానంపై చర్చలు జరిపింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిలను అధికారులు ఘనంగా సత్కరించారు. ధరణి పేరుతో తమ భూములను ఎర్రవెల్లిలో కలిపారని, సర్వే చేసి న్యాయం చేయాలని శివారు వెంకటాపూర్ గ్రామస్తులు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి విన్నవించారు. రికార్డులు, క్షేత్రస్థాయి సర్వేల ద్వారా వాస్తవాలను తేల్చి పరిష్కరిస్తామని మంత్రి సమగ్ర విచారణకు హామీ ఇచ్చారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలోని నవజాత శిశువుల విభాగంలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రతినిధులు, తెలంగాణ కమిషన్ చైర్పర్సన్ సీతా దయాకర్ రెడ్డి ఇతర సభ్యులతో సమావేశమై క్షేత్రస్థాయి పరిశీలనలు, బాధిత కుటుంబాల వివరాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఢిల్లీలో రబీ అభియాన్ సదస్సుకు మంత్రి తుమ్మల హాజరయ్యారు. సదస్సులో రాష్ట రైతుల అవసరాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. శాటిలైట్ ఆధారిత సాయిల్ హెల్త్ టెక్నాలజీ అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HYDని ఫాలో అవ్వండి. ANews హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

కొంచెం మస్తి బౌలడంత మజా, మస్తి మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. స్టూడియో క్లాక్ లో టైం 8:05 కలహాల ప్రయాణం చేస్తోంది. మస్తి మజా కార్యక్రమాన్ని వింటున్నారు మీ ఆర్జే కీర్తితో. జనరల్ గా వైరల్ అయ్యే ప్రతి న్యూస్ ని తెలుసుకోవాలని మనకు భలే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఇట్స్ ఎ క్రేజీ ఫీలింగ్. మనుషులు అన్న తర్వాత ఎప్పుడు ఒకే విధంగా ఉండడం, ఒకే రొటీన్ ని మెయింటైన్ చేయడం, ఒకేలాగా లైఫ్ ని లీడ్ చేయడం ఎవరికైనా బోర్ కొడుతుంది కదా. సో అందుకే మస్తి మజాలో ఇలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ని మాట్లాడుకుంటూ మనం చిల్ అవుతూ ఉంటాం అన్నమాట. బాగా చెప్పానా? రైట్. మరి ఇవాళ మస్తి మజాలో నేను చెప్పే ఇంట్రెస్టింగ్ విషయం వింటే మీరు కూడా నిజమే కరెక్టే చెప్పావు అని అంటారు. గేటెడ్ కమ్యూనిటీస్, ఈ రకమైనటువంటి ఒక లివింగ్ అనేది ఒక 5, 6, or 8+ ఇంకెక్కువే అయ్యిందొచ్చు, అవుతోంది, కంటిన్యూ కూడా అవుతుంది. చాలామంది దీన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు? పీస్ఫుల్గా ఉండాలి, ఏ జంజట్ ఉండొద్దు, దేంట్లోకి ఎంటర్ అవ్వద్దు, మన సపరేట్ లైఫ్ ఉండాలి, ఏది కావాలన్నా అక్కడే ఉంటుంది, అండ్ అందరూ తెలిసిన లొకాలిటీ ఉంటుంది. ఇలా బోల్డ్ అని కారణాలు అంటే ఊరికి దూరంగా హ్యాపీగా ఏ ప్రెషర్ లేకుండా ట్రెజర్ని ఎంజాయ్ చేయాలి అనుకునే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అయితే గేటెడ్ కమ్యూనిటీలో కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. అవును, అయ్యింది. సో ఇది ఇప్పుడు నిజంగానే వైరల్ అయింది సోషల్ మీడియాలో. ఇంట్రెస్టింగ్గా ఉంది, కాస్త కన్ఫ్యూజింగ్గా కూడా ఉంది. మెయిన్ రోడ్స్ అంటే సిగ్నల్స్ ఫాలో అవ్వకో, ట్రాఫిక్ రూల్స్ తప్పో, ఏదో ఒక కారణంతో ట్రాఫిక్ జామ్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే, కొత్త విషయం ఏం కాదు. ఇంకేమైనా చెప్పుకీర్తి అంటారేమో. అందుకే గేటెడ్ కమ్యూనిటీలో కూడా అంటే అక్కడ పార్క్ చేసే ఏరియాలో కాదు, వచ్చిపోయే వే ఏదైతే ఉంటుందో అక్కడ ట్రాఫిక్ జామ్ దాదాపు 30 నిమిషాల వరకు చాలా స్ట్రిక్ట్ ట్రాఫిక్ జామ్ అయిందనమాట. వచ్చే వెహికల్స్కి పోయే వే లేక వెళ్ళే వెహికల్స్ కూడా అలాగే ఆగిపోయాయి. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్, బట్ స్టిల్. సో ఏమాత్రం ఓపిక లేకుండా మనం లైఫ్ని ఎలా అయితే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నామో, వెహికల్స్ కూడా ఆ రకంగానే వెయిట్ చేయడం ఇష్టం లేక వెనక ముందు అయ్యి ఒక 1/2 hour డిస్టర్బెన్స్ క్రియేట్ అయిందంట. సోషల్ మీడియాలో ఈ న్యూస్ ప్రస్తుతం అయితే నిజంగా చాలా హల్చల్ అవుతుంది. అంతేకాదు కొంతమంది ఈ వీడియోని చూసి, అంటే ఏదైతే ట్రాఫిక్ జామ్ అయిందో దీన్ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు, అలాగే కదా మనకు తెలిసింది. సో వాళ్ళు కొన్ని కమెంట్స్ క్రేజీగా కూడా షేర్ చేశారు. ఏమని అంటే, మెయిన్ రోడ్ ఎలా ఉందో గేటెడ్ కమ్యూనిటీస్ కూడా అలాగే అవుతున్నాయన్నమాట, ఇంట్రెస్టింగ్ అంటూ కొందరు. కాదేది ట్రాఫిక్కి అనర్హం, అది గేటెడ్ కమ్యూనిటీ అయినా లేదా మెయిన్ రోడ్స్ అయినా అంటూ మరికొందరు. ఇంకొందరు అయితే రోజు రోజుకి 2 wheelers తగ్గిపోయి 4 wheelers పెరుగుతూ ఉండడం వల్ల వచ్చిన ఇబ్బంది కూడా అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇందుకే దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆలోచిస్తూ ఉండండి. ఓ పాట తర్వాత బ్యాక్ టు యూ అంటూ మరిన్ని కబుర్లు చెప్పేస్తాను.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కొంచెం మస్తీ బౌలడంత మజా, మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. మస్తీ మజా కార్యక్రమంలో ఉన్నాం మనం.

ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ, స్టోరీ కాదు ఒక రకంగా ఇది నిజం, వింటే అందరికీ నచ్చుతుంది, ఆల్మోస్ట్ మీరు వినుంటారు కూడా. వినాయకుడి నిమజ్జనం తర్వాత ఆ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ముక్కలు ఏవైతే ఉంటాయో అవి చాలామందికి బాధను తీసుకొస్తాయి. ఇష్టంగా మనం పండుగ చేసుకుంటాం, ఆ తర్వాత నిమజ్జనం చేసేస్తాం, దట్స్ ఫైన్, అంతా బాగుంది. కానీ వాటితో ఇంకేం ఏమైనా చేస్తే బాగుండు, అలా వేస్ట్ చేయకపోతే బాగుండు అని ప్రతి ఒక్కళ్ళు అనుకున్న వాళ్ళమే కదా. సో లాస్ట్ 2 ఇయర్స్ నుండి ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఏమంటారు విగ్రహాలు ఏవైతే నిమజ్జనం చేసిన తర్వాత ముక్కలుగా విరిగిపోయి ఉంటాయో వాటితో ఇద్దరు వ్యక్తులు కలిసి ముంబైలో ఒక బ్యూటీని క్రియేట్ చేశారు. నిజంగా మిరాకిలే చేశారని చెప్పొచ్చు. ఒకళ్ళకి కాదు, ఇద్దరికి కాదు, దాదాపు 760 మంది స్టూడెంట్స్కి స్టడీ టేబుల్స్ తయారు చేసి ఇచ్చారట ఆ విరిగిపోయిన ఏమంటారు వినాయకుడిని నిమజ్జనం చేసినటువంటి ఆ పీసెస్తోని. ఇందుకీ వాళ్ళిద్దరి పేరేంటో కూడా నేను చెప్తాను. ఒకరు మల్హోత్రా కలంబే, ఇంకొకరు డాక్టర్ బెనిష్ దేశాయ్. వీళ్ళిద్దరూ కొన్ని ఏళ్లుగా మనం ఎలా చూస్తున్నామో అలాగే చూస్తున్నారు, కానీ మనలాగా లైట్ తీసుకొని వదిలేదు, ఏదోటి చెయ్యాలి. డెఫినెట్లీ ఇది ఎవరికైనా ఉపయోగపడాలని బాగా ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం, ది బెస్ట్ డెసిషన్గా బయటకు వచ్చింది. సోషల్ మీడియా అంతా తెగ ప్రశంసలు కురిపిస్తుంది వాళ్ళపైన, చేసిన పని అంత బ్యూటిఫుల్ కదా మరి. సో అలా వేస్ట్ చేయడం నచ్చక వాటిని ఇంకా బెటర్గా అంటే చక్కగా చదువు చేసి ఏ రకంగా ఆ మెటీరియల్కి అంటే స్టడీ టేబుల్కి కావాల్సినటువంటి మెటీరియల్ ఏ విధంగా తయారు చేయాలో అలా తయారు చేసి మరీ స్టూడెంట్స్కి ఫ్రీగా ఇచ్చారంట. ఇది గత 2 ఏళ్లుగా చేస్తూ ఉన్నారు, అయితే ఈ ఇయర్ అందరికీ తెలిసింది. అలా యూజ్ చేసిన విధానం కూడా చాలామందిని ఇన్స్పైర్ చేస్తుంది. ఎందుకంటే మనం మామూలుగా చదువుల కోసం, మంచి జ్ఞానం కోసం, తెలివి కోసం వినాయకుడికి పూజ చేస్తాం, అలాగా ఆ పండగ తర్వాత మిగిలిపోయిన దాంతో ఈ రకంగా టేబుల్స్ తయారు చేయడం, స్టూడెంట్స్కి ఇవ్వడం, తెలిసిన వాళ్ళకి, విన్న వాళ్ళకి, మనలాంటి వాళ్ళకి చాలా నచ్చుతుందన్నమాట. సూపర్ సూపర్ అంటూ పొగుడుతూ కాంప్లిమెంట్స్ ఇవ్వడమే మనం అంతా అయిపోయింది. లెట్ మీ టాక్ మోర్. మరొక అద్భుతమైన పాట తర్వాత వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. మీకోసం మిరపకాయ సినిమాలో నుంచి ఒక వండర్ఫుల్ పాట వినిపిద్దామని అనుకున్నాను, కానీ కాస్త చేంజ్. రామ రామ కృష్ణ కృష్ణ సినిమాలో నుంచి సాంగ్ వెయిటింగ్, స్టే ట్యూన్డ్, వింటూనే ఉండండి మస్తీ మజా.

కొంచెం మస్తి బౌలడంత మజా, మస్తి మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు. ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ గురించి చెప్పాలి. ఇది కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ అని అనను, బట్ ఎస్ ఎక్కువ మంది దీని గురించి మాట్లాడుకుంటున్నారనమాట. ఎందుకు మాట్లాడుతున్నారో కూడా స్టోరీ చెప్తా. సోషల్ మీడియాలో విన్న ఏ స్టోరీస్ అయినా మనకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే మనం మాట్లాడుకోవడమో పక్క వాళ్ళకి షేర్ చేయడమో వెరీ కామన్ థింగ్ హ్యాపెన్స్. అయితే ఇది ఒక ఇంట్రెస్టింగ్ డీప్ రూటెడ్ బ్రేకప్ లవ్ స్టోరీ అన్నమాట. చెప్తా, డీటెయిల్డ్గా చెప్తాను. రివెంజ్ని ప్లాన్ చేయాలి అనుకుని పాపం ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో, ఎక్స్ బాయ్ ఫ్రెండ్ పైన చేసినటువంటి రివెంజ్. అఫ్కోర్స్ అది ఏ రకంగా వర్కౌట్ అయ్యింది లెట్ మీ టెల్ యూ. తను బ్రేకప్ చెప్పేసిన తర్వాత ఎవరు ఎవరి ప్లేసెస్కి వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ ఆ బ్రేకప్ తనని చాలా బాధ పెట్టింది ఆ అమ్మాయికి. అందుకే తను ఏం చేసిందంటే 1000 కిలోల ఉల్లిపాయలు కొని ఈ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఎవరైతే ఉంటారో తన ఇంటికి పంపించేసింది. లైక్, 3 డేస్ నుండి నేను కంటిన్యూస్గా ఏడుస్తూ ఉన్నాను, ఇప్పుడు ఇది నీ టర్న్, నువ్వు ఏడవాలి కాబట్టి అనేసి వాటిని పంపించడం జరిగిందట. సో ఒక అమ్మాయి అబ్బాయి పైన పెంచుకున్నటువంటి ఇష్టాన్ని బ్రేకప్ అవ్వడంతో తను తట్టుకోలేక వాట్ టు డూ, వాట్ నెక్స్ట్ డూ అనే ఆలోచన నుండి వచ్చినటువంటి ఒక రిజల్ట్ అది. అలా ఈ నువ్వు ఏడవాలి నేను 3 డేస్ నుండి ఇలాగే ఏడుస్తూ ఉన్నాను అనేటువంటి లెటర్ని ఆ 1000 కిలోల ఉల్లిపాయలతో పాటు పంపించడం కాస్త టచింగ్గా అనిపించింది. అబ్బో పాపం చాలా బాధపడి ఉంటుంది ఇలాగ అన్నట్టుగా. కానీ ఇన్ రిటర్న్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నుండి కూడా మళ్ళీ ఇంకొక లెటర్ వెళ్ళడం జరిగిందంట. ఏంటంటే, నేనేమీ ఏడవలేదు, ఇన్స్పైట్ దానికంటే నేను ఈ 1000 కిలోల ఆనియన్స్నే నేను అమ్మేసుకున్నాను, నాకు డబ్బులు వచ్చాయి అని. సో స్టోరీ కాస్త వింతగా ఉన్నా, ఇలాంటి బ్రేకప్ సాడ్ లవ్ స్టోరీస్ కూడా కాస్త వైరల్గా కొంచెం ఇంట్రెస్టింగ్గా కొంచెం ఆలోచింపజేసేలాగా మారిపోతున్నాయి అన్నమాట. రైట్, సో టిట్ ఫర్ టాట్ అని కొంతమంది ఈ పర్టికులర్ ఏమంటారు పిక్చర్కి మెసేజ్ చేస్తే కొంతమంది ఎంత ఏడ్చినా సరే మళ్ళీ దానివల్ల ఏం ఉపయోగం ఉంది అంటూ కాస్త డిప్రెషన్లో పెట్టారు. మరికొందరు అయితే ఏడిస్తే ఏడ్చారు కానీ మళ్ళీ కలిసిపోండి అంటూ కూడా మెసేజ్ పెట్టేశారు. డోంట్ వరీ, ఓల్డ్ బ్రేకప్ అండ్ న్యూ ప్యాచప్ అంటూ మరికొందరు ఇలా ఇంట్రెస్టింగ్గా సోషల్ మీడియాలో వాళ్ళ కామెంట్స్ని షేర్ చేసుకోవడం జరిగిందన్నమాట. ఇది మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిందా? ఇంకా మాట్లాడుకుందాం ఒక మంచి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎస్, ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, మనం ఉన్నాం ఏకచిత్ర గీతాలలో. చక్కగా ప్రతిరోజు ఎవ్రీడే సేమ్ మంచి మంచి సినిమాల్లోని పాటలు అన్నీ వింటూ ఉంటాం. ఇవాళ కూడా అలాగే ఒక మంచి ఇంట్రెస్టింగ్ సినిమాలోని పాటలు వినబోతున్నాం. అన్ని సంగీతానికి సంబంధించిన కాన్సెప్ట్స్ని కలెక్ట్ చేసేటువంటి మూవీ అన్నమాట. మ్యూజికల్గా చాలా చాలా హిట్ అయింది అండ్ అలాగే చాలా ట్రెమెండస్ ఏమంటారు సాంగ్స్ ఉంటాయి దీంట్లో. మ్యూజిక్ డైరెక్షన్ వహించినటువంటి విధానం, పాడినటువంటి సింగర్స్ విధానం, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నీ సూపర్బ్ అనిపిస్తాయి, ఇంక్లూడింగ్ యాక్టర్స్. ఇంకా నేను లేట్ చేయకుండా సినిమా రివీల్ చేసేస్తాను, అదే జుమ్మంది నాదం. ఇందులో మనోజ్ అండ్ తాప్సీ ఇద్దరు హీరో హీరోయిన్స్గా యాక్ట్ చేసినటువంటి మూవీ అండ్ రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమా. అండ్ మ్యూజిక్ గురించి స్పెషల్గా నేను చెప్పనక్కర్లేదు, ఎందుకంటే కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్షన్ కాబట్టి. సో ఈ మూవీలోని ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ చక్కగా అంటే ఆ స్టోరీ ఏంటంటే మ్యూజిక్ రిలేటెడ్గా ఉంటుంది కాబట్టి ముందు ఒక మంచి లాలిపాటతో ఇవాళ మన ఏమంటారు ఏకచిత్ర గీతాల్లోని పాటని అలా మొదలు పెట్టేద్దాం. స్టే ట్యూన్డ్.

చక్కగా చిన్న పిల్లలకి పాట పాడితే ఎంత బాగుంటుందో, అంత హాయిగా, అంత ప్రశాంతంగా, అంత డివైన్గా అనిపిస్తుంది పాట. ఈ పాట చాలా స్పెషల్గా అనిపిస్తుంది. అంటే ఫస్ట్ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో తను యుఎస్ నుండి ఇండియాకి రావడం, పాటల పైన థీసిస్ చేయాలనేటువంటి ఆలోచన ఉండడము, అండ్ దానికి హీరో హెల్ప్ చేయడం, ఇలా స్టోరీ అంతా వెళ్తూ ఉంటుందన్నమాట. అండ్ కంప్లీట్గా స్టోరీ అయితే చాలా చాలా నచ్చుతుంది, ఎందుకంటే మ్యూజికల్ జర్నీ కదా, చూడడానికి బాగుంటుంది అండ్ వినడానికి కూడా బాగుంటుంది, విజువల్ ట్రీట్, అండ్ చెవులకు కూడా హాయిగా, చెవిలో అమృతం పోసినంత ఫీలింగ్ ఉంటుందన్నమాట. అయితే ఇంతవరకు మనం విన్నటువంటి పాటని పాడింది బాలుగారు, గీతా మాధురి అండ్ దీపు. సుద్దాల అశోక్ తేజ గారి పాటను రాయడం జరిగింది, అలాగే నేను చెప్పినట్టుగా ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్లో ఈ వండర్ఫుల్ సాంగ్. ఇక తర్వాత నెక్స్ట్ మీకోసం లాలి పాట అయిపోయింది కదా, నెక్స్ట్ పెళ్లి పాట వినిపించబోతున్నాను. బాలుగారు, సునీత అండ్ మాల్విక పాడినటువంటి ఈ వండర్ఫుల్ సాంగ్ కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ పాటని రాసింది కూడా సుద్దాల అశోక్ తేజ గారు, అండ్ కంపోజ్ చేసింది ఎంఎం కీరవాణి గారు. లెట్స్ లిజన్, స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: జుమ్మంది నాదం సినిమాలోని పాటలు వింటున్నాము ఏకచిత్ర గీతాల్లో. ఇది ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇప్పుడు మీకు వినిపించబోయే మరో పాట అనుజ్ గురుద్వార్ పాడినటువంటి పాట అలాంగ్ విత్ చైత్ర.

ఏం చక్కగా ఉన్నారో. ఈ పాట అయితే నిజంగా ట్రెండింగ్ సాంగే. ఈ పాటను కూడా రచించింది సుద్దాల అశోక్ తేజ గారు అండ్ కంపోజ్ చేసింది కీరవాణి గారు. విందామా మరి, స్టే ట్యూన్డ్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం కొత్త కార్యక్రమాలు అక్టోబర్ 1, 2026 నుండి మొదలవ్వబోతున్నాయి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 హైదరాబాద్ శ్రోతలకు మరింత వైవిధ్యభరితమైన వినోదాత్మకమైన కార్యక్రమాలతో మీ ముందుకొస్తుంది. ఉదయం 10 గంటలకు మార్నింగ్ మస్తీ విత్ సూపర్ హిట్ సాంగ్స్ మీ ఉదయాన్ని ఉత్సాహభరితమైన సూపర్ హిట్ గీతాలతో ఆహ్లాదంగా మార్చేటువంటి సంగీత కార్యక్రమం అన్నమాట. ఇక మధ్యాహ్నం 12 గంటలకు అమృత గీతం, సాహిత్యానికి గీతాలకు ప్రాధాన్యతనిస్తూ అలరించే ప్రత్యేక సంగీత కార్యక్రమం. ఇక మధ్యాహ్నం 1:20 చైతన్య స్ఫూర్తి, జీవితాన్ని సమాజాన్ని తమ ఆలోచన విధానాన్ని స్ఫూర్తివంతం చేసేటువంటి కార్యక్రమం. ఇక మధ్యాహ్నం 2:15 మెలడీ టైమ్ విత్ కంప్లీట్ మెలడీ సాంగ్స్, మధురమైన మెలడీ పాటలతో సంగీత ప్రియులను అలరించేటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం. ఇక సాయంత్రం 7:30 సరదా సాయంత్రం, ఇది 7:30 నుండి 8:30 వరకు ఉంటుంది. శ్రోతలను చక్కగా ప్రశ్నలు అడుగుతూ అలరించేటువంటి విజ్ఞాన వినోద కార్యక్రమం. సరదా, సందడి, సమాధానం ఇలా అన్ని తెలుసుకుంటూ నవ్వుకుంటూ నేర్చుకుంటూ మీరు ఎంజాయ్ చేసేటువంటి ప్రోగ్రాం అన్నమాట. గురువారం 1 అక్టోబర్ కొత్త కార్యక్రమాలతో కొత్త ఉత్సాహంతో మన వివిధ భారతి మరింత ఆస్వాదింపబడుతుంది మీ ద్వారా. వినండి, పాల్గొనండి, ఆనందించండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల

0: అధికారి తెలంగాణ.
1: బిజినెస్ కి సంబంధించిన అన్ని విషయాలు, మెళకువలు, సూచనలతో రూపొందించిన కార్యక్రమం బిజినెస్ ముచ్చట్లు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో తప్పక ట్యూన్ చేసుకోండి. వివిధ భారతి ఎఫ్ఎం 102.8.
2: రేపటి బిజినెస్ ముచ్చట్లలో విజయ తెలంగాణ డైరీ ద్వారా వ్యాపార అవకాశాలు, ఉపాధి అవకాశాలు అనే అంశంపై విజయ తెలంగాణ డైరీ హైదరాబాద్ మార్కెటింగ్ డెప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ కె. అరుణ్ కుమార్ గారు తెలియజేసే విషయాల గురించి వింటారు.

కార్తిక్ అండ్ శివాని పాడినటువంటి పాట విన్నారు, జుమ్మంది నాదం సినిమాలో నుంచి. వండర్ఫుల్ సాంగ్, అండ్ ఇది కూడా ఒక మంచి ఫోక్ టైప్ పాట, అండ్ పండగ బేస్గా ఉంటుంది. సంక్రాంతికి ఎలా గొబ్బెమ్మలు అవన్నీ పెడతామో ఆ సెలబ్రేషన్ అంతా కూడా. అయితే ఈ పాట రాసింది చంద్రబోస్ గారు, అండ్ మ్యూజిక్ యాజ్ యూజువల్ అందించింది కిరువాణి గారు అనమాట. వండర్ఫుల్ సాంగ్. అండ్ దీని తర్వాత మీకు మరొక పాట వినిపించబోతున్నాను. ఇది ఒక ప్యాట్రియాటిక్ సాంగ్, దేశభక్తి గీతం. మనం మేజర్ చంద్రకాంత్ సినిమాలో పాట చూసాం, బాలుగారు ఆలపించింది, అండ్ అలాగే ఈ పాట కూడా. ఇది కూడా అలాగే ప్యాట్రియాటిక్ సాంగ్, అండ్ చాలా బ్యూటిఫుల్ సాంగ్. అయితే ఈ పాట పాడేటప్పుడు మాత్రం బాలుగారు ఏ పాట అయినా జనరల్గా చాలా కొన్ని వేల పాటలు పాడారు కాబట్టి సునాయాసంగా పాడేస్తారు, చాలా ఈజీగా పాడతారు అని అనుకుంటారు ఎవరైనా. అయితే ఈ సాంగ్ పాడేటప్పుడు మాత్రం నిజంగానే తను చాలా హోంవర్క్ చేయాల్సి వచ్చిందంట. అంటే ఎక్కువ ప్రాక్టీస్ చేసి పాడినటువంటి పాటల్లో కొన్ని పాటలు ఉంటే ఈ పాట ఆ లిస్టులో ఉన్నటువంటి సాంగ్ అన్నమాట. అదే దేశం అంటే అనేటువంటి ఈ ప్యాట్రియాటిక్ సాంగ్ ఇప్పుడు నేను మీకు వినిపించబోతున్నాను. అయితే ఈ పాటను ఆలపించింది బాలుగారు, చిత్ర గారు, మౌనిక, అండ్ రచించింది చంద్రబోస్ గారు, అండ్ ఆఫ్ కోర్స్ మ్యూజిక్ కంపోజ్ చేసింది కీరవాణి గారు. విందాం మరి, స్టే ట్యూన్డ్.

వండర్ఫుల్ సాంగ్ విన్నాం కదా, చుమ్మంది నాదం సినిమాలో నుండి. ఏకచిత్ర గీతాలు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. కీరవాణి గారి మ్యూజిక్ డైరెక్షన్లో రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేసినటువంటి సినిమా. అండ్ మ్యూజికల్గా చాలా మంచి టాక్ని సంపాదించుకున్నటువంటి సినిమా. అంతేకాదు ఒక కాన్సెప్ట్ పైన తీసినటువంటి సినిమా. మనోజ్ అండ్ తాప్సి హీరో హీరోయిన్గా యాక్ట్ చేశారు. మోహన్ బాబు గారు ఒక క్రూషియల్ రోల్లో క్యాప్టెన్గా కనిపిస్తారు మనకి. అండ్ మంచి కామెడీ విత్ మంచి స్టోరీ రిలేటెడ్ మూవీ అన్నమాట. అయితే సినిమా ఫస్ట్ తీద్దాము అని అనుకున్నప్పుడు చాలా ఇయర్స్ వెయిట్ చేశారంట హీరో మనోజ్, లైక్ రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో యాక్ట్ చేయాలి అని. ఎవరికైనా అప్కమింగ్ హీరోకు ఉంటుంది కదా, సో తనంతట తానే వచ్చి సినిమా తీస్తాను అని అడగాలని ఎక్స్పెక్ట్ చేశాడంట. ఇది తనకి డ్రీమ్ కమ్ ట్రూ లాంటి సినిమా అనమాట. అంతేకాదు ఈ సినిమాని వాళ్ళ అక్క అండ్ నోన్ ప్రొడ్యూసర్ మంచు లక్ష్మి గారు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ సినిమాకి ఒక చిన్న కథే నడిచింది సినిమా తీయడంలో, రైట్? మరి ఇంకొక పాట మిగిలిపోయింది, వండర్ఫుల్ పాట. కృష్ణ చైతన్య అని సునీత గారు పాడినటువంటి పాట, మంచి లవ్ ఎక్స్ప్రెస్ చేసేటువంటి పాట. స్టే ట్యూన్డ్. ఎంత ఎంత ఎంత చూడను. అండ్ ఈ పాటకి బ్యూటిఫుల్ లిరిక్స్ని అందించింది చంద్రబోస్ గారు. స్టే ట్యూన్డ్.

వండర్ఫుల్ సాంగ్స్ అండి. ఇదండి ఇవాల్టి వండర్ఫుల్గా గడిచిపోయినటువంటి ఏకచిత్ర గీతాలు. స్టూడియో క్లాక్లో సమయం 9:15 కావస్తుంది. కాసేపట్లో ఉర్దూలో వార్తలు వింటారు. 9:30 ముంబై నుండి రిలే వింటారు. తిరిగి 10:00 నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ కార్యక్రమంలో కలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

నా బచ్చా నా బాప్ బడా నా మయ్యా ద హోల్ థింగ్ ఇస్ దట్ కే భయ్యా సబ్సే బడా రుపయ్యా బిన్ రుపయ్యా తో మిస్టర్ తేరీ మమ్మీ కా ప్యార్ జో పైదా కర్తా తుఝే తో కభీ నా కర్ సక్తా మేరే యార్ డాక్టర్ లౌట్ జాతా ఫీ నా మిల్తీ అగర్ తుమా కే పోటే కే అందర్ పడా హీ రహ జాతా హర్ బార్ కియా జిస్నే పైదా వో ఈశ్వర హై నా మయ్యా ద హోల్ థింగ్ ఇస్ దట్ కే భయ్యా సబ్సే

ఏమిటిరా?

0: గారే గారే
1: గరబడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక బట్ట
0: గారే గారే
1: సూరకి తరది ఇన్నాయా అదో
2: ఎక్క చతుర నార అమ్మ చూడగలదే ఎక్క చతుర నార అమ్మ పక్కడ కరక గదే
3: మేదే మన్నుకే ద్వార ఏ భూత

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ.
1: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. నాటి మేటి సినీ గీతమాలిక మధురిమకు స్వాగతం. శ్రావ్యంగా పాడుతున్న ఓ మధురగాయకుడి పాట రేడియోలో విని రూపు తెలియకుండానే అతనికి మనసిస్తుంది ఓ మగువ. కాని అతడు తన కళాశాలలో తనతో పాటు చదివే విద్యార్థే అతని పేరు రవి అని తెలుసుకోలేకపోతుంది. ఒకానొక రోజు విహారయాత్రకి వెళ్ళి అతని పాటలే వింటూ ఉండగా అనుకోని ఆపదలో చిక్కుకుంటే ఈ గాయకుడే ఆమెకు రక్షకుడవుతాడు. ఆమె ఇష్టపడే గాయకుడు తనేనని అప్పుడే అతనికి తెలుస్తుంది. తరువాతిరోజు ఆ గాయకుడి సన్మాన సభకు వెళ్లిన ఆ అమ్మాయి తనను కాపాడిన రవి తనకి ఇష్టమైన గాయకుడు అని తెలుసుకుని చిలిపిగా పెట్టుచేస్తుంది. ఆ సందర్భంలో ఆమెను సరదాగా అల్లరి పెడుతూ ఈ పాట పాడుతాడు రవి. పుట్టినిల్లు మెట్టినిల్లు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. రచన సి నారాయణరెడ్డి, సంగీతం సత్యం.

వలపించినవారు గాయపడిన క్షణాన వలచినవారి మనసు బాధపడింది. కంటికి రెప్పలా చూసుకుంటూ సపర్యలు చేసి వారిని కోలుకునేలా చేసింది. కాని కోలుకున్న ఆ మనిషికి ఏమీ తోచక నిదురరాక కునికిపాట్లు పడుతున్న సందర్భంలో ప్రేమించిన ఈ అమ్మాయి చేరువై పండు వెన్నెలలో మనసుకు హాయిని చేకూర్చుతూ ఈ గీతాన్ని పాడుతోంది. గుడిగంటలు చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట, రచన నార్ల చిరంజీవి, సంగీతం ఘంటసాల.

కొంతమంది వ్యసనపరులు ఓ కాంతకు మోహితులై తమకున్న ఆస్తిపాస్తులన్నీ ఆమెకే సమర్పించుకుంటారు. ఆమెను జయించే వారే లేరా అని బాధపడతారు. ఆ విషయం తెలుసుకుని ఆమె దగ్గరికి బయలుదేరాడు ఓ వీరుడు. పరదేశపు రాజులమణి పరిచయం చేసుకుని కనకరాశులను ఆశచూపి ఆ కాంతను తనవలలో వేసుకుంటాడు. ఆనందంతో నృత్యం చేస్తూ ఆ వచ్చినవారిని తనవలలో వేసుకోవాలని ఆమె చూస్తుంది. అలాంటి సందర్భంలోనిదే చిక్కడూ దొరకడూ చిత్రంలోని ఈ పాట. పి సుశీల ఆలపించిన గీతం, రచన సి నారాయణరెడ్డి, సంగీతం టివి రాజు.

అంతస్తుల అంతరాలు వేరని చెప్పినా వినకుండా ఓ పల్లెటూరి అబ్బాయికి మనసిచ్చింది ఓ కలవారింటి అమ్మాయి. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి తన తల్లిని ఒప్పించాడు ఆ అబ్బాయి. కన్నవారిని కాదని అతడిని వివాహం చేసుకుని మెట్టినింట అడుగుపెట్టిన ఆ జంటను ఆ ఇంటి ఆడపడుచు ఆనందంలో తేలియాడుతూ ఆ దంపతులకు చిరునవ్వుల స్వాగతాంజలి పలికింది. పట్నపు హంగులే తప్ప పల్లెటూరి పచ్చదనాన్ని ఎరుగని ఆ అమ్మాయి తొలిసారిగా పల్లె ప్రకృతిని ఆస్వాదిస్తున్న వేళ ఆమెను సరదాగా ఆటపట్టిస్తూ పాడుతున్న గీతమిది. అభిమానం చిత్రం కోసం ఘంటసాల జిక్కీ బృందం పాడిన పాట. రచన ఆరుద్ర, సంగీతం ఘంటసాల.

ఆ రాజ్యంలో తనను మించిన వీరుడే లేడని ప్రగల్భాలు పలికిన ఓ సేనానికి తనతో వీరోచితంగా పోరాడి అంతకు మించిన వీరుడనిపించుకుంటాడు రాజా అనే ఓ యువకుడు. యువరాణివారు రాజాకు బహుమానమందిస్తూ తొలిచూపులోనే అతన్ని ప్రేమిస్తుంది. నగరంలో జరిగిన ఆ వీరుని ఊరేగింపులో అంతఃపుర గవాక్షం నుంచి అతనిపైకి వలపుల తలపులు నింపిన ఉలబంతి విసురుతుంది. ఆ సాయంత్రం పండు వెన్నెలలో మనసు విప్పి ఇలా పాట పాడుకుంటుంది. అగ్గిబరాట చిత్రం కోసం రచన జి. కృష్ణమూర్తి, సంగీతం విజయా కృష్ణమూర్తి.

కలిమిలేముల మరకలు వంట నీవు మంచి హృదయం ధనంకన్నా గుణానికే ప్రాధాన్యతనిస్తుంది. ఆతిథ్యం స్వీకరించమని అడిగిన ఆత్మీయుల ఇంటికి అతిథిగా వెళుతుంది. ఆ ఇంటి చిన్నారుల ముద్దుల పలకరింపులకు, చక్కని నడవడికకు, సంస్కారానికి ముచ్చటపడుతుంది. కళ్ళు చెమర్చుతూ చిరునవ్వులతోనే వారిని ఎంతో సంతోషంతో ఇలా ఆశీర్వదిస్తుంది. ఆత్మగౌరవం చిత్రం కోసం పి. సుశీల, బి. వసంత పాడిన గీతం, రచన సి. నారాయణరెడ్డి, సంగీతం సాలూరి రాజేశ్వరరావు.

ఓ రంగస్థల నటుడు వేదిక మీదే కాకుండా నిజ జీవితంలోనూ నటిస్తున్నాడు. నటించే కళ చేతిలో ఉన్నా కాసుల లోటు అతనిని చెడు అలవాట్లకు బానిసను చేసింది. మంచికంటే చెడేనచే కొందరి వ్యక్తుల సహవాసంతో అది మరింత ముదిరింది. అనుకోకుండా వచ్చిపడిన డబ్బుతో పిల్లల చిరుకోరికలు తీరుద్దామనుకున్నా విధి అతనిని విలాసాలవైపే తీసుకెళ్లింది. అక్కడ ఓ అందమైన నర్తకి తన మనసును అర్పించానని ఇలా పాట పాడుతోంది. అయ్యన్ మూర్తి దర్శకత్వం వహించిన ఇరుగు పొరుగు చిత్రం కోసం జిక్కి ఆలపించిన గీతం, రచన ఆరుద్ర, సంగీతం మాస్టర్ వేణు.

మనసులు కలిసిన వారిరువురూ పరిణయంతో ఒక్కటి కావాలనుకున్నారు. అందుకు పెద్దల అంగీకారం కోసం ఎదురుచూడసాగారు. రోజులు గడచి తీపి ఆశలు రేగుతున్న వారికి ఎడారిలో కురిసిన వానజల్లులా, ఒకరోజు వారి వివాహానికి సంబంధించిన విషయం పెద్దలు ముచ్చటించుకుని అంగీకారం తెలిపారని తెలిసి ఉప్పొంగిపోయి వనవిహారం చేస్తూ ఇలా హాయిగీతం పాడుకుంటున్నారు. మాతృదేవత చిత్రం కోసం ఘంటసాల బి వసంత పాడిన గీతం, రచన సి నారాయణరెడ్డి, సంగీతం కెవి మహదేవన్.

సంగీతంలో బహుమతి సాధించిన తన చెల్లాయి రేడియోలో గాయనిగా ఉద్యోగం సంపాదించి తొలిపాట పాడుతున్న తరుణంలో తన అన్నయ్య ఒక కొత్త రేడియో కొనుక్కుని వచ్చి తన చుట్టుప్రక్కల వారందరికీ చెల్లిపాటను వినిపించి పొంగిపోతాడు. ఒక సందర్భంలో తన స్నేహితులతో కలిసి విహారయాత్రకి వెళ్లాల్సిన ఆమె డబ్బులు లేక దానిని విరమించుకుంటుంది. ఆ విషయం తెలుసుకున్న అన్నయ్య చెల్లెలి సంతోషం కంటే తనకు ఏదీ ముఖ్యం కాదని ఆ డబ్బిచ్చి ఆమెను విహారయాత్రకు పంపిస్తాడు. కాలక్రమంలో పెళ్లికూతురు కాబోతున్న తన చెల్లిని ఉద్దేశించి ఆ అన్నయ్య ఈ మధురమైన గీతం పాడుతున్నాడు. సుఖదుఖాలు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన గీతం, రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం ఎస్పి కోదండపాణి.

కుంచి కదిపి వర్ణశోభితమైన చిత్రరాజాలను గీసి చిత్రలేఖనా కళాకారుడు ఒకవైపు, మనసుని మధించి మధురమైన కవితలు రాసే కవి మరోవైపు, కష్టాల కొలిమిలో కాలుతున్నా నిదురలేని రాత్రులు గడుపుతున్నా వారి కళ పదునెక్కిందే తప్ప తగ్గలేదు. ఆ కళాకారులిద్దరూ ఆకలితో అలమటిస్తూ ఉండగా అనుకోకుండా ఓ రోజు కవి మెదడులో మెరిసిన మెరుపు ఆలోచన వారికి ఓ 10 రూపాయలు సంపాదించిపెట్టింది. వారిద్దరూ ఏకదినకా సుల్తాన్ అయిపోయారు. ఇద్దరూ కలిసి కడుపు నిండా భోజనం చేద్దామని బయలుదేరారు. అక్కడ రేడియోలో ఈ కవి రాసిన ఆ పాట వీణుల విందుగా వినపడుతుండగా విందు ఆరగించారు. 1954లో విడుదలైన వద్దంటే డబ్బు చిత్రం కోసం జిక్కి ఆలపించిన గీతం, రచన దేవులపల్లి కృష్ణశాస్త్రి, సంగీతం టిఏ కళ్యాణం.

కన్నతల్లి ప్రేమకు అంతులేదు, కాని అది బాధ్యతగా ఉండి పిల్లలకు చక్కని భవిష్యత్తును చూపాలి. ప్రాపంచిక మోహాలను ధైర్యంగా ఎదుర్కోవడానికి మానసికంగా వారిని సంసిద్ధులను చేయాలి. అలా ఓ చిన్నారిని తన బిడ్డల ఆప్యాయంగా ప్రేమానురాగాల మధ్య పెంచింది ఓ అమ్మ. ఎంతో ప్రేమగా పెంచిన ఆ చిన్నారి కనబడకపోయేసరికి ఆ జ్ఞాపకాలను తలుచుకుంటూ అతడిని ఓ బొమ్మలో చూసుకుంటూ ఇలా కమ్మగా పాట పాడుతోంది. జీవనజ్యోతి చిత్రం కోసం పి సుశీల పాడిన గీతం, రచన సి నారాయణరెడ్డి, సంగీతం కెవి మహదేవన్.

ఎంఏ చదివిన ఓ నిరుద్యోగి అందమైన ఓ అమ్మాయికి అడగకుండానే సలహాలు ఇస్తాడు. అనుకోకుండా ఒకరోజు ఆ అమ్మాయి వెళ్తున్న కారు చెడిపోతే దాన్ని బాగుచేసి ఆమె తాతగారి మెప్పు పొంది ఉపాధి కోసం వారింట్లోని ప్రైవేటు మాస్టర్గా ట్యూషన్సు చెప్పడానికి కుదురుతాడు. సంగీతం వింటేనే కాని చదువు వంటబట్టని ఆ అమ్మాయికి చదువు కూడా సంగీతంలాంటిదేనని చెబుతూ ఇలా ఓ పాట పాడుతున్నాడు. ప్రైవేటు మాస్టారు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన గీతం, రచన ఆరుద్ర, సంగీతం కెవి మహదేవన్.

వేణుగానలోలుని సుమధుర మురళీ స్వరాలకు పురివిప్పి నాట్యం చేస్తోంది ఓ వనమయూరం. స్వరజతులకు లయగతులుతోడై కమనీయం రమణీయమైన రసమయ కావ్యం ఆవిష్కృతమైంది. రాధనై నీ మురళి రవలిలో కలిసిపోవాలనుందని ప్రియురాలు అంటే, నాదమై నీ నాట్య సరళిలో కదలిపోవాలనుందని ప్రియుడు అంటున్నాడు. ఇది కథ కాదు. చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పీసుశీల పాడిన యుగలగీతం, రచన ఆత్రేయ, సంగీతం ఎంఎస్ విశ్వనాథన్.

0: మనోఫలకంపై ముద్రించుకుపోయిన మధురమైన జ్ఞాపకాల దొంతరలను మైమరిపించే సుమధుర గీతాలతో స్పృశించి మరో భావనా ప్రపంచంలో విహరింపజేసే తన్మయత్వపు ఆనందడోలిక మధురిమ. మదిని అలరింపచేసే మరిన్ని మధుర గీతాల కోసం రేపటి మధురిమలో కలుసుకుందాం. సెలవు. మీ నాగరాజు మంచిపగడం.
1: ఇంతవరకు నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ విన్నారు. రచన కూర్పు శ్రీ సమలం ప్రశాంత్, వ్యాఖ్యానం శ్రీ నాగరాజు మంచిపగడం, పర్యవేక్షణ శ్రీ రమేష్ సుంకసారి. ఈ కార్యక్రమం ఆకాశవాణి వివిధ భారతి సమర్పణ.
2: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఆకాశవాణి వివిధ భారతిలో రేపటి ప్రసారాలు. ఉదయం 6:50 చింతనం, 7:15 ఆరోగ్య జీవనం, వరల్డ్ హార్ట్ డే సందర్భంగా డాక్టర్ పంకజ్ జరివాల గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త శ్రీ సాంబశివరావు కడ్రాతి. రెండవ భాగమైన కార్యక్రమాన్ని వింటారు. 9:15 బిజినెస్ ముచ్చట్లు,

విజయ తెలంగాణ డైరీ ద్వారా వ్యాపార అవకాశాలు, ఉపాధి అవకాశాలు అనే అంశంపై విజయ తెలంగాణ డైరీ హైదరాబాద్ మార్కెటింగ్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ కె అరుణ్ కుమార్ గారు తెలియజేసే విషయాలని తెలుసుకుంటారు. ఇక సాయంత్రం 5 గంటలకు చాయ్తో హాయ్ కబుర్లు కార్యక్రమాన్ని వింటారు. 6:20 కొత్త ప్రేమలేఖలు 32వ భాగం వింటారు. 6:40 వెన్నెల ప్రాయోజిత కార్యక్రమాన్ని వింటారు. 7:15 ఇది మన చట్టం శీర్షికన డెట్ రికవరీ ట్రిబ్యునల్ అనే అంశంపై రిటైర్డ్ బ్యాంక్ ఏజీఎం శ్రీ హరీష్ గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటారు. పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోప్శెట్టి. రాత్రి 8:30 ఏకచిత్ర గీతాలు వింటారు. 10:00 నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ కార్యక్రమం వింటారు. ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర సమర్పణ. స్టూడియో క్లాక్లో సమయం 11:00. ఇక ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. మళ్ళీ రేపు ఉదయం 5:53 మా ఎఫ్ఎం బ్యాండ్ 102.8 MHz పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. శుభరాత్రి. జై హింద్.